శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 12 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: సూక్తి సుధ వింటారు.
1: ఏ మనిషి అయినా ఒక్క నిద్రపోతున్న సమయంలో తప్ప మేలుకొని ఉన్నంతసేపు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇది నిత్య సత్యం. అట్లా అని గోళ్లు గిల్లుకోవటము, వేళ్లు విరుచుకోవటము, చెంపకు చేయి ఆనించటము ఇవన్నీ పనులే కదా అంటే పనులే, కానీ ప్రస్తుతం మన విషయానికి సంబంధించినవి కాదు. మనమందరము హాయిగా జీవించటం, కుటుంబాన్ని పోషించుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం వగైరా వగైరా లక్ష్యాలతో డబ్బును సంపాదిస్తూనే ఉన్నాం. ఈ సంపాదన కోసం రకరకాల పనులను చేస్తూనే ఉన్నాం. చేస్తున్న పనికి తగిన ప్రతిఫలాన్ని డబ్బు రూపంలో తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ పనులనన్నింటినీ ఒక పరమార్థ దృష్టితో చేస్తే ఇంకా బాగుంటుంది. పరమార్థ దృష్టి అనగానే మనమేమీ కంగారు పడనవసరం లేదు. అది పెద్ద మాట ఏమీ కాదు, మనకు అర్థము కాని మాట, మనం ఆచరించలేని మాట, అంతకన్నా కాదు. మన పనిని మనం ఎట్లాగూ చేస్తున్నాం కనుక దానినే టాలాటోలీగా కాకుండా, ఏదో చేస్తున్నాములే అని కాకుండా, చిత్తశుద్ధితోనూ కర్తవ్య పరాయణ తత్వంతోనూ ఆ పనిలోని ఆనందాన్ని అనుభవిస్తూనూ ఇష్టంగానూ సంతృప్తికరంగానూ చేయటం, ఇదే పరమార్థ దృష్టి అంటే. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక రాజుగారు ఒక విశాలమైన మైదానంలో ఒక పెద్ద దేవాలయాన్ని కట్టిస్తున్నారు. కొన్ని వందల మంది శిల్పులు రకరకాల విగ్రహాలను, స్తంభాలను, ద్వారాలను, తోరణాలను ఇంకా చాలా వాటిని చెక్కుతున్నారు. ఎవరి పని వాళ్లదే. ఒకరోజున ఒక యతీశ్వరుడు అక్కడకు వచ్చాడు. ఆయన ఒక శిల్పి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, "అబ్బాయి, ఏమి చేస్తున్నావు?" అని అడిగాడు. "మా స్థపతి ఈరోజు ఈ అమ్మవారి విగ్రహాన్ని చెక్కమన్నారండి, చెక్కుతున్నాను. దీనికి గాను నాకు 4 వరహాల కూలీ వస్తుందండి" అన్నాడు శిల్పి నిర్లిప్తంగా అని తన పనిలో తాను పడ్డాడు. ఆ యతీశ్వరుడు "సరే" అని మరొక శిల్పి వద్దకు వెళ్ళి, "అబ్బాయి, ఏమి చేస్తున్నావురా?" అని అడిగాడు. "మా స్థపతి ఈరోజు ఈ అమ్మవారి విగ్రహాన్ని చెక్కమన్నారండి, చెక్కుతున్నాను. దీని వలన నాకు 4 వరహాల కూలీ వస్తుందండి. నా కుటుంబం హాయిగా జీవిస్తున్నదండి. నాకదే ఆనందమండి" అన్నాడు ఆ శిల్పి. "సరే" అని ఆ యతి మరొక శిల్పి వద్దకు వెళ్ళి ఇందాకటిలాగానే అడిగాడు, "అబ్బాయి, ఏమి చేస్తున్నావురా?" అని. ఆ శిల్పి ఒక్కసారి లేచి నిలువబడి ఆ యతీశ్వరుడికి నమస్కారం చేసి, "స్వామి, కూర్చోండి. మా స్థపతి గారు ఈరోజు ఈ విగ్రహాన్ని చెక్కమన్నారండి, చెక్కుతున్నాను. దీని వలన నాకు 4 వరహాల కూలీ వస్తుందండి. ఆ డబ్బులతో మా కుటుంబం హాయిగా జీవిస్తున్నదండి. పైగా ఎంతో పుణ్యప్రదమైన పని ఇది. ఇది అమ్మవారి విగ్రహం కదా, దీనిని చెక్కటం నా అదృష్ట విశేషమే. ఎందువలనంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు, పూజా పురస్కారాలు చేస్తారు, తరిస్తారు. ఈ విషయాన్ని తలుచుకుంటుంటే నాకెంతో ఆనందంగాను, తృప్తిగాను, గర్వంగా కూడా ఉంటుందండి" అన్నాడు అని తన పని తాను చూసుకోసాగాడు. యతీశ్వరుడు చాలా సంతోషించి అతడిని ఆశీర్వదించాడు. "చూశారా, శిల్పులు ముగ్గురూ చేస్తున్న పని ఒక్కటే, తీసుకుంటున్న ప్రతిఫలము ఒక్కటే, కాని పని పట్ల వారికి గల దృష్టిలోనే తేడా ఉన్నది. మూడవ శిల్పిలాగా ఉండాలి మన ఆలోచన కూడా. పనిని ఎట్లాగూ చేస్తున్నాం కనుక ఆ చేయటాన్ని ఆనందంతో చేస్తే, వృత్తి పట్ల భక్తితో శ్రద్ధతో చేస్తే ఉభయతారకంగా ఉంటుంది కదా."
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ బోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్టులు, మౌత్ వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్లని తట్టుకోలేవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుంచి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్లని తట్టుకోగలవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్ల నేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలొస్తాయి. ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుదీనాని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరినారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరుసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి.

0: ఈ పద్ధతిలో నాటితే కుషాల రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుని కలయదున్నాలి. నాటిన 30 నుండి 40 రోజులకి అలాగే 65 నుండి 70 రోజులకు ఒకసారి 55 కిలోల చప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా మొదటి కోత కోసిన వెంటనే ఒకసారి, 30 నుంచి 35 రోజులకి రెండోసారి 55 కిలోల చప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా యూరియాని వేయడం కుదరకపోతే 2% యూరియా ద్రావణాన్ని అంటే 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకోవచ్చు. 2% ఇనుము జింక్ సల్ఫేట్లను పిచికారీ చేయడం ద్వారా మరింత దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పుదీనా సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదముంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు, 65వ రోజు, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్లీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి రెండోసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని గనక మనం చూసినట్లయితే ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్లీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో 1 కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలు పెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టార్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాన్ని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి గనక కనిపించినట్లయితే కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి బూడిద తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి.
1: పొలం పనులు విన్నారు. ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర

0: కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: అనేక సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6

0: నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
1: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని, జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన 2 స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రవేశ ఉగ్రవాదస్య ప్రసార ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. హిహ బిష్కేక్ నగరే ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయే ద్వివిధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమ విభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనే అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయే చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య పంచవింశతితమ వర్ష పూర్త్యవసరే బిష్కేక్ ఘోషణాపత్రే హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారితా చేతి విషయాన్ సమావిశ్య త్రయోదశ ప్రముఖ పరిణామై సహ అభవత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః ప్రారబ్ధమిదం ద్విదివసీయం విభాగీయ శిఖర సమ్మేళనం ప్రధానమంత్రిణా టీమ్ ఇండియా ఇత్యస్య భావనాం సుదృఢీకర్తుం సహకారాత్మక సంఘవాదం చ అధికం సుదృఢీకర్తుం పరికల్పితానాం విభాగీయ శిఖర సమ్మేళనానాం శృంఖలాయాః ప్రథమం సమ్మేళనమస్తి. అస్మిన్ శిఖర సమ్మేళనే కేంద్ర రాజ్య ప్రశాసనాని మహత్వపూర్ణానాం క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే విచార విమర్శం కరిష్యంతి అథ సమయబద్ధాః కార్యయోజనాః చ నిర్మాస్యంతి. శిఖర సమ్మేళనే చతుర్షు ప్రముఖ క్షేత్రేషు విశేషం ధ్యానం దీయతే. తేషు జలసంరచనా పరియోజనానాం సమయబద్ధం కార్యాన్వయనం జలసంచయ జనభాగీదారీ క్యాచ్ ద రెయిన్ ఇత్యేతత్ పేయజలస్రోతసాం స్థాయిత్వం జల జీవనోపక్రమః చ సమ్మిళితాః సంతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఛత్తీస్గఢే రాయపురస్య యాత్రాం కరిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః రాయపురస్య అఖిల భారతీయాయుర్విజ్ఞాన సంస్థానస్య తృతీయే దీక్షాంత సమారోహే భాగం గ్రహీష్యతి. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బార్ డీ వేబర్ అద్యారభ్య భారతస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. యాత్రావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబంధానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం చ విషయే ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. ప్రధానమంత్రి డీ వేవర్ భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సంధేః సందర్భే ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమమపి సంబోధయిష్యతి. సహ ముంబై నగరమపి గమిష్యతి యత్ర హీరక క్షేత్రస్య పత్తన వ్యవస్థాయాః పరివహన ఆపూర్తి వ్యవస్థాయాశ్చ ప్రతినిధిభిః సహ విచార వినిమయం కరిష్యతి. విదేశమంత్రాలయస్య అనుసారం ఏషా యాత్రా భారత బెల్జియం దేశయోః సహభాగితాం సుదృఢీకర్తుం మహత్వపూర్ణమవసరం ప్రదాస్యతి. సమమేవ వ్యాపార వినియోగయోః రక్షాయాః సురక్షాయాశ్చ ప్రౌద్యోగిక్యాః నవీకరణీయోర్జాయాః సంపర్కస్య అథ ప్రతిజన సంబంధానాం చ క్షేత్రేషు పారస్పరిక హితస్య సహయోగమపి వర్ధిష్యతే. నేపాలస్య ప్రధానమంత్రి బాలేంద్ర షాహ ఉక్తవాన్ యత్ గత సప్తాహే తిబ్బత క్షేత్రాత్ భోటికోషి నద్యాః మార్గేణ రసువా ప్రదేశం ప్రవిష్టః వినాశకారి జలాప్లావః వాయుమండల పరివర్తనస్య పరిణామః అస్తి. నేపాలదేశ సహసా ఆగతస్య వినాశకారిణః జలాప్లావస్య కారణేన మృతానాం సంఖ్యా పంచాశదధికైకసహస్రపర్యంతం వర్ధితా అస్తి. ఇతి వార్తాః.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ఉదయరేఖలు.

ఉదయ రేఖల్లో ఆదాయ వస్తు మరియు సేవల పన్నుల చెల్లింపుల గురించి అవగాహన అనే అంశం గురించి శ్రీ కుప్పాల హేమంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మనం తినేది సమతుల ఆహారమేనా అనే అంశం గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ రామనాథన్ గారి గాత్ర కచేరి వింటారు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు వింటారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు కేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు. 11 గంటలకు గుర్తు చేసుకుందాం. 11:30 సినీ గీతాలు. 12 గంటలకు లాహిర్ లాహిర్లో. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1:10 సినీ గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పోషకాహార ప్రాముఖ్యత డాక్టర్ గుమ్మా లీలా సుష్మా గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం లలిత గీతం, అలాగే విశేషాలు వింటారు. 2:30 సినీ గీతాలు. 3 గంటలకు ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్టు కార్యక్రమం. 3:30 థీమ్ టైం. 4 గంటలకు యువలయ. 4:30 సంస్కృత పాఠం, మృత్యకటికం నాటకం ప్రథమ అంకం శ్లోకం. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సామశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కాటూరి అరుణ బృందం వార్చే జానపద గీతాలు వింటారు. 5 గంటలకు చిత్రగీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో చిన్నపిల్లల్లో నరాల సమస్యలు కారణాలు చికిత్స డాక్టర్ పి నటరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ధనియాల సాగు గురించి తెలుసుకుంటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పంటసీమల కార్యక్రమంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవ సందర్భంగా వేపూరి వికాష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే జానపద గీతం. అనంతరం పంటలో కలుపు మందులు పిచికారి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశేషాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో లాంగ్వేజ్ ఫర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఇన్యా సమ్మ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:45 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కొద్దిసేపట్లో.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో 31 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల

0: సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమాపేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కేక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమాపేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జల సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నైర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో

0: ఇరు దేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నదీ ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 సమయం 7:15.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆదాయపు పన్ను, వస్తుసేవల పన్నుల చెల్లింపుల గురించి అవగాహన అనే అంశం గురించి శ్రీ కుప్పాల హేమంత్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం కుప్పాల హేమంత్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: కుప్పాల హేమంత్ కుమార్ గారు, మీరు కాస్ట్ అకౌంటెంట్ గా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆదాయ పన్ను అలాగే వస్తు సేవలు, జీఎస్టీ అంటాం, ఈ వస్తు సేవల పన్ను చెల్లింపుల మీద మా శ్రోతలకు అవగాహన కల్పిస్తారనేటువంటి భావనతో మిమ్మల్ని కొన్ని సందేహాలు అడిగి నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నానండి. అసలు ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఈ పదం విననటువంటి వారు ఎవరు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సైతం ఈ ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఆదాయ పన్ను అనేటువంటిది చెల్లిస్తున్నారు ప్రభుత్వానికి. అయితే అసలు ఈ ఆదాయ పన్ను అనేటువంటి విషయాల్లో చాలామంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఎలా తప్పించుకోవాలి మనం, ఇంకా కొంచెం మనకు పన్ను తగ్గితే బాగుండు, ఈ తగ్గడానికి ఏమేమిటి మార్గాలు, ఇలా కొంతమంది కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వారు ఉంటారు. అది మంచిదా, ఏమైనా ప్రమాదమా, మరి అలా ఏదైనా జరిగి తర్వాత తెలిస్తే వీళ్ళకి ఏ రకమైనటువంటి నిబంధనల మేరకు పనిష్మెంట్లు ఉంటాయి. హేమంత్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అలాగే వస్తు సేవల పన్ను, దీన్ని మనం జిఎస్టీ అంటాం, ఈ వస్తు సేవల పన్నులో డిజిటలైజేషన్ దాని పాత్ర ఒక్కసారి చెప్పండి.
2: ఈ రోజుల్లో డిజిటలైజేషన్ పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా అమోఘమైనది కూడా. ట్యాక్స్ ని చెల్లించడంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడంలో కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి నోటీసులు ఇష్యూ చేయడంలో కానీ అలాగే ఫేస్లెస్ అసెస్మెంట్ని చేయడంలో కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది వ్యక్తులు వాళ్ళ యొక్క సేవింగ్స్ ఖాతా నుంచి కానీ కరెంట్ ఖాతా నుంచి కానీ ఈ మధ్య ఈ ఫోన్పే కానీ డిజిటల్ పేమెంట్లు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కానీ చాలా విరివిగా యూజ్ చేస్తున్నారు వాటిని.
1: అవునండి.
2: సో అలా యూజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆదాయం సంవత్సరానికి 250,000 కనుక దాటిపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి డెడ్లైన్ వచ్చేసేసి జులై 31 ఆఫ్ ద ఎవ్రీ ఇయర్. ప్రతి ఒక్క సంవత్సరం జులై 31 వాళ్ళకి చివరి గడువు తేదీ.
1: వితౌట్ ఫైన్?
2: వితౌట్ ఫైన్.
1: ఓకే.
2: విత్ ఫైన్ తోటి, విత్ పెనాల్టీ తోటి ఆ గడువు డిసెంబర్ 31 వరకు ఉపయోగించుకోవచ్చు.
1: అది వాళ్ళు అప్పటి పరిస్థితులను బట్టి డిసెంబర్ 31 వరకు ఉంటుందా, ఇంకా పొడిగిస్తారా, ఇలాంటిది డిపెండ్స్.
2: అవునండి. అట్లాగే ఈ జిఎస్టీ విషయానికి వచ్చేసరికి చాలా మంది వ్యాపారస్తులు చాలా రకాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విస్మరిస్తుంటారు. బట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ని విస్మరించకూడదండి. ఎవరైతే సేవా రంగంలో 20 లక్షల పైన వాళ్ళు సేవలు అందిస్తారో, అట్లాగే వస్తు రంగంలో 40 లక్షలు దాటి ఉంటుందో, వాళ్ళందరూ ఖచ్చితంగా జిఎస్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ విషయానికి వచ్చేసరికి మన దేశంలో మొత్తం 150 కోట్ల జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తుంది కేవలం 7 కోట్ల మందేనండి. ఇది 5% పరిమితం అయిపోయింది. సో ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఇన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసి దేశాభివృద్ధిలో భాగం కాండి.
1: ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా, మన గౌరవనీయ భారత ప్రధాని కూడా ఈ జిఎస్టీకి సంబంధించి అద్భుతమైనటువంటి, అంటే ప్రజల్లో అందరికీ ఒక మంచి అవగాహన కూడా వచ్చిందండి. అయితే హేమంత్ కుమార్ గారు, ఈ పన్నుల నిబంధనలు పాటించడంలో ఏమైనా ఫెయిల్ అయితే, వాళ్ళు ఏమైనా విఫలమైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి?
2: పన్నుల నిబంధనలు, కండిషన్స్ కానీ వీటన్నిటిని ఖచ్చితంగా ప్రతి ఒక్క వినియోగదారుడు కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కానీ ఎవరైనా కూడా వీటిని ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుందండి. పన్నును ఎగవేయడం, పన్నును తప్పించుకోవడం, వాళ్లకున్న

0: ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవడం, ఇలాంటి వాటిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దృష్టికి వస్తే వెంటనే వాళ్ళకి సెక్షన్ 148 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్లో వాళ్ళు గనక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఆ సంబంధిత ఆఫీసరే వాళ్ళ యొక్క ఆదాయాన్ని పరిగణించి వాళ్ళ యొక్క ఆదాయాన్ని అతనే క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ మీద ట్యాక్స్ని విధిస్తారండి. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ ఆర్ అసెట్స్, అట్లాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, ఈ యొక్క విధానాలు కనుక ఎవరైనా పాటిస్తే, ఎవరైనా వాళ్ళ నగదు దాచిపెట్టడం కానీ వాళ్ళ యొక్క పెట్టుబడికి రూపం లేకపోవడం కానీ, అంటే పెట్టుబడికి ఖచ్చితంగా వాళ్ళు ఇది చేయకపోవడం కానీ, అలాంటి వాళ్ళ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కనుక అది దృష్టిలోకి వస్తే వాళ్ళకి ఫ్లాట్ 60% ట్యాక్స్ ప్లస్ 25% సర్చార్జ్ ఆన్ ట్యాక్స్ ప్లస్ 6% పెనాల్టీ వాళ్ళ మీద విధించడం జరుగుతుంది. అదే జిఎస్టీ విషయానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చినా వాళ్ళు చేయించుకోకపోతే వాళ్ళకి 10,000 ఆర్ 100% ఆఫ్ ఇన్వాయిస్ అమౌంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనమాట, వాళ్ళన్నింటిలో ఏది ఎక్కువగా ఉంటుందో అది పెనాల్టీ కింద పే చేయాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు ఒకవేళ సద్బుద్ధితోనే మళ్ళీ నేను అంతకుముందు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అయ్యో ఇది మర్చిపోయాను నేను ఇలా చేయడం భావ్యం కాదు అని చెప్పి రియలైజ్ అయ్యి ఎవరన్నా అప్పటికే ఫైల్ చేసేస్తారు, డేట్ అయిపోతుంది, అంతా అయిపోతుంది, ఏదో కొంత ఒక 1 లక్షో 2 లక్షలు అతను చెప్పలా, మళ్ళీ డేట్ అయిపోయిన తర్వాత అతను తెలియపరిచి ట్యాక్స్ పడితే కట్టుకోనేటువంటి అవకాశం ఉంటుందా అండి?
0: ఉందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలోనే అప్డేటెడ్ రిటర్న్, అది అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 8A కింద దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరైనా ఇన్కమ్ను మర్చిపోయిన వాళ్ళు, ఎవరైనా సరిగ్గా రిపోర్ట్ చేయని వాళ్ళు, ఇంతకు ముందు చేసుకోని వాళ్ళు, వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించిందండి కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ నుంచి ముందు 3 సంవత్సరాల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయవచ్చు, బట్ దానికి మాత్రం కండిషన్ ఏంటంటే లేట్ ఫీజులు పెనాల్టీలు వాళ్ళకి విధించబడతాయి, అలాగే వాళ్ళకి రీఫండ్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లేదండి. వాళ్ళ యొక్క లాసెస్ని కూడా నెక్స్ట్ ఇయర్స్కి ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఆ 2 నిబంధనలు తప్పించి ఆదాయాన్ని మాత్రం ఖచ్చితంగా చూపించుకోవచ్చు, వాళ్ళ యొక్క ట్యాక్స్ని డిపార్ట్మెంట్కి కట్టుకోవచ్చు.
1: హేమంత్ కుమార్ గారు, మర్చిపోవడం వేరు, తప్పుడు ఫైల్ చేయడం వేరు, ఈ రెండింటి పరంగా ఎలా అంటే, అతను తప్పుడు ఫైల్ చేస్తే ఎప్పుడైనా ముందు దొరికితే ఫైన్ ఉంటుంది కఠినంగా, ఇది ఓకే, మర్చిపోయాడు, మర్చిపోయింది అతను మళ్ళీ గవర్నమెంట్కి తెలియపరచాల, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళకి ఏదో తెలిసి అతనికి నోటీసులు ఇవ్వచ్చా?
0: వాళ్ళకి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్కమ్ ఎస్కేప్మెంట్ వేరు, అట్లాగే ఆదాయాన్ని మర్చిపోవడం వేరు. ఎస్కేపింగ్ అయినా మర్చిపోవడం అయినా సంబంధిత అధికారి దృష్టికి వస్తే నోటీస్ రూపంలోనే ఇన్ఫర్మేషన్ పిలుస్తాడు. వాళ్ళు కనుక మర్చిపోయి ఉంటే వాళ్ళు ఇప్పుడు రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు. ట్యాక్స్ ఎస్కేప్ కనుక చేసుకుంటే వాళ్ళ మీద మాత్రం కఠిన నిబంధనలు మాత్రం విధిస్తారు,
1: చట్టపరమైన నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి.
0: అలాగే
1: తర్వాత అండి, ఇప్పుడు పన్ను ప్రయోజనాలను పొందడానికి ఒకవేళ తప్పుడు క్లెయిమ్లు చేసేటువంటి వ్యక్తుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందండి? అసలు
0: ఈ మధ్య కాలంలో చాలా మంది రీఫండ్ల కోసం తప్పుడు క్లెయిమ్ల్ని తీసుకోవడం మొదలు పెట్టారండి, అది రకరకాల రూపంలో. వాళ్ళకి వాస్తవంగా అంత వెసులుబాటు లేకపోయినా, అది హెచ్ఆర్ఏ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ కావచ్చు, అట్లాగే వాళ్ళకి 80C ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అవి కావచ్చు, 80D హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవన్నీ కూడా వాస్తవంగా ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా వాళ్ళు వాటన్నిటిని క్లెయిమ్ చేసుకొని వాళ్ళ ఆదాయం తగ్గించి చేసి చూపించుకొని రీఫండ్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం అనేది చట్టపరమైన పద్ధతి కాదండి, అది అండర్ సెక్షన్ 133 సబ్సెక్షన్ 6 కింద ఏదైతే రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మీరు ఎవిడెన్సెస్ కింద యూజ్ చేసుకున్నారో వాటన్నిటిని ఒకసారి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం కాల్ ఫర్ చేశారండి. సో అలా ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు క్లెయిములు చేసి రీఫండ్లు కనుక క్లెయిమ్ చేస్తే వాళ్ళని మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చేసేసి వాళ్ళ మీద ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ట్యాక్సేషన్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ విధించి వసూలు చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్స్ని కానీ ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ కానీ మీట్ అయ్యేటప్పుడు రీఫండ్ గురించి అనే దాని గురించి కాకుండా కరెక్ట్గా వాళ్ళ యొక్క ఆదాయాన్ని సరిపడే విధానంగానే చూసుకొని వాళ్ళు బాధ్యతాయుతంగా కట్టాల్సిన ట్యాక్స్ వరకు కట్టేయాలండి.
1: తర్వాత హేమంత్ కుమార్ గారు, ఇప్పుడు గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను రిటర్న్ని ఒకవేళ అంటే ఏ

0: అనివార్య కారణాల వల్ల అతను రిటర్న్ ఫైల్ చేయలేదనుకోండి, ఇన్ టైంలో ఏదో అతను వేరే ఊరు వెళ్ళిపోయి లేదా వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ ఏదో వ్యక్తిగత కారణాల వల్ల హెల్డప్ అవ్వడము, ఇతరితర కారణాల వల్ల ఏదైనా డిలే అవ్వడం లాంటివి జరిగి ఇప్పుడు ఒకవేళ రిటర్న్ ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటే ఏమైనా ఫైన్లు కానీ పెనాల్టీలు ఏమైనా కట్టుకోవచ్చా చెప్పండి.
1: ఈ విషయానికి వచ్చేసరికి నేను ఇండివిజువల్ రిటర్న్స్ గురించే మాట్లాడుతున్నానండి. ఇండివిజువల్ రిటర్న్స్లో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక 3 సంవత్సరాల వరకు వెసులుబాటు ఉంది. వాళ్ళకి 250,000 ఆదాయం కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఇటువంటి లేట్ ఫీజు కానీ పెనాల్టీ కానీ ఉండదు. ఎవరికైతే 250,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుందో వాళ్ళకి మాత్రం 1,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 5 లక్షలు దాటిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళంతటా వాళ్ళుగా ముందుకు వచ్చేసేసి ఇన్కమ్ని ఇంతకుముందు చూయించుకొని వాళ్ళు, అట్లాగే ఇన్కమ్ని తక్కువగా చూయించుకున్న వాళ్ళు, ఇప్పుడు తెలిసి వచ్చిన వాళ్ళు ఇలాంటి వెసులుబాటుని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వెసులుబాటుని ఖచ్చితంగా వినియోగించుకొని వాళ్ళ యొక్క బాధ్యతాయుతంగా ట్యాక్స్ కట్టేసేసి దేశానికి ఉపయోగపడాలండి.
0: రిటర్న్ ఫైల్ చేయొచ్చు
1: అవునండి
0: ఇప్పుడైనా కానీ.
1: అవునండి.
0: తర్వాత హేమంత్ కుమార్ గారు, ఇప్పుడు పన్నుల చెల్లింపు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ డేట్ ఏమైనా ఉందా అండి?
1: ప్రస్తుతానికి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ 15వ తారీఖున అడ్వాన్స్ ట్యాక్స్కి 3rd quarter పేమెంట్ ఉందండి. అట్లాగే ఈ 31st డిసెంబర్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్లో బిలేటెడ్ రిటర్న్స్ని, రివైజర్ రిటర్న్స్ని రెండింటిని ఫైల్ చేయాల్సి ఉంటుందండి. ఈ రెండింటికి గడువు లాస్ట్ డేట్ అదేనండి. అట్లాగే జిఎస్టీ కేసుకు వచ్చేసరికి 31st డిసెంబర్ అనేది యాన్యువల్ రిటర్న్, ప్రతి ఒక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుందండి. అది GSTR 9, ఎవరైతే టర్న్ ఓవర్ దాటిపోయిన వాళ్ళకి, 5C దాటిపోయిన వాళ్ళకి 9C రికన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి.
0: తర్వాత అండి, కొంతమంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనం దొంగ వ్యాపారాలు అనుకుందాం, వడ్డీ వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు ఎక్కడ కూడా రిజిస్టర్ సంస్థలాగా కాకుండా ఏదో సొంతంగా అక్కడక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వడ్డీలకు ఇచ్చుకోవడం, వాళ్లకు సంబంధించినటువంటి వాళ్లకు బంధుమిత్రులు లేకపోతే ఇట్లాగే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారాను రకరకాల వ్యాపారాలు చేస్తూ అవి ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పని విధంగా చేస్తూ ఉంటారు. ఇది తెలిస్తే ప్రమాదమేనా? తర్వాత వీళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయా? మొత్తం నిబంధనల మేరకు ఎంత కట్టాలో అంత కట్టించుకుంటుందా? ఒకసారి చెప్పండి.
1: మంచి ప్రశ్న అండి. చాలా మంది ఈ చీటీ పాట ఇలాంటివి లేకపోతే దగ్గరలో తెలిసిన బంధుమిత్రుల దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా, ఒక లైసెన్స్ లేకుండా కండక్ట్ చేయడం అనేది యాజ్ పర్ లీగల్ నామ్స్ కరెక్ట్ కాదండి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలి. చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రిజిస్టర్ ఆఫ్ స్టాంప్స్ డ్యూటీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసేసి లైసెన్స్కి అప్లై చేసుకుంటే వాళ్ళు లైసెన్స్ గ్రాంట్ చేసిన తర్వాతే మనం ఇటువంటి చిట్ ఫండ్ను మనం రన్ చేసుకోవాలి. అలా కాకుండా చిట్ ఫండ్లో మోసపోవడం, ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి తప్పించుకోవడం, ఇవి కనుక సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ అధికారి దృష్టికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ని ఖచ్చితంగా దాఖలు చేయాలి ఉంటుంది. వాళ్ళు వేసే ఎక్స్ట్రా పెనాల్టీస్ని, లేట్ ఫీజుని మీరు భరించాల్సి వస్తుంది. సో మీరు అప్రమత్తంగా ఉండి ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.
0: ఒక ఆసక్తికరమైన సందేహం తీర్చండి హేమంత్ కుమార్ గారు. బ్లాక్ మనీ అంటారు, వైట్ మనీ అంటారు, అసలు ఏంటి బ్లాక్ మనీ అంటే ఏంటి, వైట్ మనీ అంటేంటి? అలాగే బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నాడు అట అనే పదం వింటుంటామండి, ఏమిటి సార్ ఇది?
1: ఈ బ్లాక్ మనీ అంటే డైరెక్ట్గా చెప్పాలండి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో చూయించుకోకుండా దాచిపెట్టిన మనీ,
0: లెక్కలు చూపంది,
1: లెక్కలో చూపించింది. ఆ బ్లాక్ మనీని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో తీసుకురాకపోతే అది బ్లాక్ మనీ అయిపోతుంది.
0: ఓహో.
1: ఆ బ్లాక్ మనీని గనక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గనక పట్టుబడితే వాళ్ళ మీద ఇందాక మనం అనుకుంటున్నట్టుగానే 60% ట్యాక్స్ ప్లస్ 25% సర్చార్జ్ ప్లస్ 6% పెనాల్టీ విధించబడుతుంది. ఆ బ్లాక్ మనీని కూడా 2 రకాలుగా విభజించవచ్చు, లీగల్గా సంపాదించింది, ఇల్లీగల్గా సంపాదించింది. లీగల్గా సంపాదించిన విషయాన్ని దాచిపెడితే వాళ్ళకి ట్యాక్స్ ప్లస్ లేట్ ఫీజుతో పోతుంది. అదే ఇల్లీగల్గా కనుక సంపాదిస్తే ఆ సంబంధిత చట్టాల ప్రకారంగా వాళ్ళు బాధ్యులైపోతారు. ఆ సంబంధిత ప్రకారంగా క్రిమినల్ ప్రొసీజర్స్ కానీ ఇంకా వాళ్ళకి అప్లికబుల్ యాక్ట్ల మీద మొత్తం, వాళ్ళు ఏ రకంగా సంపాదించారు దానికి సంబంధించిన చట్టాలన్నీ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయబడతాయి. సో వాళ్ళు ఆ రకంగా కూడా ఇబ్బంది పడతారు.
0: మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది చక్కగా స్వచ్ఛందంగా చాలా ఫెయిర్గా ఎప్పటికప్పుడు చెల్లించుకోవడం అనేటువంటిది అన్ని రకాలుగా ఆరోగ్యదాయకం అంటారు.
1: ఖచ్చితంగా అండి.
0: ధన్యవాదాలు. నమస్కారం హేమంత్ కుమార్ గారు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆదాయపు పన్ను, వస్తుసేవల పన్నుల చెల్లింపుల గురించి అవగాహన

0: అనే అంశం గురించి శ్రీ కుప్పాల హేమంత్ కుమార్ గారితో పరిచయం విన్నారు.
1: ఉదయరేఖల్లో ఇప్పుడు వినండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మనం తినేది సముద్ర

0: శాంతిశ్రీ కేవి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ ఆహార వారోత్సవాలు ఎందుకు చేస్తారు ఇత్యాది విషయాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శాంతిశ్రీ గారు.
1: నమస్కారం అండి.
0: మేడం గారు, ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలు ఏర్పాటు చేయడానికి అసలు నేపథ్యం ఏమిటి?
1: యాక్చువల్గా ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలు 1973లో అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వారు నిర్వహించడం స్టార్ట్ చేశారండి. ఇది మొదటగా వారోత్సవాలుగా సెలబ్రేట్ చేస్తూ వచ్చారు, బట్ 1980 నుంచి మాసోత్సవాలుగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే న్యూట్రిషన్కి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి. సో మనకి గ్లోబల్గా కూడాను దీనికి ఇంపార్టెన్స్ ఉందండి. గ్లోబల్గా ఏంటంటే మార్చి నెలలో న్యూట్రిషన్ మాసోత్సవంగా పరిగణిస్తారు. మన కంట్రీలో ఇండియాలో వచ్చేసి సెప్టెంబర్ మాసాన్ని పోషకాహార వారోత్సవాల మాసంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మాసంలో ఏంటి అంటే మన న్యూట్రిషన్కి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి, దెన్ ఎట్లా డిసీజెస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము, ఇఫ్ యూఆర్ వెల్ నరిష్డ్ దెన్ వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ డిసీజెస్.
0: శాంతిశ్రీ గారు, మనం వివరాల్లోకి వెళ్లే కంటే ముందు అసలు ఆహారం అంటే ఏమిటి, పోషకాహారం అంటే ఏమిటి?
1: ఆహారము అంటే ఏంటంటే మనకి ఏది దొరికితే దాన్ని ఆకలైనప్పుడు తింటాం చూడండి, అది ఆహారము. ఏది తినాలనుకుంటే అది తినేస్తాము. కానీ పోషకాహారం అంటే పోషకాలతో కూడినటువంటి ఆహారము. అంటే మనకు కొంచెం న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ ఉన్నప్పుడు మన శరీరానికి పట్టి, మనం చేసే పనిని పట్టి, మనము ఎటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటామో అన్ని పోషకాలు కలిగినటువంటి ఉన్న ఆహారాన్ని పోషకాహారము అంటాము. ఈ పోషకాహారం తీసుకుంటే ఏమవుతుంది అంటే మనము డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతామన్నమాట. కాబట్టి మనకి న్యూట్రిషన్కి ఆరోగ్యానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. సో ఎప్పుడైతే మనం వెల్ నరిష్డ్గా ఉంటామో మనకి బాడీలో కూడా రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ డిసీజ్ కూడా మన దరిదాపులకే రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా మనం దాన్ని పోరాడేటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది. సో ఆకలి తీర్చేది పోషకాహారం అనేది కాదు.
0: ఆహారానికి పోషకాహారానికి
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
0: ఇప్పుడు ఈ పోషకాహారం ఏ వయసుల వారికి ఎంత స్థాయిలో ఉండాలి, ఎంత స్థాయిలో అందాలి, ఎంత స్థాయిలో అందుతుంది అంటారు?
1: ఎంత స్థాయిలో అందుతుంది అంటే మాత్రం స్టాటిస్టిక్స్ చూస్తే స్టిల్ మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది ఇట్స్ ప్రివైలింగ్. సో మనకి ముఖ్యంగా చిల్డ్రన్ లో చూస్తే మనము ఎనీమియా ఎక్కువగా ఉంది అండ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉండింది. అలాగే అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే వాళ్ళల్లో కూడా ఎనీమియా ఉంది. అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకున్నా కూడా లేడీస్ కు మాత్రం మోస్ట్లీ ఎనీమియాతో సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ 45 ఇయర్స్ ఆర్థరైటిస్ అని డీజెనరేటివ్ డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి.
0: మరి వీటిని మనం పోషకాహారం ద్వారా ఎలా అధిగమించగలం?
1: పోషకాహారం వల్ల వీటన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేయగలచ్చు. ఈవెన్ డీజెనరేటివ్ డిసీజెస్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్. సో పోషకాహారంలో ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఉన్న ఆహారం మనం తీసుకుంటామో, సో మన శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్, అన్ని సిస్టమ్స్ కూడా కరెక్ట్ గా పనిచేస్తాయి. శరీరంలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. అప్పుడు మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది, రోగాల్ని ప్రివెంట్ చేయగలిగేలా ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా రోగం వచ్చినా కూడా త్వరగా దాని నుంచి కోలుకోగలుగుతాము.
0: శాంతిశ్రీ గారు, అసలు పోషకాహారం అంటే ఒక వ్యక్తి ఒక ఆహారంలో ఏమేమి తీసుకుంటే అది పోషకాహారం అవుతుంది, మధ్యాహ్న భోజనంలో ఏమి తీసుకుంటే అది పోషకాహారం అవుతుంది?
1: మనకి పోషకాలు అనేవి అందరికీ తెలిసిన విషయమేనండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఈ పోషకాలు అన్ని ఉన్నటువంటి ఆహారాన్ని తగు మోతాదులో, అంటే మనము బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో దాన్నే పోషకాహారం అని చెప్పేసి చెప్తాము. సో ఈ పోషకాహారం హౌ ఇట్ హెల్ప్స్ అంటే బికాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఇట్ కంటైన్స్. సో అందులో ఉన్నటువంటి పోషకాలు, సపోజ్ యూ కెన్ ఇమాజిన్ అవర్ ప్లేట్. మన ప్లేట్ లో మేజర్ పోర్షన్ ఏముంటుంది? కార్బోహైడ్రేట్, రైస్ లేదా చపాతి. మన ట్రెడిషన్ సంబంధించి మనం తీసుకుంటాం ఫుడ్ అనేటువంటిది. మన చిన్నప్పటి నుంచి ఏం తీసుకున్నామో బేస్డ్ ఆన్ దట్ మన పేరెంట్స్ ఏం అలవాటు చేశారు.
0: ప్లేట్ లో అన్నము,
1: ఫోర్ ఫాదర్స్ ఏమి అలవాటు చేశారు, దాన్ని బట్టి మన ప్లేట్ ఉంటుంది, మన ఫుడ్. సో ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి మేజర్ ఫ్యూయల్ గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఒక బండి నడపాలంటే పెట్రోల్ ఎలా అవసరం, అలాగే మనం కూడా మన లైఫ్ కంటిన్యూ అవ్వాలి అంటే మనకి ఫ్యూయల్ ఏంటంటే మన బ్లడ్. సో మన బ్లడ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ఫుడ్ ద్వారా ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పుడు వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్, ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ నుంచి ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, పోషకాలన్నీ కూడా బ్లడ్ లో ఉంటాయి. సో బ్లడ్ నుంచి బాడీలో ఉన్న ప్రతి సెల్ కి రీచ్ అవుతాయి. సో సెల్లో మనకి మెటబాలిజం జరిగి ఆ విధంగా మనకి ఎనర్జీ అనేటువంటిది బాడీకి వస్తుంది.
0: ఇదంతా ఓకేనండి. ఇప్పుడు మీరు చెప్పేదంతా టెక్నికల్ వర్డ్స్, సైన్స్ అంతా. నేను అడిగింది ఒక సామాన్యుడికి ఒక ప్లేట్లో అన్నం తీసుకు

0: తీసుకుంటే అది సమతుల ఆహారం లేదా పోషకాహారం అవ్వాలంటే ఏమేమి తీసుకుంటే అవుతుంది? ఉదాహరణకి ఆకుకూరలు, మాంసకృతులు, పప్పు, నెయ్యి,
1: కరెక్ట్,
0: ఇలాంటివి నేను అడుగుతుంది.
1: ఇప్పుడు ఒక సామాన్యుడు తను పోషకాహారం తీసుకున్నాడా లేదా అనేది అసెస్ చేయడానికి అన్ని రకాల కేటగిరీస్ కు సంబంధించిన ఫుడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చెప్పొచ్చు అతను పోషకాహారం తీసుకుంటున్నాడు. అన్ని రకాలు అంటే సిరీల్స్, ధాన్యాలు, మిల్లెట్స్ చిరుధాన్యాలు, అండ్ దెన్ కూరగాయలు, మూడు రకాలు ఉంటాయండి, ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, మూడు రకాలు. దెన్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, దెన్ నూనెలు, నెయ్యి, క్రొవ్వులు అవి, దెన్ పాలు, ఎగ్, అండ్ ఫ్లెషి ఫుడ్స్, నాన్ వెజిటేరియన్స్, అయితే వెజిటేరియన్స్ అయితే అవసరం లేదు. దెన్ ఇంకా షుగర్, జోగరి, ఇటువంటివన్నీ. సో ఎప్పుడైతే హోల్సమ్ ఇవన్నీ కూడా ఉంటాయో మన డైట్ లో అప్పుడు కంప్లీట్ గా మనం తీసుకుంటున్నాం అన్ని రకాలు అని చెప్పొచ్చు.
0: మేడం గారు, ఇప్పుడు ఒక శిశువుని ఆరోగ్యకరంగా భూమి మీదకి తీసుకురావాలి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏ ఆహారం తీసుకుంటే ఆ పుట్టబోయే బిడ్డ లేదా శిశువు ఆరోగ్యకరంగా ఈ భూమి మీదకి వస్తాడు?
1: ఇప్పుడు మనకి తల్లి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి బేబీని డెలివరీ చేసే వరకు కూడా ఉన్న పీరియడ్ లో ఏ ఆహారం అయితే తీసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్ స్టేజ్. ఆ ఫౌండేషన్ ఆమె ఏదైతే ఫుడ్ తీసుకుంటుందో దట్ రిఫ్లెక్ట్స్ బేబీస్ హెల్త్. అంటే ఆమె కనుక ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే బేబీ హెల్దీగా పుడుతుంది. సో మదర్ కూడా హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇండికేషన్. 10-12 kg వెయిట్ గెయిన్ మదర్కి ఉంది అంటే ఓకే, తనకి నార్మల్ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ బర్త్ బేబీ వెయిట్ ఇండియన్ నార్మల్ చైల్డ్ యావరేజ్ బర్త్ వెయిట్ 3.2 kg. సో బర్త్ వెయిట్ ని బట్టి కూడా బేబీ హెల్దీనా కాదని మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మంచి న్యూట్రిషన్ మదర్ తీసుకుంటుందో అప్పుడు హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆమె ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఉన్నప్పుడు అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, అండ్ కొంచెం ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవాలి. నార్మల్ గా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ కన్నా తను ఒక 500 kcal ఎక్కువ తీసుకోవాలి. అలాగే నార్మల్ గా తీసుకున్న ప్రోటీన్ కన్నా కూడాను ఒక 12-15 grams అదనంగా తీసుకోవాలి పర్ డే. అప్పుడే తను ఒక హెల్దీ బేబీకి జన్మనివ్వగలుగుతారు. అంటే ఇప్పుడు ప్రోటీన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పోషకం. ఎందుకు అంటే బేబీ గ్రోత్ కోసం. మన తల్లి గర్భంలో మల్టిప్లై అవుతుంది బేబీ, అప్పుడు ఆ బేబీ డెవలప్ అవ్వాలి అంటే దానికి మేజర్ గా ప్రోటీన్ కావాలి. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఎలాంటి లోపం లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ తను కూడా తీసుకోగలిగితే గనక ఆరోగ్యకరమైనటువంటి శిశువు విత్ నార్మల్ బాడీ వెయిట్ ఎలాంటి డిజార్డర్స్, డిఫెక్ట్స్ లేకుండా పుట్టడానికి ఛాన్సెస్ ఉంది.
0: ఇప్పుడు మనం ఉష్ణమండల ప్రాంతం కదా మందంతా, ఇప్పుడు మన ప్రాంతంలో దొరికే వరి లేకుంటే ఇతర ఆహార ధాన్యాలు వీటిల్లో సమతుల ఆహారం లేదా పోషకాహారం ఇప్పుడు ప్రభుత్వం ద్వారా గానీ లేకపోతే ఎవరి వ్యక్తిగతంగా గానీ వారు పొందాలంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఇచ్చే సలహా అంటే ఒక వ్యక్తి పోషకాహారం, నార్త్ వాళ్ళు అయితే రోటీ తింటారు, మనమైతే రైస్ తింటాం, మిగిలిన వాళ్ళు ఫారినర్స్ అయితే శాండ్విచ్ గట్రా తింటారు. ఇప్పుడు మన ప్రాంతంలో పోషకాహారం ఇదే దొరుకుతుంది కాబట్టి ఇదే పోషకాహారం అని మనం నమ్మాలా, లేకుంటే పోషకాహారానికి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా?
1: మీరు అడిగిన క్వశ్చన్, పోషకాహారం అని నమ్మాలా అంటే పోషకాహారమేనండి, రైస్ పోషకాహారమే, నార్త్ ఇండియన్స్ తినే చపాతీ కూడా పోషకాహారమే, వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు తీసుకునేటువంటి శాండ్విచెస్ అన్నారు చూడండి, శాండ్విచ్ లో వాళ్ళు ఎక్కువ కర్రీ తీసుకుంటారు, సో అది కూడా పోషకాహారమే. కాకుంటే కొన్ని లేనిపోని అపోహలు, అనుమానాలతోటి తినవలసినవి తినకుండా జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ అలానే ఉంది, అంటే కొంచెం సోషల్ మీడియా వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అన్ఆథరైజ్డ్ కంటెంట్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు.
0: ఆహారం నెగ్లెక్ట్ చేస్తున్నారు మేడం.
1: ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ రైస్ తింటే షుగర్ వచ్చేస్తుంది ఏమో అన్న భయంతో రైస్ తింటే మానేస్తున్నారు, కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అలాగే నూనెలు వాడటం మానేస్తున్నారు. మినిమం కంటెంట్ వీ షుడ్ టేక్. నూనె వాడేస్తే కష్టమండి, ఎందుకంటే నూనెలు మనకి బాడీలో ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ ADEK అనేటువంటివి అబ్జర్బ్ అవ్వాలి అంటే నూనెలు, నెయ్యి ఇట్లాంటివి కావాలి, ఫ్యాట్ మీడియం లోనే అబ్జర్బ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి, అందులో మనకి వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, మీకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అని మనం చెప్తాము. సో తినేస్తారు, కానీ ఇఫ్ దే డోంట్ టేక్ ఆయిల్ సో వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు ఆయిల్ కూడా తీసుకోవాలి, తీసుకున్నప్పుడు అది అబ్జర్బ్ అవుతుంది. అబ్జర్బ్ అయినప్పుడే మనకి ఈ వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడాను బాడీలో కోయిన్జైమ్స్ కో ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తాయి కాబట్టి మెటబాలిజం అనేటువంటిది సరిగ్గా జరగటానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ మెటబాలిజం సరిగ్గా జరుగుతుందో అంటే ఏంటి, అన్ని జీవక్రియలు సరిగా ఉంటాయి, డైజెషన్ మంచిగా ఉంటుంది, రెస్పిరేషన్ మంచిగా ఉంటుంది, అబ్జర్ప్షన్ మంచిగా ఉంటుంది, సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, ఎక్స్క్రీషన్ మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆల్ దీస్ ప్రాసెసెస్ నార్మల్ గా ఉంటాయో అప్పుడు మనిషి హెల్దీగా ఉంటాడు. అంతేకాని రైస్ పోషకాహారం కాదని ఎవరు అనరండి. మొదటి నుంచి కూడా అనాదిగా మనం తీసుకుంటుంది రైస్, మనం అలవాటు పడింది రైస్ కి. సో సడన్ గా రైస్ స్కిప్ చేసేసి నేను మిల్లెట్స్ తినేస్తాను లేకుంటే వేరే వేరే తీసుకుంటాను సబ్స్టిట్యూట్స్ అంటే మాత్రం డెఫినెట్ గా మన సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మిల్లెట్స్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ మంచిది, ఫైబర్ ఉంటుంది అండ్ అన్ని న్యూట్రియంట్స్ కూడా కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి. కానీ ఎలా తీసుకోవాలి, అందులో ఉన్న ఫైబర్ కూడా కొన్ని న్యూట్రియంట్స్ ని అబ్జర్బ్ కానివ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, ఐరన్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అండ్ అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సిస్టమ్ కూడా ఇరిటేట్ అవుతుంది. కొంతమందికి పడదు చూడండి, డయేరియా ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తా ఉంటారు మిల్లెట్స్ తిన్న వాళ్ళు, అండ్ ఎసిడిటీ పెరగొచ్చు వాళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే మన పేరెంట్స్ మనకి ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవాటు చేశారో సో వాటిని కంటిన్యూ చేసుకుని ఏదైనా కొత్త దానికి మనం మారాలి అనుకున్నప్పుడు గ్రాడ్యువల్ గా స్విచ్ ఓవర్ ఉండాలి. సడన్ గా మనం రైస్ తింటాం ఆపేసేసి నేను కంప్లీట్ మిల్లెట్స్ తింటానంటే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి నో డౌట్ రైస్ అనేది పోషకాహారమే కాకుండా ఏమి కాదు. ఎందుకంటే రైస్ లో కూడాను మనకి కెలరీస్ ఉన్నాయండి, 342 కెలరీస్ వస్తాయి 100 grams రైస్ తీసుకుంటే, అండ్ ప్రోటీన్ 6 to 12 grams ఉంటుంది. మేజర్ గా మన బాడీకి న్యూట్రియంట్ సోర్స్ అసలు రైస్ మాత్రమే, ఎందుకంటే ప్లేట్ లో ఎక్కువ క్వాంటిటీ ఉండేది రైసే కదండి. కాబట్టి మేజర్ ఎనర్జీ సోర్స్ అనేది మనకు రైస్, కాబట్టి ఇది పోషకాహారమేనండి.
0: పంచదార కూడా అంతేనా మేడం? షుగర్,
1: షుగర్ అండి, లిమిటెడ్ గా తీసుకోవాలి. ఏదైనా సరే మనము అతిగా రోజు స్వీట్స్ తినేస్తాము అంటే ఓకే, ఒకటి అంటే ఓకే, ఒక స్వీట్, ఎవరైనా ఒక స్వీట్ తింటారు. సో అదే పనిగా 4-5 తింటే ఏదైనా ప్రాబ్లమేనండి, ఏదైనా అనర్థమే. అతి అనేది ఎప్పుడైనా అనర్థమే. కాబట్టి ఈ షుగర్ అనేది మన ఇప్పుడు డైలీ మన రొటీన్ యాక్టివిటీస్ లో మనం కాఫీ టీ తాగుతాం కదా, అట్లీస్ట్ 2 or 3 cups. సో దాన్ని షుగర్ లేకుండా తీసుకోలేము కదా, కాబట్టి వాడచ్చు, అంత ప్రమాదం ఏమి కాదు. ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో అప్పుడే దాని గురించి
0: వరీ.
1: అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయాలి, నార్మల్ పీపుల్ నో నీడ్ వాళ్ళు తీసుకోవచ్చు.
0: ప్రాంతీయంగా దొరికే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి, అవి నిర్దాక్షిణ్యంగా ఆపకూడదు. చివరిగా శాంతిశ్రీ గారు, పోషకాహార వారోత్సవాల్లో భాగంగా ఇప్పుడు మా శ్రోతలకు మీరు ఇచ్చే సలహా, ఎలాంటి ఆహారం తీసుకుని మనుగడ సాగిస్తే హాయిగా ఉంటారు, ఎలాంటి అపోహలకు లోను కాకుండా?
1: ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా, అంటే రైస్ తింటే షుగర్ వస్తుందేమో, స్వీట్ తింటే షుగర్ వస్తుందేమో, అలాంటి మిస్కాన్సెప్ట్స్ అన్ని వదిలేసి ఏమి తినాలనుకుంటున్నామో, తినాలి అనుకున్న ఫుడ్ తినేయండి. ఆకలైనప్పుడు మాత్రమే తినండి, అండ్ దేర్ మస్ట్ బి గ్యాప్. ఇప్పుడు కొంత గ్యాప్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత లంచ్ కి గ్యాప్ ఉండాలి. సో కంటిన్యూస్ గా తినకండి, అండ్ లోకల్లీ అవైలబుల్ సీజనల్ ఫ్రూట్స్ అవి కూడా తీసుకోండి. ఇప్పుడు ఎంతో ఖరీదు పెట్టే ఎగ్జోటిక్ వెరైటీస్ డ్రాగన్ ఫ్రూట్ అని, కివీ అని వాటికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఎనీ వన్ సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తినమన్నారు కదా అని రైస్ ఆపేసుకుని అదే పనిగా అవి కూడా తినాల్సిన అవసరం లేదు. అండ్ మీ ప్లేట్ లో కంపల్సరీగా అన్ని రకాల ఫుడ్స్ ఉండేలాగా చూసుకోండి. సో మనకి చాలా వైడ్ చాయిస్ ఉంది మన ముందు. కాబట్టి ప్రతిరోజు మన ప్లేట్ ఎలా ఉండాలంటే, ఒక కార్బోహైడ్రేట్ సోర్స్, ప్రోటీన్ సోర్స్. ప్రోటీన్ వెజిటేరియన్స్ కి అయితే పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్ అయితే ఒక నాన్ వెజిటేరియన్ కూడా ఉండొచ్చు. దెన్ ఎగ్ కంపల్సరీగా తీసుకోవాలి, పర్ డే అట్లీస్ట్ 1 egg అందరూ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు తీసుకుంటే మంచిది. దెన్ మిల్క్, మిల్క్ ఆల్సో సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్డ్ రైస్ లో తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకునే కాఫీ టీలో కొంత మిల్క్ తీసుకుంటాము, ఎందుకంటే మిల్క్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం, కాబట్టి బాడీకి మన కాల్షియం అవసరం, కాబట్టి అలా మీట్ అవుతాం రిక్వైర్మెంట్. అండ్ ఆకుకూరలు, ఆకుకూరలు మనకి కాన్స్టిపేషన్ తగ్గించడానికి చాలా మంచిది. సో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన ఇంటెస్టైనల్ మొటిలిటీని పెంచి జీర్ణక్రియలు సరిగా జరిగేలా చేస్తుంది. సో ఆకుకూరలు ఉండాలి, అండ్ కాయగూరలు ఎక్కువగానే ఉండాలి. అన్నం కన్నా కొంచెం కూర ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో కాయగూరలు ఏంటంటే వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జీవక్రియలకి అవి చాలా అవసరం కాబట్టి వాటిని ఉంచుకోవాలి. 25-30 grams నూనెలు కూరల్లో వేసుకోవచ్చు వాటిని, అంటే ఎట్లాగో కుకింగ్ లో నూనె యాడ్ చేస్తాం కాబట్టి దాని నూనె వేసిన కూరలు మనం తినొచ్చు, నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చు. సో అన్ని కూడా అన్ని రకాలు ఉన్నటువంటి తీసుకోవాలి, ఎట్లాంటి టెన్షన్స్ వద్దు. షుగర్ వస్తేనే రెస్ట్రిక్షన్ ఉండాలి కార్బోహైడ్రేట్ కి, ఏదైనా డిసీజ్ ఉంటేనే, హార్ట్ కాంప్లికేషన్స్ ఉంటేనే ఫ్యాట్ కి రెస్ట్రిక్షన్ ఉండాలి. బీపీ ఉంటేనే సాల్ట్కి రిస్ట్రిక్షన్ ఉండాలి. అలాగా మనకున్న హెల్త్

0: కండిషన్ బట్టి మాత్రమే మనం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ అన్ని రకాల ఆహార పదార్థాలు తగు మోతాదులో తీసుకుంటే హెల్దీగా ఉంటారు.
1: చాలా సంతోషం అండి. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రాంతీయంగా లేదా స్థానికంగా దొరికే ఆహారాన్ని సమతులంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. జాగ్రత్తలు తీసుకునేవారు వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఎంతమేర తగ్గించాలో అంతమేర మాత్రమే తగ్గించి ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని చెప్తున్నారు. నమస్కారం మేడం.
0: నమస్తే.
2: మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మనం తినేది సమతుల ఆహారమేనా అనే అంశం గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: Jabalpur has raised concern. In Shankarpur of Kharik block, the situation remains sensitive due to the strong current and pressure of the river. More from our correspondent.
1: Severe erosion along the Ganga has washed away an old Durga temple, a Hanuman temple and around 500 meters of Zamidari embankment in the Navgachia block. People from the affected areas have been shifted to safer locations. Teams of the Water Resources Department are working on a war footing to control the erosion. Senior officials and engineers are present at the site and are continuously monitoring the situation. Water Resources Minister Vijay Kumar Chaudhary said that the erosion has intensified due to an unexpected change in the course of the Ganga. He said all possible efforts are being made to check the erosion and situation is being closely monitored. Meanwhile, a rise in the water levels of major rivers has led to flooding at several places in Saran, Vaishali, Begusarai, Buxar, Jahanabad, Nawada and Aurangabad districts. The administration and Water Resources Department are maintaining close vigil in vulnerable areas. Savita Parikh, Akashwani News, Patna.
0: In badminton, India's leading shuttler Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma will begin their campaigns today at the China Masters Super 750 in Shenzhen, Guangdong Province. Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will also be in action in men's doubles. Earlier, Unnati Hooda has made an early exit from the tournament yesterday after she lost to South Korea's Kim Jae-yeon in straight games in the opening round of the women's singles. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, stormproof economy, August queues lead to growth, headlines the Economic Times, adding several macro indicators bring further economic cheer, GST mop-up grows 15%, car sales zoom and other signals stay green on resilient strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent and forms the pioneer. And finally, scientists from the Zoological Survey of India in collaboration with ICAR Centre Marine Fisheries Research Institute and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast and forms the pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు.
4: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి

వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని

అని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న సూక్ష్మ మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశభక్తిని చాటేలా స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖన విన్నారు. రచన కె. రామకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆ పాత మధుర గీతాలు. ముందుగా వినబోతున్న పాట ఈనాటి బంధమే నాటిదో. చిత్రంలోని గానం పి సుశీల, సాహిత్యం దేవులపల్లె.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట బంగారు కలలు. చిత్రంలోని గానం పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తిరువతి పాట జరిగిన కథ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట కాలం మారింది చిత్రంలో ఉంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

వినబోతున్న తిరుపతి పాట పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు చిత్రంలోని గానం ఏఎం రాజా, పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం సత్యం.

అంటూ మనం ఉన్నాం. చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తిరువతి పాట మాయాబజార్ చిత్రంలోని గానం మాధవ్ పెట్టి, సాహిత్యం పింగళి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ రామనాథన్ గారి గాత్ర కచేరి వింటారు. ముందుగా మనసాగురు ఆనంద భైరవి రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ మాతృభూత్ కన్నడ రాగం మిశ్ర చాపతాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ రామనాథన్ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట అల్లుడు గారు వచ్చారు చిత్రంలోని గానం హరిహరన్ సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మోటిమలా సైబాల్, గజ్జా బొబ్బలా సైబాల్, నడుగుల తామరా సైబాల్, బురద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు

0: sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట మనసులో మాట. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట సుస్వాగతం చిత్రంలో ఉంది గానం మనో జయచంద్రన్ బృందం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట వేచి ఉంటా చిత్రంలో ఉంది, గానం ఉన్ని కృష్ణన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట స్నేహితులు.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు.
1: వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీ కే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపింది. దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచ స్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
3: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान.

0: मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపడుతున్నామని, ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है। फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है। प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్దికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
3: Myself, Dr. S. Rajni, NSS Unit 1 Program Officer, MAM College of Pharmacy. Why we gather here means on the occasion of National Sports Day, Khelo India. That is a program launched by the Pradhani Dr. Modi sir. On this occasion, that is a Modi sir told some points that is related to sports, not only win the medals, but also develop the confidence, that is a mental health, stability and overall health, and that is a mental peace. Actually, that is NSS motto is not me, but you. NSS is for the service to the nation, that is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Vikasit Bharat 2047.
1: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచస్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
4: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ ఆడాను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని.
5: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.

0: చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచి స్పోర్ట్స్ ఆడుతున్నాను. నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అంటే సౌత్ జోన్ లో ఆడాను. మాలో ఈ స్కిల్ ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్ కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్దగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ద చూపి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరిత తెలిపారు.
2: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
3: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం మోదీ కే సాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29 ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడావేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువత, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ, అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడాపటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే.

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడా స్ఫూర్తి తోడైతే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:15. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట పెళ్లి సందడి చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట సంపంగి చిత్రంలోని గానం వరికుప్పల యాదగిరి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట తమ్ముడు చిత్రంలోంది, గానం రమణ గోగుల బృందం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట నీ స్నేహం చిత్రంలోంది. గానం రాజేష్, ఉష, సాహిత్యం సిరివినిల సీతారాం శాస్త్రి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం రాబోయే అతిథిలో వింటున్నాం.

సినీగీతాలు వినవతుల తర్వాతే పాట దేవీపుత్రుడు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట. సుబ్బు చిత్రంలో ఉంది గానం. మల్లికార్జున్, స్మిత, సాహిత్యం జాలాది.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట తొలిప్రేమ చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట వంశీ చిత్రంలో ఉంది. గానం ఉదిత్ నారాయణ, సుజాత, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తర్వాతే పాట ఆనందం. చిత్రంలోని గానం మల్లికార్జున్, సుమంగళి, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: మీరింతవరకు రావోయి అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. గుర్తు చేసుకుందాం సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట జయమ్ము నిత్యమ్మర చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట లాయర్ సుహాసిని చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ప్రణయ గీతం. చిత్రంలో ఉంది గానం SV బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు వినవతున. తర్వాతి పాట న్యాయం మీరే చెప్పాలి, చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట వేట, చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట పోలీస్ డైరీ చిత్రంలోంది. గానం SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం రాజశ్రీ.

0: ఇంతవరకు గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. ఇప్పుడు మరికొన్ని సినీ గీతాలు విందాం. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట అమ్మాయి బాగుంది చిత్రంలోంది. గానం మధు బాలకృష్ణన్. సాహిత్యం సాహితీ సంగీతం MM శ్రీలేఖ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట అన్నవరం చిత్రంలోంది. గానం టిప్పు కళ్యాణి, సాహిత్యం చంద్రబోస్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తర్వాతి పాట అదుర్స్ చిత్రంలోంది. గానం హరిహరన్, రీటా. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట బాలు చిత్రంలోని గానం హరిహరన్ శ్రేయ ఘోషల్ సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్న సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట జూలై చిత్రంలోని గానం అద్నాం స్వామి, సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట బద్రి చిత్రంలోని గానం రమణ గోగుల, సునీత సాహిత్యం వేటూరి, సంగీతం రమణ గోగుల.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో. ముందుగా వినబోతున్న పాట లెజెండ్ చిత్రంలోని గానం MLR కార్తికేయన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట తమ్ముడు చిత్రంలోంది, గానం రమణా గోగులా.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఖైదీ నెంబర్ 150 చిత్రంలోంది. గానం హరిచరణ్, శ్రేయ ఘోషల్, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం లాహి లాహిలో. వినబోతున్న తర్వాతి పాట గబ్బర్ సింగ్ చిత్రంలోని గానం బాబా సైగల్, నవీన్ మాధవ్.

0: మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
2: We're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
1: America loni Asheville lo jarugutunna G20

పై ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయూ ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం

పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది.

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి ఈ కార్మికుల కార్యక్రమంలో ముందుగా అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో శ్రీ ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: కార్మికులకు సామాజిక భద్రత ఎందుకు ఉండాలి అన్న అంశాల గురించి మనకు తెలియచేయటానికి కేంద్ర మంత్రిత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన డి రామకృష్ణారావు గారు మనతో ఉన్నారు. నమస్తే రామకృష్ణారావు గారు.
2: నమస్కారం అండి.
1: రామకృష్ణారావు గారు కేంద్ర మంత్రిత్వ శాఖలో వెల్ఫేర్ సెస్ కమిషనర్గా చేసి పదవీ విరమణ పొంది ఉన్నారు. వీరి సుదీర్ఘ అనుభవం నుండి కార్మికులకు ఈ భద్రతలు ఎందుకు అన్న అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు. రామకృష్ణారావు గారు, అసంఘటిత రంగంలో కార్మికుల సామాజిక భద్రత కోసం ఇప్పుడు తెలుసుకునే ముందు సంఘటిత అసంఘటిత రంగాలు అంటే ఏమిటి, ఈ విభజన ఎందుకు చేయవలసి వచ్చింది అన్న అంశాలను మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు కార్మిక శక్తి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేటటువంటి విషయానికి నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తానండి. దేశ రక్షణకి సైనికుడు ఎంత ముఖ్యమో, మన ఆహార ఉత్పత్తికి రైతు ఎంత ముఖ్యమో, మన మానవ మనుగడ సాగించడానికి కూడా కార్మికుడు అంతే ముఖ్యమండి. ఇప్పుడు మన కార్మిక శక్తిని రెండు రంగాలుగా విభజిస్తాం, సంఘటిత రంగం, అసంఘటిత రంగం. సంఘటిత రంగం అంటే ఇంగ్లీష్లో మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటామండి, అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ అని అంటాం. అసలు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి కార్మికుడు గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తానండి. ఆర్గనైజ్డ్ సెక్టార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్. మనకి దానికి ఎట్లా చెప్తామంటే, పూర్తి సఫిషియంట్ లేబర్ లెజిస్లేషన్ అంటాం. అంటే ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా, ఏ రంగాల్లో కావలిస్తే ఆ రంగంలో ఉండేటటువంటి కార్మిక చట్టాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, వాడికి భద్రత ఉండాలి, లేకపోతే వాడికి వెల్ఫేర్ ఉండాలి, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ ఉండాలి. ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటాం, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. అలాగే గనుల్లో పనిచేస్తుంటాడండి, మైన్స్ యాక్ట్ 1952 ఉంది, ప్లాంటేషన్స్ యాక్ట్ ఉన్నది 1951. ఇట్లాగా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా వాడి భద్రతకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయండి. అలాగే కార్మికుడి యొక్క ఆరోగ్యం గురించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అంటాం, 1948. వాడికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాడు చక్కగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే సోషల్ సెక్యూరిటీ ఉన్నదండి, దానికి ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, వాడి భవిష్యత్తు జీవితం 1952 ఉంది. అలాగే స్త్రీ కార్మికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఉంది. అలాగే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఉంది. తర్వాత పదవీ విరమణ అనంతరం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ఉంది. ఇవన్నీ ఓకేనండి. వాడికి ఏదో గొడవ వచ్చింది, ఎంప్లాయర్ వాడిని తీసి పడేసేసాడు అనుకుందాం, వెంటనే వాడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వాడు ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు, లేబర్ కోర్టుకి వెళ్ళవచ్చు. అంటే కార్మికుడికి ప్రతి విషయంలోనూ కూడా రక్షణ కల్పించబడింది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటాం కదా, అది ఉంది. అలా ఉన్నటువంటి దానిని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. అయితే ఈ చట్టాలు

సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇది కాకుండా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఏదైనా తేడా వచ్చినా కూడా ట్రేడ్ యూనియన్స్ అడుగుతారు. సో కార్మికుడు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, వాడు హ్యాపీ, అన్ని విధాలు సేఫ్టీ అండ్ సెక్యూర్. ఈ చెప్పినటువంటివి ఒక్కటి కూడా లేనటువంటిదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆలోచించండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఒకటి కూడా లేదు అనార్గనైజ్డ్ సెక్టర్లో, మీకు టైమింగ్స్ అనేటటువంటిది ఏమి లేదు, లేకపోతే వాళ్ళకి సేఫ్టీ అని కానీ, సెక్యూరిటీ అని కానీ, హెల్త్ అని కానీ ఏవీ లేదు. చిత్రమైన విషయం ఏంటంటేనండి, దేశం మొత్తం మీద కార్మిక శక్తిలో ఆర్గనైజ్డ్ సెక్టారు 8% ఉంటే అనార్గనైజ్డ్ సెక్టారు 92% ఉన్నదండి. 8% కార్మిక శక్తికి ఇన్ని చట్టాలు ఇన్ని వ్యవహారాలు ఉన్నాయే, మరి అనార్గనైజ్డ్ సెక్టర్కి ఎంత చేయాలి? అన్ఫార్చునేట్లీ అంత లేదు. కానీ ఎంతైతే ఉన్నదో అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి, అది మనం చర్చించుకుందాం. ఏమి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి మీరు అడగచ్చు ఎందుకు చేయలేకపోతున్నామో, 8% ఉన్నటువంటి లేబర్కే మనం ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎంత చేసాం కదా, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎందుకు చేయలేము? కరెక్టే, వాళ్ళది నేచర్ ఆఫ్ డ్యూటీ తేడా ఉంటుందండి. అంటే మైగ్రెంట్ నేచర్ అంటాము, ఇవాళ ఒక చోట పనిచేస్తాడు, రేపు ఒక చోట పనిచేస్తుంటాడు, వాడికి చేస్తుంటాడు. తర్వాత ఈ ట్రేడ్ యూనియన్స్ అని కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. ఒకవేళ వాడి ఉద్యోగం మానేసినా లేకపోతే పంపించేసినా వాడిని అడిగేవాడు, చేసేవాడు ఎంప్లాయర్స్, ఇలా రకరకాలు. అయితే అసలు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరెవరు వస్తారు, ఏ కేటగిరీ వాళ్ళు వస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తే దాని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ని కొన్ని కేటగిరీస్గా మనం విభజించవచ్చు అండి. హోమ్ బేస్డ్ వర్కర్ అంటే ఇంటి దగ్గర నుంచే పని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం చూసారా, అలాగా. ఇప్పుడు బీడీ వర్కర్ ఉంటాడండి, వాడు ఏం చేస్తాడు, ఎంప్లాయర్ ఏమో పొగాకిస్తాడు, వాడు ఇంటి దగ్గరే బీడీలు చుట్టుకుంటూ ఉంటాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాడు, హోమ్ బేస్డ్ వర్కర్ అంటామండి. ఏమండి, అలాగే హ్యాండ్లూమ్, చేనేత, మగ్గం ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోతాడు, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఇంటి దగ్గరే చేసుకుంటారు. ఇలాగా వాళ్ళు హోమ్ బేస్డ్ వర్కర్ అంటారు, ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీళ్ళకి టైమింగ్స్ మనం ఏమన్నా చెప్పగలమా, 10 to 8, లేకపోతే నువ్వు ఫస్ట్ షిఫ్ట్ రా, సెకండ్ షిఫ్ట్ రా అని మనం ఏమన్నా చెప్పగలమా? నేచర్ ఆఫ్ ది వర్క్ అంటే అక్కడ. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ అంటాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే తోపుడు బండి మీద అరటి పళ్ళు అమ్ముకుంటుంటాడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాడికి మనం టైమింగ్స్ చెప్పలేము, వాడికి చెప్పగలరు వాడికి ఎంప్లాయరే లేదు, వాడే ఎంప్లాయర్, వాడే ఎంప్లాయర్, వాడే సర్వెంట్ కూడా, ఎంప్లాయీ కూడా వాడే. అలా నేచర్ ఆఫ్ వర్క్ అండి. మీ ఇంట్లో ఏదో ఏసీ రిపేర్ వచ్చింది, వెంటనే ఫోన్ చేస్తారు, ఏసీ మెకానిక్ వస్తాడు, మీరు వస్తున్నారు, మీ బండి చెడిపోయింది, వెంటనే ఓలా బుక్ చేస్తారు, ఆటో వాడు వచ్చేస్తాడు, వీళ్ళందరూ ఏమండి. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ను, లేకపోతే మీరు వస్తున్నారు, మీ చెప్పు దిగిపోయింది, కాబ్లర్ దగ్గరికి వెళ్తారు, ఇంట్లో ఏదైనా ప్లంబర్, ఈ కేటగిరీలు అన్నీ కూడా మనం ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనే అంటుంటాం అనమాట, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండేటువంటి వర్కర్స్. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళెవ్వరూ లేకుండా మన మానవ జీవితం గడుస్తుందా? ఇది కాకుండా మూడో కేటగిరీ ఏంటంటే వేజ్ వర్కర్స్ అంటాం, ఇంట్లో సర్వెంట్ మేడ్ ఉంది, డొమెస్టిక్ వర్కర్ అంటాం. తర్వాత మిడ్ డే మీల్ వర్కర్ అంటారు, చూసారా అండి, వీళ్ళ అంగన్వాడీలు వాళ్ళ పనిచేస్తుంటారు, స్కూల్స్లో పనిచేస్తుంటారు, అలాగే ఇటుక బట్టీల దగ్గర పనిచేస్తారు, వీళ్ళందరికీ వేజెస్ ఉంటాయండి. మెయిన్ కేటగిరీ అండి అగ్రికల్చరల్ వర్కర్. అగ్రికల్చర్ వర్క్ ఖచ్చితంగా వాడు వస్తాడు, వాడు పనిచేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడికి ఇంత జీతాలు కూడా ఇస్తాడు. టైమింగ్స్ కూడా చెప్పాలి అంటే పొద్దున్న వస్తారండి, సాయంత్రం వరకు వెళ్తుంటారండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యే వరకు. మీరు ఎలా ఆపగలరు? ఏ లేబర్ ఇన్స్పెక్టర్లు వచ్చి లేదు ఇలాగ నువ్వు ఇలాగే పని చేయించుకోవాలి అనేది ఏమైనా కుదురుతుందా? అంటే నేచర్ ఆఫ్ వర్క్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు, ట్రేడ్ యూనియన్స్ ఉండవు. అలాగే ఏదైనా చిన్న మీ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఏదైనా తాపీ పని చేయించాల్సి వచ్చింది, మేస్త్రితో చెప్తారు, మేస్త్రి నలుగురు కుర్రాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. ఇలాగ ప్రతి రంగంలోని మీకు ఉండేటటువంటి ఈ వీళ్ళందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అంటాం, వర్కర్స్ ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడ పనిచేయనివ్వండి, వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, ఈఎస్ఐ యాక్ట్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ, ఇవేవి వర్తించినటువంటి రంగంలో వాడు పనిచేస్తున్నాడు అనుకోండి, వాడు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కరే, అట్లాగనమాట అండి. సో ఇన్ని కేటగిరీలు ఉన్నాయండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్ కూడా ఉంటాడు. మీరు అడగచ్చు అదేమిటండి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నది అన్నాను. కారు రిపేర్ వచ్చింది, మెకానిక్ షెడ్ దగ్గర తీసుకెళ్తారు, వాడు హెడ్ ఉంటాడు, వాడి

0: నలుగురు కుర్రాళ్ళు పనిచేస్తుంటారు, వాడు ఎంప్లాయరు, ఈ నలుగురు కుర్రాళ్ళు ఎంప్లాయీ, కానీ మొత్తం అంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తుంది అనమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంప్లాయర్గా వాడొస్తాడు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్లు వీళ్ళు వస్తుంటారు అనమాట. అట్లా అవి తక్కువ అనుకోండి, జనరల్గా వీళ్ళు అలా ఉంటూ ఉంటారనమాట. సరే, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2008 2008లో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటిది పెట్టింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు దానికి రూల్స్, సాధారణంగా మనం ఏం చేస్తారంటే ఈ లేబర్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కాంక్రెంట్ సబ్జెక్ట్ అంటాం, సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, రెండు గవర్నమెంట్లు కూడా చేసేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని కాంక్రెంట్ లిస్ట్ అంటాం, లేబర్ కాంక్రెంట్ లిస్ట్లోకి వస్తుంది అనమాట అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ వారు చట్టాలు తయారు చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చట్టాలు తయారు చేయొచ్చు. ఈ విషయంలోకి వచ్చినప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ అనేటటువంటిది 2008లో కేంద్ర ప్రభుత్వం వారు చట్టం చేస్తే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దానికి కావాల్సినటువంటి రూల్స్ 2012లో చట్ట రూపంలో మనకు వచ్చాయండి. అంటే మనకి చట్టం వచ్చింది, చట్టానికి తగినటువంటి రూల్స్ కూడా వచ్చాయండి 2012లో వచ్చినాయండి. అయితే దీనికి ఈ చట్టం యొక్క ఎందుకు మెయిన్ అని అంటే, ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటేనండి, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేటటువంటిది సెంట్రల్ లెవెల్లోని, స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేటటువంటిది స్టేట్ లెవెల్లోని ఫార్మేషన్ అనమాట, కాన్స్టిట్యూషన్ అంటుంది. ఈ బోర్డులు పెట్టడానికి చట్టం అనుమతి ఇచ్చిందనమాట. ఈ బోర్డులో ఎవరెవరు ఉంటారు? సెంట్రల్ లెవెల్లో ఉందనుకోండి, ప్రజాప్రతినిధులు ఎంపీలు ఉంటారండి, ఇది రాజ్యసభ ఎంపీలు కానీ లేకపోతే లోక్సభ ఎంపీలు కానీ ఉంటారు. ఎమినెంట్ పర్సన్స్ అంటూ ఈ సామాజిక సేవలో సాధారణంగా ఉంటుంటారు చూసారా అండి, అలాంటి వాళ్ళని ఎమినెంట్ పర్సన్స్ ఉంటాం, వాళ్ళు ఉంటారు. అలాగే సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంటారండి, ఆ వారు ఉంటారు. ఈ సెంట్రల్ లేబర్ మినిస్టరు దీనికి చైర్పర్సన్గా ఉంటారు. మొత్తం గవర్నమెంట్ వీళ్ళందరినీ దగ్గర నుంచి 34 మందిని ఈ బోర్డుకి మనకి వీళ్ళు పెట్టారండి. ఈ బోర్డు ప్రతి క్వార్టర్లో ఒకసారి కలుసుకొని ఉన్న పాలసీలన్నీ కూడా మనం సెట్ చేసుకొని, అంటే స్టడీ రివ్యూ తర్వాత మళ్ళీ రికమెండేషన్, ఒకసారి ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయి అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, కొత్తవి ఏమైనా అవసరం ఉందా, ఉంటే ఏం చేయాలి అనేటటువంటిది స్టడీ చేసి గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇస్తారు. సిమిలర్ ఫంక్షన్స్ స్టేట్లో కూడా చేస్తారండి. స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డులో 28 మంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారండి, ఎమ్మెల్సీలు ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా ఆ స్టేట్లో ఉండేటటువంటి ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. ఫంక్షన్స్ మాత్రం స్టేట్, ఎందుకంటే లోకల్ కండిషన్స్ అంటూ ఉంటాం, దానికి అనుగుణంగా ఉండేటటువంటివి చేయటానికి స్టేటు ఈ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ అది వారిది, స్టేట్ గవర్నమెంట్ వేరు, రెండు కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అండ్ ఎవరీ. అది మన చట్టంలో ఉన్న గొప్పతనం అనమాట అండి. దీంట్లో వచ్చింది, దాంట్లో లేదు, అలాంటిది ఏమీ లేదండి.
1: అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది వరకు వాళ్ళు పనిచేసే సమయం అన్నది ఒకరితో ఒకరి పొంతన లేకుండా ఉన్నా గానీ వాళ్ళు చాలా ఎక్కువ టైమే కష్టపడుతున్నారు.
0: అవునండి.
1: దానికి తగ్గట్టుగా వాళ్ళకి వేజెస్ అందుతున్నాయా లేదా, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఎటువంటి చట్టం ఉన్నది, ఆ విషయాలను తెలియజేస్తారు.
0: బాగుందండి, మంచి ప్రశ్న వేశారు. రెండు కేటగిరీలు తీసుకొచ్చండి దీంట్లో, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండే కార్మికులు రెండు కేటగిరీలు, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, రెండో వేజ్ వర్కర్స్ అందాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రశ్న వేజ్ వర్కర్కి సంబంధించింది మాత్రమే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నాడు అనుకోండి, అది ఆయన ఇష్టము, ఆయన ఇవో నేను ఈ అరటి పనులు డజన్ 10 రూపాయలకే అమ్ముతాను, నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు అంటాడు, అది ఆయన ఇష్టం. అంటే హీ కెన్ డిసైడ్ హీస్ ఓన్ వేజెస్. వేరేజ్ ఇక్కడ మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఈ వేజ్ వర్కర్స్ ఉన్నారు చూసారా అండి, ఈ వేజ్ వర్కర్స్కి కొన్ని రంగాల్లో ఉన్నాయండి. అగ్రికల్చర్ లేబర్ ఉందండి, అగ్రికల్చర్ లేబర్కి మీరు ఇంత ఇవ్వాలనేటటువంటి కొన్ని స్టేట్స్ చట్టాలు చేశారు. కేరళ ఉందనుకోండి, డొమెస్టిక్ సర్వెంట్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి, అలాగే డొమెస్టిక్ సర్వెంట్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని కూడా ఉన్నాయండి, ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటే. అగ్రికల్చర్ లేబర్కి చట్టంలో ఉందండి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. తర్వాత సరే 50 రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్ చెప్పింది, 50 రూపాయలు ఇస్తేనే నేను వస్తాను అని చెప్పేటటువంటి అధికారం కానీ దర్జా కానీ కార్మికుడికి లేదు. ఏమే 50 రూపాయల నేను ఇవ్వను, వస్తేనే అలా తెప్పో అని చెప్పేటటువంటి అవకాశం వీడికి ఉండదు. మరొక విషయం నేను దీంట్లో మీకు చెప్పాలి, ఇందాక మీకు చెప్పినట్టు కానీ మినిమం వేజెస్ యాక్ట్ అని అన్నాను. మినిమం వేజెస్ యాక్ట్లో కూడా ఏంటంటే,

0: అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అని మూడు రకాల కేటగిరీలు ఉన్నాయండి. ప్రతిది షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఈ రంగంలో అన్స్కిల్డ్ వర్కర్కి ఇంత ఇవ్వాలి, సెమీ స్కిల్డ్ వర్కర్కి ఇంత ఇవ్వాలి అని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీరియడికల్గా షెడ్యూల్స్ రిలీజ్ చేస్తుంటారు. అలాంటి అవకాశం ఇందులో లేదు. ఇది వీది అన్స్కిల్డ్ అని ఎలా అంటారు, స్కిల్డ్ అని ఎలా అంటారు, సూపర్ స్కిల్డ్ అని ఎలా అంటారు?
1: కార్మికుడైనా సరే సగటు మనిషే,
0: అవును.
1: ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి,
0: అవును.
1: సామాజిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
0: అవునండి.
1: వీటిని అధిగమించడానికి ప్రభుత్వం బీమా సౌకర్యాలు కానీ, లేదు అంటే పథకాలు కానీ ఏవైనా ఉంటే ఆ విషయాన్ని తెలియజేయండి.
0: ప్రభుత్వం వారు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనార్గనైజ్డ్ వర్కర్స్ని అనాథలుగా వదిలేదండి. వారు చేయాల్సినటువంటిది కూడా చేశారు. అయితే దీనికి ముందుగా మీకు ఒకటి విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అనార్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్ రూల్స్ ప్రకారంగా అందులోని ముందు ఈ వర్కరు తనని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఎంతమంది వర్కర్లు ఉన్నారు అనేటటువంటిది తెలియాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది మన స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి ఊర్లోనే ఉన్నదండి. ఆఫీస్కి వెళ్తే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దీనికి అధికారి అండి. దానికి ఏం చేయాలండి, 14 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 30 రూపాయలు అండి సంవత్సరం. తర్వాత రెన్యూ చేయించుకోవాలండి, ప్రతి సంవత్సరం కూడా రెన్యూ చేయించుకునేది 20 రూపాయలు అండి. అలా రెన్యూ చేయించుకున్నప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ కార్డు ఎప్పుడైతే ఉన్నదో ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ శ్రమ కార్డు ఈ 20 21 వచ్చినటువంటి దానికి ఏంటండి, ఇది పూర్తి ఫ్రీ అండి. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయ్యా నేను ఫలానా అని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు.
1: లేదు అంటే ఆన్లైన్లో అయినా మనం అప్లై
0: చేసుకోవచ్చు అంటే. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఆన్లైన్ అయినటువంటిది ఎవరు బాగా చదువుకున్నటువంటి వాడు, దీనికి ఈ కంప్యూటర్ నాలెడ్జీ అన్నట్టు మనం మాట్లాడేది ఎవరు, అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్కర్, వీడు ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి. ఈ శ్రమ కార్డు వల్ల ఏమిటయ్యా అంటే బెనిఫిట్, ఇందాక మీరు అడిగారు వాళ్ళకి ఏమన్నా మెడికల్
1: సౌకర్యం కానీ సామాజిక భద్రత కానీ.
0: ఈ శ్రమ కార్డు వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ వర్కర్కి యాక్సిడెంట్ జరిగినా, డిజేబుల్మెంట్, టోటల్ డిజేబుల్మెంట్ ఏమైనా అయినా, చనిపోయినా 2 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇస్తారండి. ఆయన బతుకున్నప్పుడు అయితే ఆయనకి ఇస్తారు టోటల్ డిజేబుల్మెంట్, లేదు చనిపోతే నామినీకి 2 లక్షల రూపాయలు. పార్షియల్ డిజేబుల్మెంట్ అంటే దానికి 1 లక్ష రూపాయలు అనమాట. ఇదంతా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్లో వర్కర్స్ 14 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి ఎలిజిబిలిటీ ఉంది. మన చైల్డ్ లేబర్ రిస్ట్రిక్షన్ అంటుంటాం కదా, మరి 14 సంవత్సరాలు అంటే చైల్డ్ లేబర్ కింద వస్తాడు కదా, మరి వాడికి ఎట్లాగా ఉంటుంది, ఏ విధంగా అండి? దానికి మీకు ఒకటి చెప్తాను. మీకు ఉదయాన్నే పేపర్ వేస్తాడు పేపర్ బాయ్, వాడికి ఎంత ఉంటుందండి వయసు వాడికి? అలాగే పాల ప్యాకెట్లు తీసుకొచ్చే కుర్రాడు ఉంటాడండి, వాళ్ళు కురవాలండి. మనం రూల్స్ పెట్టి చైల్డ్ లేబర్ కుదరదు అని చెప్పేసేసి వాళ్ళు పొట్టగొట్టడానికి ఇక్కడ, ఎందుకంటే చైల్డ్ లేబర్ మనం ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తామంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వీళ్ళు ఎక్స్పోజ్ అవుతే ప్రమాదం అనేసి. ఇప్పుడు పొద్దున్నే మీకేమో పేపర్ తెచ్చివ్వడానికి లేకపోతే పాల ప్యాకెట్ వేయడానికి ప్రమాదకరం ఏం కాదు. మోర్ ఓవర్ ఈ పిల్లలందరూ ఏం చేస్తారు, స్కూల్ టైం వరకు ఇక్కడ పనిచేసుకుని స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉండటం కోసం అని చెప్పి 14 అనేటటువంటిది మినిమం పీరియడ్ పెట్టారనమాట. ఇప్పుడు మీకు ఆకలిస్తుంది, జొమాటోలో ఆర్డిస్తారు, వాడు వస్తాడు, వాడిని గిగ్ వర్కర్స్ అంటారండి. గిగ్ వర్కర్స్ వాడు ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత మీకు తీస్తాడు. ఆయన 60 సంవత్సరాల లోపాడు ఎవరు ఉండరు కదా ఏదైనా. అలాగే మీరు రాత్రి 10 ఇంటికి కాల్సి వచ్చినా వాళ్ళు తెచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం వాళ్ళకి టైమింగ్స్ ఎలా చెప్తాను చెప్పండి. ఇందాకే చెప్పినట్టుగా నేచర్ ఆఫ్ వర్క్ ఇస్ డిఫరెంట్, టైమింగ్స్ అనేది మనం చెప్పలేదు. వాళ్ళకి పథకాలు ఉన్నాయండి. పథకాలు ఏంటంటే 3 రకాలు ఉన్నాయండి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పూర్తిగా డబ్బంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియావే పెడుతుందండి. రెండో రకం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు పార్ట్లుగా పెట్టుకుంటారు మనం. మూడో రకం పథకం ఏంటంటే అక్కడ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తారు. అట్ ది సేమ్ టైము బెనిఫిషియరీ అంటాం, అంటే దాన్ని తీసుకునేటటువంటి ఎవరైతే ఉంటారో ఆయన కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో 3 రకాల పథకాలు ఉన్నాయి. మీకు క్లుప్తంగా కొన్ని పథకాల గురించి నేను మీకు చెప్తానండి. ఒకటి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, ఎన్పిఎస్ అంటాం, నేషనల్ పెన్షన్.

0: స్కీము. ఇది పేరు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఉపకారమైనటువంటి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఓ పక్కన పాండబ్బా లేకపోతే కిలీ షాప్ అంటాను చూస్తారు, అట్లనే చిన్న షాప్ ఉంటుంది, లేకపోతే పేమెంట్ మీద కూరగాయలు అమ్ముకునే షాపులు ఉంటాయండి. వాళ్ళు స్మాల్ ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్ అంటామండి వాళ్ళందరినీ, ఏదో కిరాణా ప్రొవిజన్ షాపు ఇట్లా అంటే. వీళ్ళందరికీ కూడానండి ఎలిజిబుల్ అనమాట, అంటే వీళ్ళు ఎంప్లాయర్లు అక్కడికి వస్తారు, పెట్టి ఎంప్లాయర్ కింద వీళ్ళు వస్తారనమాట. వీళ్ళందరికీ కూడా వయసు ఏంటంటే 18 సంవత్సరాలు లోపు కాకూడదు, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కీమ్లో చేరచ్చండి. ఈ స్కీమ్లో ఏం చేయొచ్చు, వీళ్ళు చేరితే వీళ్ళకి కనీసము 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు జీవించున్నంత కాలము ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తారు. 18వ సంవత్సరంలో జాయిన్ అయ్యారు అనుకోండి, నెలకి జస్ట్ 55 రూపాయలు, ఆయనకి 60వ సంవత్సరం వయసు వచ్చే వరకు నెలకి 55 రూపాయలు కడితే చాలండి. ఈ స్కీమ్లో చేరినప్పుడు ఆయన ఉండేటటువంటి వయసును బట్టి ఈ కాంట్రిబ్యూషన్ రేటు డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి పథకం అండి, పెన్షన్ స్కీమ్.
1: అది అలాగే ఎంతవరకు వస్తుంది,
0: ఆయన బతుకున్నంత కాలం వచ్చేస్తారు. పెన్షన్ అండి ఇది, పెన్షన్. ఆయన బతుకున్నంత కాలము ఆయనకి పెన్షన్. ఇంకొక స్కీమ్ కూడా ఉందండి, దీన్ని పిఎంఎస్వై అంటే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అనేటటువంటి స్కీమ్ అనమాట. దాన్ని సింపుల్గా పిఎంఎస్వైఎం అంటుంటాం అనమాట అండి. ఇది ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ కోసం. ఇది కూడా ఆల్మోస్ట్ ఎన్పిఎస్ లాగా ఉంటుందండి, ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ లాగా ఉంటుంది. దాంట్లో పెట్టి ఎంప్లాయర్స్ అందరూ చేరతారు, ఇందులో వర్కర్స్ అనమాట, ఇందులో వర్కర్స్ చేరతారు. వర్కర్ ఇప్పుడు చూడండి, కూలి పని చేస్తున్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తుంటారు, వాళ్ళు ఇద్దరు కూడా చేరచ్చు, ఇద్దరు కూడా చేరచ్చు. అందులో ఎంప్లాయర్ ఒకళ్ళు చేరతారు, ఇందులో వీళ్ళిద్దరు చేరుతుంటారండి. ఏమి వీళ్ళకి కూడానండి 50% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి, 50% వీళ్ళు. మీరు అడగచ్చు మరి హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్ ఇస్తారా అనేసి, ఇద్దరు జాయిన్ అయ్యి ఇద్దరు డబ్బులు కడుతూ ఉంటే ఇద్దరికి కలిపి నెలకి 6,000 రూపాయలు వస్తుందండి. దీనికి కూడా అదేనండి, 18 సంవత్సరం నుంచి 40 సంవత్సరం వచ్చే వరకు కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి, అదే 55 రూపాయలు వీళ్ళు చేస్తే ఉంటుంది. ఇక్కడ ఒక మంచిది విషయం ఏంటంటేనండి, ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ ఎందుకన్నా అనుకోండి, భర్త ఒకడే జాడబాడు అనుకుందాం ఈ స్కీమ్లో, భర్త చనిపోతే 50% ఆఫ్ ది పెన్షన్ అంటే 1,500 రూపాయలు భార్యకి ఇస్తారండి. అది ఎన్పిఎస్లో లేదు, దీంట్లో ఉందండి, అది ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది ఒక చాలా గొప్ప స్కీమ్ అండి, కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అనమాట.
1: ఒకవేళ ఇది మధ్యలో కట్టుకోలేకపోతే పరిస్థితి,
0: ఒకవేళ కట్టుకోలేకపోతే మంచి ప్రశ్న, ఆయన కట్టిన డబ్బు ఎలాంగ్ విత్ నామినల్ బెనిఫిట్ తిరిగి ఇచ్చేస్తారు తప్ప గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకునేది ఏమి ఉండదండి. ఇది ఏంటంటేనండి, ఇది 60 సంవత్సరాలు అంటే లాంగ్ జర్నీ అనమాట అండి. ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి, అది ఇయర్లీ రెన్యూ చేసుకునేటం, ఇది అలాంటిది కాదు, ప్రతి నెల మీరు కట్టాలి. అందుకే చూడండి, 55 రూపాయలు 18 సంవత్సరాల వయసు జాయిన్ అయ్యాడు అనుకోండి, అది పెద్ద అమౌంట్ కాదు. సాధారణంగా మనం కూడా తెలుసున్నటువంటి వాళ్ళు ఎవరైనా సాధ్యంత వరకు కట్టే విధంగానే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సరే ఏ కారణం చేతనో చేయలేకపోయాడు అనుకోండి, వాడికి నష్టం అంటూ ఏమి ఉండదు,
1: తనకి ఉన్న ఇబ్బందుల్ని
0: అధిగమించడానికి అన్నది. అంటే ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ క్లాజ్ అంటారు మీరు చెప్పింది, అలాంటి ఫర్ ఫ్యూచర్ క్లాజ్ అనేటువంటిది కార్మికుడి దగ్గర తీసుకునే ప్రసక్తే లేదండి. అట్లాంటిది గవర్నమెంట్ అంటే మోడల్ ఎంప్లాయర్ సార్. ఇవి రెండు ఈ స్కీములు డైరెక్ట్ గా కేవలం అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఇస్తామండి. ఇది కాకుండా ఎలాంటి విత్ అదర్స్, నేను అనార్గనైజ్డ్ సెక్టర్లో వర్కర్ని, నేను బిలో పవర్టీలో ఉన్నాను, కొన్ని స్కీములు నాకే కాకుండా మిగతా వాళ్ళకి వచ్చి కూడా నేను పొందొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్, గొప్ప స్కీమ్ అండి, చాలా మంచి స్కీమ్. ఆయుష్మాన్ భారత్ వల్ల కోట్లాది మంది ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారండి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అనమాట, పూర్తిగా. దీంట్లో వర్కర్ ఏమి పెట్టుకోవాల్సినటువంటి పని ఏమి లేదండి, కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఇది కాకుండా ఇన్సూరెన్స్ స్కీము, ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే పిఎంఎస్బీవై అంటారండి, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన. సురక్ష అంటే అదే కదండి. దీనికి నెలకి 20 రూపాయలు అనార్గనైజ్డ్ వర్కర్కి సాధారణంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటుందండి, లేదన్నా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సంవత్సరానికి 20 రూపాయలు, సంవత్సరానికి 20 రూపాయలు నెలకి అవుతుంది. ఆటో డెబిట్కి ఇలా సంతకం పెడితే ప్రతి సంవత్సరం 20 రూపాయలండి. ఇది రెన్యువల్ చేయించుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఎంత, 18 నుంచి 70 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి జాయిన్ అయితే ఏమి రిస్క్ కవరేజ్, 2 లక్షల వరకు కూడా యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ లేదా టోటల్ డిజబిలిటీ అయినా కూడా ఇస్తారు. అలాగే పార్షియల్ డిజబిలిటీ అయితే 1 లక్ష రూపాయలు. చిన్న మార్పులతో ఇంకో పథకం కూడా ఉందండి, పిఎంజేజేబీవై అంటారు. ఈ పథకంలో ఏంటంటే దీని

0: దీంట్లో కూడా 18 సంవత్సరాలు చేయాలి.
1: పిఎంజేజేబీవై అంటే సార్
0: అంటే ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, అది సురక్ష, ఇది జీవన్ జ్యోతి. ఇందులో బెనిఫిషియరీ అంటాం కదా, ఆయన చనిపోయితే ఆ ఫ్యామిలీకి ఇస్తారనమాట అండి. అది కూడా సంవత్సరానికి ఇట్ రేంజెస్ 436 రూపీస్ ఎవ్రీ ఇయర్, సంవత్సరానికి 432 నెలల కాలానికి మనం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఆయన కానీ చనిపోతే కుటుంబానికి 2 లక్షల రూపాయలు మనకి ఇస్తారనమాట డెత్ బెన్. ఏ కారణం అయినా కూడా కొన్ని డెత్లోని సపోజ్ సూసైడ్ ఉందనుకోండి, ఎలా ఇక్కడ ఏ కారణం వల్ల వాడు పోయినప్పటికీ కూడా దానికి డెత్ బెనిఫిట్ ఇట్లా ఉంది. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయండి, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ స్కీమ్, దీంట్లో ఎంప్లాయబిలిటీ పెంచడానికి అట్లాగే వీళ్ళ యొక్క ఆదాయం పెంచడానికి
1: వాళ్ళ స్కిల్ నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయడానికి
0: మంచిది, దాని పేరే అదే అనమాట స్కిల్ కౌశల్య యోజన, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం ఇట్లా.
1: అయితే కార్మికులు తమ సంక్షేమం కోసం ఉన్న ఈ పథకాల ద్వారా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఇప్పుడు ఏంటంటేనండి, మీకు ఈ హక్కు ఉన్నది తెలిస్తే మీరు అడగగలరు. అసలు మీకు హక్కు ఉన్నదా లేదా అనేది మీకు విషయం తెలియకపోతే మీరు ఏమడగలరు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటామండి. వీరికి కార్మికులకి నాకు ఇగో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా నాకు ఈ హక్కు ఉంది, నేను 30 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఇది ఉన్నది, ఈ శ్రమలో నాకు ఫ్రీ పెట్టుకుంటే నాకు ఇది ఉన్నది అని తెలిస్తే ఆ యొక్క పథకం యొక్క ప్రయోజనాలు వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అదొక పెద్ద ప్రాబ్లం అండి. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా రోడ్డు పక్కన కిరాణా షాప్లో కుర్రాడు పనిచేస్తున్నాడు, వాడు రేపు నుంచి నువ్వు రావడం మానే అన్నాడు అనుకోండి, వాడు ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి. అదే స్టీల్ ప్లాంట్లోనో లేకపోతే బిహెచ్ఏలోనో రేపు నుంచి రావద్దంటే ఎందుకు రాకూడదు, నాకు హక్కు ఉంది అంటాడు వాడు. అది ఆర్గనైజ్డ్, ఇది అన్ఆర్గనైజ్డ్. ఏమి అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రేడ్ యూనియన్ యూనియనిజమే లేదు. అందువల్ల వాడు హక్కు తెలుసుకున్నప్పటికీ కూడా హక్కు గురించి పోరాడే శక్తి కూడా వాడికి లేదు. ఇక్కడ నీకు ఇక్కడ రెండు రకాలు, నాకు హక్కు నేను తెలుసు, నన్ను పంపించాడు అన్యాయం తెలుసు, కానీ నాకు నేను గట్టిగా అడిగాడు పోరాడే శక్తి లేదండి అక్కడ. ఇంకొక విషయం, సరే మీరు ఏదైనా చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇవాళ వర్కర్ అక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు. దాన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం, వాడు ఇవాళ అక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడు. మొబిలిటీ అండి, మీరు కరోనా టైంలో చూసారండి ఎంతోమంది వర్కర్లు బీహార్ స్టేట్ నుంచి యూపీ స్టేట్ నుంచి ఎంతోమంది ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు కానీ మనకు తెలియదు ఆ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అనేది. అదే వీళ్ళు ఆర్గనైజర్ సెక్టర్ అని ఉన్నారనుకోండి, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ లేబరేషన్ అనే యాక్ట్ ఉన్నది, ఇక్కడ వీళ్ళు ఇటుక పట్టిల దగ్గర పనిచేస్తుంటారండి, కొంతమంది సరంజాలు ఇవన్నీ చేస్తుంటారు, బ్రహ్మాండంగా వాళ్ళే చేస్తే వాళ్ళే చేయాలండి, వాళ్ళకి ఇక్కడ అనార్గనైజ్డ్. అలాగే వీళ్ళు ఏదైనా ఏ స్టీల్ ప్లాంట్లోనో బిహెచ్ఏలో బిహెచ్పివి కోరమండలు ఎలాంటి దాంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అని వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉన్నాయన్నమాట అండి. తర్వాత అండి కంటిన్యూస్ ప్రాపగండా అండి, ఇప్పుడు ఇన్ని పథకాలు ఉన్నాయని ఇంతవరకు ఎంతమందికి తెలుసునండి? ఒక పాంప్లెట్ ద్వారానో లేకపోతే వీధి నాటకాలండి, ఇలా రకరకాల కార్యక్రమాలు చెయ్యాలంటే ఆ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మన ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదండి, అలాంటి వాటికి అప్పు చెప్తే ఇలా చేస్తూ ఉంటారండి.
1: అసంఘటిత రంగంలో కార్మికులకు ప్రభుత్వం ఎటువంటి సామాజిక భద్రత కల్పిస్తున్నది, దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూరవచ్చు అన్న తదితర అంశాలపైన చాలా క్షుణ్ణంగా వివరించారు. మీరు మా స్టూడియోస్కి విచ్చేసి మీ సుదీర్ఘకాల అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత, ఈ అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో శ్రీ ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కుటుంబ సంక్షేమ గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట కేరింత చిత్రం నుండి గానం కార్తీక్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జమేయర్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తిరువతి పాట అత్తారింటికి దారేది. చిత్రంలో ఉంది గానం విజయ్ ప్రకాష్, ఎంఆర్ఎల్ కార్తికేయన్, సాహిత్యం శ్రీమణి.

మీరు ఇంతవరకు సినీ గీతాలు విని ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్లున సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈరోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్సీల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సీఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4-లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ఇప్పుడు ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. సో 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో

0: జెనెటికల్లీ ఒక కార్డియక్ అరిథిమియా అంటే జెనెటికల్లీ ఒక కొంజెనైటల్ హార్ట్ డిసీజ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
1: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
2: ఒక ఇన్స్పిరేషన్ తర ఉండాలా, ఒక మోడల్ తర ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకోపోయేది గానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
1: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు, గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా అవడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. GSLV-F17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూపరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు

ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగొప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా వినండి. పోషక ఆహార ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ గుమ్మా లీలా సుష్మా గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఈ పోషకాహార వారోత్సవాల్ని సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు జరుపుకుంటారు. అలాగే భారత ప్రభుత్వం పోషకాహార ప్రాముఖ్యత దృష్ట్యా సెప్టెంబర్ నెల అంతటినీ కూడా పోషకాహార నెల కింద ప్రకటించింది. పోషకాహారం యొక్క వారోత్సవాలకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో పోషకాహారం లోపించడం వల్ల చాలా సమస్యలు అందరూ ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించడానికి మనం ఈ పోషకాహారాన్ని ఎలా తీసుకోవాలి, ఏంటి అన్న దాని మీద అందరికీ అవగాహన కలిగిస్తూ ఇప్పుడు ఈ పోషకాహార వారోత్సవాల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత తదితర అంశాలను మనతో పాటు చర్చించడానికి డాక్టర్ సుష్మా ఉన్నారు. వీరు ప్రముఖ పోషకాహార నిపుణులు. నమస్తే సుష్మా గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, అసలు సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ పోషకాహార వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేదంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన సమతుల్య ఆహారం అంటే బేసిక్గా మనకి రెండు రకాల న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, రెండు మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్, అంటే మనం తీసుకోవాల్సిన ఆహారంలో దాదాపుగా 50% ఈ కార్బోహైడ్రేట్స్, వీటి నుంచి మనకి బాడీకి కావాల్సిన శక్తి లభించుతుంది. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటాం వీటిని. ఇవి వచ్చి మనకి ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు, బియ్యం, రైస్, తర్వాత మన గోధుమలు, ఇట్లాంటి ధాన్యాల నుంచి వచ్చే వాటిని కార్బోహైడ్రేట్స్ అని చెప్తాము. ఇవి దాదాపుగా మనం తినే ఫుడ్లో 50% ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి

ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఏమో మనకి 30% ఉండాలి. ఇవి మన టిష్యూ గ్రోత్ రిపేర్, ముఖ్యంగా గ్రోత్ ఏజ్ లో ఉండే పిల్లలు అంటే వాళ్ళ శరీర ఎదుగుదలకి దానికి కావాల్సింది కూడా ఈ ప్రోటీన్స్ నుంచి విడుదల అవుతుంది. సో దీనికి ప్రోటీన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చి

0: 20% వచ్చి మనకి ఫ్యాట్స్ నుంచి రావాలండి. ఈ ఫ్యాట్స్ అనగానే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఈ గుడ్ ఫ్యాట్స్ అన్నవి మనకి నట్స్, సీడ్స్, నెయ్యి, తర్వాత మన వంట నూనెల నుంచి వస్తాయి. ఇవి మన మెదడు మంచిగా పనిచేయటానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హార్మోనల్ బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ అవ్వటానికి కూడా శరీరంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ హెల్దీ ఫ్యాట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడింటిని కలుపుకొని మాక్రోన్యూట్రియంట్స్ అంటాము. మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనకి వచ్చి అవి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో వైటమిన్స్ వచ్చి మనకి వైటమిన్ ఏ, బి, సి, డిఈ, కే. మినరల్స్ వచ్చేసి ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం. ఇవన్నీ కూడా మనకి చాలా వరకు అన్ని రకాల రంగుల్లో ఉండే కాయగూరలు, ఫ్రూట్స్ అంటే మన పళ్ళు, తర్వాత మంచి ఆకుకూరలు, ఇవన్నీ ప్రాపర్ గా మనం డైలీ తీసుకుంటా ఉంటే చక్కగా మనకి ఎటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ మినరల్ డెఫిషియన్సీస్ కానీ లేకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా ప్రాపర్ అమౌంట్స్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ అన్నది కూడా మన యొక్క డైజెషన్ అంటే జీర్ణం, తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది సరిగ్గా డైజెషన్ అయితేనే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అన్నది బాగుంటుంది. అట్లా ఉంటేనే మనకంతా కూడా బాడీ అంతా కూడా హెల్దీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. సో ఇదంతా ఒక బ్యాలెన్స్ లో ఏర్పడితేనే దాన్నే మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేదంటే సమతుల్య ఆహారం అని చెప్పుకుంటాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి అని అంటే దానికి తగ్గట్టుగా వాటర్ని తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది వరకు వింటున్నాం మీరు వాటర్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. అసలు వాటర్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది ఎలా తెలుస్తుంది? అది ఆ విషయం మా శ్రోతలకు తెలియజేయండి.
0: వాటర్ వచ్చి బేసిక్ గా 2-3 లీటర్స్ అని చెప్తామండి. బట్ అది కూడా ఎట్లా అయితే మనం ఒక్కొక్క శరీరానికి క్యాలరీ రిక్వైర్మెంట్ అన్నది డిఫరెంట్ గా ఉంటుందో, అది చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు, ఈ వాటర్ రిక్వైర్మెంట్ అన్నది కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటుందండి. బేస్డ్ ఆన్ దేర్ యాక్టివిటీ లెవెల్స్, అంటే వాళ్ళు బాగా జిమ్కి వెళ్ళటం కానీ ఏదన్నా గేమ్స్ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉంటే వాళ్ళకి స్వెట్ అంటే చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ లాస్ అన్నది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎలక్ట్రోలైట్స్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నార్మల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వాటర్ అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో యూత్ ఎవరైతే కొంచెం ఈ జిమ్స్ కి వెళ్ళి ఈ ప్రోటీన్ షేక్స్ అన్నవి తాగుతున్నారో, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రోటీన్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ నుంచి కాకుండా వెళ్ళే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళకు కూడా వాటర్ రిక్వైర్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, లేదంటే దేర్ విల్ బి ప్రెషర్ ఆన్ యువర్ కిడ్నీస్. పిల్లలకి ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో దట్స్ హౌ, అంటే మనం బేసిక్ గా 2-3 లీటర్స్ అని చెప్తాం కానీ కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. ఈ వాటర్ తీసుకునే దానిలో ఎక్కడైనా మనకు ఒక 10-20% ఆఫ్ డ్రాప్ అంటే తక్కువగా తీసుకుంటామో కాన్స్టిపేషన్ అన్నది అంటే మలబద్ధకం అంటాం, అది కూడా చెప్పాలంటే ఈ మధ్య కేసెస్ ఎక్కువైనాయండి. ఒకప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళల్లో చూసేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ తీసుకోవడం అన్నది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది, ఆకలి సరిగ్గా ఉండదు. సో పెద్దవాళ్ళు ఆహారాన్ని ఎక్కువ తీసుకోలేరు, సో వాటర్ కూడా సరిగ్గా తాగరు కాబట్టి వాళ్ళలో మాత్రమే మలబద్ధకాన్ని గమనించేవాళ్ళం. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ చిన్న పిల్లలకి కూడా ఈ కాన్స్టిపేషన్ కేసెస్ తో హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయండి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఓవర్ జంక్ కన్సంప్షన్, అతిగా ఈ బేకరీ ఫుడ్ ఐటమ్స్, ఈ జంక్ ఫుడ్ ని తినటం వల్ల. సో వాటర్ ఇంటేక్ అన్నది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
1: అంటే సాధారణంగా పాత రోజుల్లోకి వెళ్ళినట్టయితే తినడానికి ఒక అరగంట ముందు గ్లాస్ ఆఫ్ వాటర్ లైక్ 250 ml ఆఫ్ వాటర్, అలాగే తిన్న ఒక అరగంట తర్వాత 250 ml ఆఫ్ వాటర్ తాగితే ప్రాపర్ డైజెషన్ అవుతుంది అని అంటుండేవారు. సో ఆ విధంగా మనం ఫాలో అవ్వాలా లేదు అని అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే లైక్ మనం ఇప్పుడు బిర్యానీ తిన్నామని అంటే చాలా దాహం వేస్తుంది, సో దాంతో ఇమీడియట్ గా మనం ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అన్నది ఇచ్చేస్తాం. సో దానికి ఏ బేసిస్ మీద తీసుకోవాలి అని అంటారు?
0: పాతకాలం పద్ధతి చాలా వరకు కరెక్టేనండి, బట్ దెన్ అగైన్ తిన్నాక అతిగా కూడా తాగకూడదు. మీరు అన్నట్టుగా ఆ ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓవర్ గా తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అంటే ఈ జీర్ణానికి కావలసిన యాసిడ్స్, స్టమక్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మనకి డైల్యూట్ అయ్యి మళ్ళీ గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవర్ గా కూడా తాగకూడదు, తక్కువగా కూడా తాగకూడదండి. మీరు అన్నట్టుగా ఈ బయట ఫుడ్స్ అవి బిర్యానీ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ జంక్ లో మనకి ఎక్కువగా ఉండేది మైదా అండ్ డాల్డా. సో వాటి వల్ల మనకి ఈ అతిగా దాహం అన్నది అవటం జరుగుతుంది. సో వాటర్ తో పాటుగా మీరు ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే వీ కెన్ డూ అన్ అదర్ థింగ్. వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. సో ఇవి వచ్చి మనకి ఫ్రూట్స్ లో చాలా వరకు ఈ వాటర్ మెలన్.

0: అంటే మన పుచ్చకాయ కానీ, నిమ్మ జాతికి చెందిన సిట్రస్ ఫ్రూట్స్, కమల పండు, బత్తాయి, ఇవి వీటిలో చాలా వరకు మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మన కాయగూరల్లో చూసుకుంటే దోశ, కీరా దోశ ముఖ్యంగా, ఇట్ ఇస్ 92% ఫిల్డ్ విత్ వాటర్. బీరకాయ, దోసకాయ, సొరకాయ ఇవన్నీ కూడా వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఉట్టి వాటర్ ఏ కాకుండా ఈ వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని కూడా మనం డైలీ అట్లీస్ట్ ఒక్క రకానైనా ఇంక్లూడ్ చేసుకుంటే అసలు ఇటువంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అన్న ఉండదండి.
1: అయితే ఇప్పుడు ఈ పోషకాహారానికి కానీ లేదంటే సమతుల్య ఆహారానికి కానీ మన సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలు ఏంటి, అవి ఏ విధంగా దోహదపడతాయి, ఆ విషయాన్ని తెలియజేయండి.
0: సో ట్రెడిషనల్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది మిల్లెట్స్ అండి, చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జలు, ఈ కొర్రలు, ఇవన్నీ కూడా మన పాతకాలం పురాణాల్లో కూడా వీటి గురించి కొన్ని రెసిపీస్ గురించి కూడా వివరించడం జరిగిందండి. సో అన్ని ఏళ్ల నుంచి వస్తున్నవి, చెప్పాలంటే ఒకప్పుడు అవి మాత్రమే ఉండేవి, అవే మెయిన్ ఫుడ్స్. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఆ రోజుల్లో వాళ్ళు బాగా హెల్దీగా ఉండటానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందండి, బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మళ్ళీ చాలా వరకు మంచిగా ఈ మిల్లెట్స్, ఈ చిరుధాన్యాలు అన్నవి మనకి తిరిగి వెనక్కి తీసుకురావటం జరుగుతోంది. ఆల్సో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వీటి యొక్క ప్రాముఖ్యత గురించి చాలాసార్లు వివరించడం జరిగింది. అండ్ చిరుధాన్యాలతో ముఖ్యంగా చేసుకునే కిచడీని లాస్ట్ ఇయర్ కూడా మోదీ గారు భారత్ డిష్గా దాన్ని ప్రకటించడం జరిగిందండి. అంటే ఈ చిరుధాన్యాలు, కొన్ని కాయగూర ముక్కలు, తర్వాత మన పప్పు ధాన్యంతో చేసేదే ఈ కిచడి. సో అంతలాగా ఈ మిల్లెట్స్ ని, చిరుధాన్యాలని ప్రమోట్ చేయడం జరుగుతోందండి. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉండటం వల్ల మెయిన్ దీనిలో ఉండే హైలైట్ ఏంటంటే ఇవి మనకి ప్రాసెసింగ్ అవ్వటానికి దొరకదండి, ఆ గ్రెయిన్ అంత చిన్నగా ఉంటుంది. ఈ బియ్యం కానీ, మిగతా ధాన్యాలు, మన గోధుమలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాసెసింగ్ టెక్నిక్స్ కి అయ్యే మన దగ్గరకి రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటాం వీటిని. రిఫైనింగ్ ప్రాసెస్ జరిగి మన దగ్గరకు వస్తున్నాయి. బట్ ఈ మిల్లెట్స్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఈ రాగులు కానీ, జొన్నలు, సజ్జలు, ఇవి అసలు ఆ ప్రాసెసింగ్ టెక్నిక్ చేయటానికి ఇవి కుదరదు. సో అందుకని చాలా వరకు మనకు అందులో ఉండే ఫైబర్ కానీ, ముఖ్యంగా ప్రోటీన్ కానీ, తర్వాత ఈ మైక్రోన్యూట్రియన్స్, ఇందాక మనం
1: పోషక విలువలు పోకుండా ఉంటాయి,
0: కరెక్ట్, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు చక్కగా అందులో ఉండి మన దాకా వస్తున్నాయి. కాబట్టి ఇవి అట్లీస్ట్ ఒక్క మీల్లో మనం తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడు మీల్స్ లో అండి, అట్లీస్ట్ మనం ఒక్క మీల్లో అన్నా ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు కానీ, ఆడవాళ్ళకి కానీ, రాగుల్లో మనకి మంచి అమౌంట్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. పెద్దవాళ్ళకి 40 and above వాళ్ళందరికీ కూడా ఆస్టియోపోరసిస్ అంటాం, అంటే కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ చాలా బ్రిటిల్గా అయిపోయి ఫ్రాక్చర్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో మంచి అమౌంట్స్ ఆఫ్ కాల్షియం ఉండటం వల్ల కూడా ఈ రాగిని మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటే ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఇది చాలా మంచిదండి. అండ్ ఆల్సో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు, ఈ కొర్రలులో కూడా మనకి మంచి అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్, ఆల్సో మనకి మంచి అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల ఇట్ ఈస్ వెరీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఆల్సో మనకి ఎన్వైర్న్మెంట్కి కూడా మిల్లెట్స్ అనేవి చాలా మంచిదండి, ఎందుకంటే వాటి యొక్క కల్టివేషన్కి తక్కువ వాటర్, అంటే ఆ పండించడానికి ఆ పంటని మనకి వాటర్ అన్నది చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది, కాబట్టి చాలా ఈజీగా మనకంటే ఒక రకంగా మనం క్లైమాటిక్ చేంజ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళం కూడా అవుతాము.
1: పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం ప్రాముఖ్యత తదితర అంశాలను తెలియజేసినందుకు డాక్టర్ గుమ్మా లీలా సుష్మా గారు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు పోషకాహార ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ గుమ్మా లీలా సుష్మా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు ఒక లలిత గీతం విన్నాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: థైరాయిడ్ సమస్యను తగ్గించే ఆహార పదార్థాలేంటో కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి. దాని పనితీరులో తేడాల వలన

0: థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హైపోథైరాయిడిజం. ఈ రోజుల్లో దీని బారిన పడేవారి సంఖ్య పెరుగుతుంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్రలతో పాటు ఆహార పరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ హైపోథైరాయిడిజంలో నీరసం, అలసట, మానసికంగా కుంగిపోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతి నిద్ర, బద్ధకం, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం వంటివి హైపోథైరాయిడిజం లక్షణాలు. ఇదో ఆటో ఇమ్యూన్ సమస్య. అయోడిన్ లోపం, ఒత్తిడి, జీవన విధానంలో లోపాలు వంటివి కొన్ని కారణాలు. కొంతమందిలో ఇది కారణమని కూడా చెప్పలేం. ఈ సమస్యను అదుపులో ఉంచాలంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుని ఇబ్బంది పెట్టే పదార్థాలని తగ్గించాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయా, బీన్స్, స్ట్రాబెర్రీస్ తినడం తగ్గించాలి. యోగాసనాల్లో మత్స్య, భుజంగ, బ్రహ్మముద్ర సింహాసనం, జీహముద్ర, అలాగే ఉజయి ప్రాణాయామం చేయడంతో ప్రయోజనం ఉంటుంది. మరి హైపోథైరాయిడిజం సమస్యకు మునగాకు కూడా ఔషధంలా పనిచేస్తుంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజు తినాలి. గ్లాసు నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలా కాచుకుని నిత్యం తీసుకున్నా కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. సొంటి కొమ్ములను కొద్దిగా నీటిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అరచెంచా సొంటి పొడి, నెయ్యి కలిపి తినాలి. లేదా సొంటి పొడితో కషాయం కాచుకోవాలి. 30 మిల్లీలీటర్ల పరిమాణంలో రోజు తీసుకోవచ్చు. అలాగే ఆహారంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులను పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వింటున్న పాటను కార్తీక్, అనురాధ, శ్రీరామ్, మంచు, మనోజ్ పాడారు బిందాస్ చిత్రానికి. భువనచంద్ర రచించిన ఈ పాటకు బోబో శశి సంగీతం.

0: మీరు వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమాన్ని. ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్న పాటను కళ్యాణి మాలిక్ స్వీయ సంగీత నిర్వహణలో గీతా మాధురితో కలిసి పాడారు. అలా మొదలైంది చిత్రానికి అనంత శ్రీరామ్ గీతమిది.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు.

0: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఓ వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. వింటున్న పాటను ఎస్పి చరణ్, ఉషా పాడారు అవునన్నా కాదన్నా చిత్రానికి, కులశేఖర్ రచనకు ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: యువలయ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను శ్రీకృష్ణ

0: పోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మురళి సౌమ్య పాడిన పాటను వింటున్నారు. ఒక విచిత్రం చిత్రానికి శివగణేష్ రచనకు శ్రీమురళి సంగీతం.

యువలయ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సునీల్ కశ్యప్ పాడారు తను చిత్రానికి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు సునీల్ కశ్యప్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినబుద్ధిన పాటను కౌసల్య పాడారు సత్యభామ చిత్రానికి. భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఈ పాటకు చక్రి సంగీతం.

0: మీరు విన్న పాటతో యువలయ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు సంస్కృత పాఠం వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో వృచ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం గురువుగారు.
2: నాయన చరణ్ కుమార్ రా. ఈరోజున మనం శూద్రక మహారాజు రాసినటువంటి వృచ్చకటికం అనే నాటకంలోంచి 19వ శ్లోకం దగ్గర నుంచి, ప్రథమాశ్వాసం 19వ శ్లోకం దగ్గర నుంచి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం.
1: అలాగే గురువు గారు,
2: ముందుగా దానికి పైన మధ్యలోనూ నాటకం కనుక వచనం కూడా వస్తూ ఉంటుంది, అది నేను చదివేస్తాను. తర్వాత శ్లోకం మామూలుగా నేను చెప్తాను, నువ్వు ఒకసారే చెప్తే చాలు, తర్వాత వ్యాఖ్యానం చేస్తాం, తర్వాత ప్రతిపదార్థం భావం ఇవి చెప్పుకు వెళ్తాం. వ్యాకరణాంశాలు ఇక్కడ లేవు.
1: అలాగే గురువుగారు.
2: చేట అజ్జుకే తిష్ట తిష్ట ఓయి ఆగాగు, 19వ శ్లోకం. ఉత్రాసితా గచ్చసి అత్తి కామే సంపూర్ణ పుచ్చేవ గ్రీష్మమయూరి అవవల్గతి స్వామీ భట్టారకోమే వనేగత కుక్కుట శాబక ఇవ. ఇది శ్లోకం, నేను చదువుతాను, నువ్వు మళ్ళీ ఒక్కొక్క పాదం ఒకసారి రిపీట్ చేస్తూ ఉండు.
1: అలాగే గురువుగారు.
2: ఉత్రాసితా గచ్చసి అత్తి కామే,
1: ఉత్రాసితా గచ్చసి అత్తి కామే
2: సంపూర్ణ పుచ్చేవ గ్రీష్మమయూరి,
1: సంపూర్ణ పుచ్చేవ గ్రీష్మమయూరి
2: అవవల్గతి స్వామీ భట్టారకోమే,
1: అవవల్గతి స్వామీ భట్టారకోమే
2: వనేగత కుక్కుట శాబక ఇవ,
1: వనేగత కుక్కుట శాబక ఇవ.
2: మొత్తం శ్లోకం ఒకసారి నువ్వు చదువు.
1: అలాగే గురువుగారు. ఉత్రాసిత గచ్చసి అత్తి కామే సంపూర్ణ పుచ్చేవ గ్రీష్మమయూరి అవవల్గతి స్వామీ భట్టారకోమే వనేగత కుక్కుట శాబకైవ.
2: మేడం చక్కగా చదివావు. ఇప్పుడు మనం ప్రతిపదార్థం చెప్పుకుంటే కానీ ఆ శ్లోకంలో ఏం చెప్పాడో మనకు అర్థం కాదు, కనుక ప్రతిపదార్థంలో వెళ్తాం. నేను చెప్తాను, నువ్వు దాన్ని అనుసరించి చెప్తూ ఉండు.
1: అలాగే గురువుగారు.
2: సంపూర్ణ పుచ్చా పూర్తిగా విరిసిన పింఛము గల,
1: సంపూర్ణ పుచ్చా పూర్తిగా విరిసిన పింఛము గల
2: గ్రీష్మమయూరి ఇవ, గ్రీష్మకాలమందలి ఆడు నెమలి వలే.
1: గ్రీష్మమయూరి ఇవ, గ్రీష్మకాలమందలి ఆడు నెమలి వలే.
2: మే నా యొక్క,
1: మే నా యొక్క
2: అత్తికా సోదరివైన,
1: అత్తికా సోదరివైన
2: త్వం నీవు,
1: త్వం నీవు
2: ఉత్రాసిత మిక్కిలి భయపడిన దానవై,
1: ఉత్రాసిత మిక్కిలి భయపడిన దానవై
2: గచ్చసి వెళ్ళిపోవుచున్నావు,
1: గచ్చసి వెళ్ళిపోవుచున్నావు
2: వనే అడవిలో,
1: వనే అడవిలో
2: గతః ఉన్న,
1: గతః ఉన్న
2: కుక్కుట శాబకః ఇవ కోడి పిల్లవలే,
1: కుక్కుట శాబక ఇవ
2: శాబక ఒత్తు లేదు, మహాప్రాణం కాదు, కుక్కుట శాబకః ఇవ కోడి పిల్లవలే,
1: కుక్కుట శాబకః ఇవ కోడి పిల్లవలే
2: మమ నా యొక్క,
1: మమ నా యొక్క
2: స్వామీ ప్రభువైన,
1: స్వామీ ప్రభువైన
2: భట్టారకః రాజు,
1: భట్టారకః రాజు
2: అవవల్గతి పడుతూ లేస్తూ పరుగు పరుగున వస్తున్నాడు,
1: అవవల్గతి పడుతూ లేస్తూ పరుగు పరుగున వస్తున్నాడు.
2: ఇది ప్రతిపదార్థం. అనంతరం భావః, భావః ఓ సోదరి,
1: ఓ సోదరి
2: పింఛము పూర్తిగా విరిసిన,
1: పింఛము పూర్తి

0: గా విరిసిన
1: గ్రీష్మ మయూరిలాగా ఉన్నావు.
0: గ్రీష్మ మయూరిలాగా ఉన్నావు.
1: అంతగా
0: భయంతో
1: ఎందుకు వెళ్లిపోవుచున్నావు?
0: ఎందుకు వెళ్లిపోవుచున్నావు?
1: నా ప్రభువై

0: పరుగు పరుగున వస్తున్నాడు.
1: పరుగు పరుగున వస్తున్నాడు.
0: ఛందస్సు ఇంద్రవజ్ర వృత్తం.
1: ఛందస్సు ఇంద్రవజ్ర వృత్తం.
0: ఇది మొదటి శ్లోకం. విటహ వసంతసేనే తిష్ఠ తిష్ఠ. ఓ వసంతసేన నీలు నీలు. ఇప్పుడు 20వ శ్లోకం. కిమ్యాసి బాలకదళీవ వికంపమానా రక్తాంశుకం పవన లోల దశం వహంతి రక్తోత్పల ప్రకర కొడ్మలము సృజంతి టంకైర్మనశ్శల గుహేవ విదార్యమాణ. చెప్పు కిమ్యాసి.

0: వహంతి,
1: రక్తాంశుకం పవన లోల దశం వహంతి,
0: రక్తోత్పల ప్రకర కుడ్మలము సృజంతి,
1: రక్తోత్పల ప్రకర కుడ్మలము సృజంతి,
0: టంకైర్మనశ్శిల గుహేవ విదార్యమాణా,
1: టంకైర్మనశ్శిల గుహేవ విదార్యమాణా.
0: ఇప్పుడు ప్రతిపదార్థం చక్కగా చదివాం.
1: అలాగే గురువుగారు,
0: టంకై శానములతో,
1: టంకై శానములతో,
0: విదార్యమాణా
1: విదార్యమాణా,
0: పగలగొట్టబడుచున్నా
1: పగలగొట్టబడుచున్న,
0: మనస్సుల గుహా ఇవ పద్మరాగ మణుల గనివలే,
1: మనస్సుల గుహా ఇవ పద్మరాగ మణుల గనివలే,
0: రక్త ఉత్పల ఎర్ర కలువల,
1: రక్త ఉత్పల ఎర్ర కలువల,
0: ప్రకర కుడ్మలం మొగ్గల సమూహాన్ని,
1: ప్రకర కుడ్మలం మొగ్గల సమూహాన్ని,
0: ఉసృజంతి జార విడుచుచున్న దానవై,
1: ఉత్సృజంతి జార విడుచుచున్న దానవై,
0: పవన గాలికి,
1: పవన గాలికి,
0: లోల చలించుచున్న,
1: లోల చలించుచున్న,
0: దశం అంచుగల,
1: దశం అంచుగల,
0: రక్త ఎర్రని,
1: రక్త ఎర్రని,
0: అంశుకం చీరను,
1: అంశుకం చీరని,
0: వహంతి ధరించిన దానవై,
1: వహంతి ధరించిన దానవై,
0: వికంపమాన మిక్కిలి కదులుచున్న,
1: వికంపమాన మిక్కిలి కదులుచున్న,
0: బాల లేతదైన,
1: బాల లేతదైన,
0: కదలీ ఇవ అరటి చెట్టు వలె,
1: కదలీ ఇవ అరటి చెట్టు వలె,
0: కిం యాసి వెళ్ళిపోతున్నావేమి,
1: కిం యాసి వెళ్ళిపోతున్నావేమి.
0: భావ.
1: అలాగే గురువుగారు,
0: వసంతసేన,
1: వసంతసేన
0: ఎర్ర చీర కట్టుకుంది,
1: ఎర్ర చీర కట్టుకుంది,
0: పైట అంచు,
1: పైట అంచు
0: గాలికి రెపరెపలాడుతోంది,
1: గాలికి రెపరెపలాడుతుంది,
0: ఎర్ర కలువ మొగ్గల దండ,
1: ఎర్ర కలువ మొగ్గల దండ
0: ధరించింది,
1: ధరించింది,
0: ఉరవడికి,
1: ఉరవడికి
0: ఆ మొగ్గలు జారి,
1: ఆ మొగ్గలు జారి
0: దారి పొడువునా పడుతున్నాయి,
1: దారి పొడువునా పడుతున్నాయి,
0: ఉలులతో శాణాలతో,
1: ఉలులతో శాణాలతో,
0: పద్మరాగమణుల గనులను,
1: పద్మరాగమణుల గనులను
0: తొలుస్తుంటే,
1: తొలుస్తుంటే
0: ఎర్ర రాతి తునుకలు,
1: ఎర్ర రాతి తునుకలు
0: ఎగిరెగిరి పడుతున్నట్లుంది,
1: ఎగిరెగిరి పడుతున్నట్లుంది,
0: ఆమె భయంతో వణుకుతోంది,
1: ఆమె భయంతో వణుకుతోంది.
0: ఆ వణకడంలో లేతదైన అరటి చెట్టు వలె వెళ్ళిపోతోంది. చెప్పు.
1: లేతదైన అరటి చెట్టు వలె వెళ్ళిపోవుచున్నది.
0: అవును నాయన. చరణ కుమారా, ఈ రోజు నాటి పాఠం ఈ రెండు శ్లోకాలు నువ్వు సొంతం చేసుకుని మళ్ళీ రేపటి రోజుకి రా.
1: అలాగే గురువుగారు.
0: శుభం భూయాత్.
1: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్చకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కాటూరి అరుణ మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటున్నారు.

మీరు ఇంతవరకు శ్రీమతి కాటూరి అరుణ మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు అమ్మాయిలు ప్రేమించండి చిత్రానికి. ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

టిప్పు సుజాత పాడిన పాటను వింటున్నారు. బలాదూర్ చిత్రానికి చంద్రబోస్ రచనకు కేఎం రాధాకృష్ణన్ సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. ధర్మతేజ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు విద్యాసాగర్ సంగీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: and reassurance rather than tears. Japanese credit rating agency JCRA has upgraded India's sovereign rating to A- from BBB+, citing the country's solid economic growth, robust private consumption and public investment, along with improvements in the soundness of its financial system. In an official statement today, JCRA said the Indian economy has maintained a high growth rate of more than 7%, supported by strong private consumption and public investment. It stated the government has steadily implemented policies conducive to productivity, growth and economic development. Union Finance Minister Nirmala Sitharaman met Managing Director of the International Monetary Fund, Kristalina Georgieva, and World Bank President Ajay Banga on the sidelines of the G20 Finance Ministers and Central Bank Governors meeting in Asheville in the United States. She discussed the global economic outlook and India's evolving growth trajectory with Ms. Georgieva. With Mr. Banga, the Finance Minister discussed further strengthening the India-World Bank Group partnership. The discussions also covered a sector-based programmatic approach to credit enhancement for infrastructure. Ms. Sitharaman also met the European Commissioner for Economy, Valdis Dombrovskis. The Supreme Court today said it will take up the reconstitution of the Bar Council of India after the newly elected state bar councils complete the statutory process for constituting the BCI. The Apex Court was hearing pleas challenging the continued occupation of the BCI chairperson's post by senior advocate Manan Kumar Mishra and the purported extension of his tenure till 2030. The government has announced the Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skalzang Rigzin in Land Adventure category, Remo Saha in Water Adventure category and Shiv Prasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to 3 consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: Compridium, zyada bonus, apno ke liye sabse sahi, RKLI. इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी प्रांतीय वार्तालु చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదారి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి ఆమె ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా

0: రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిర కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
1: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి, నీవ, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
2: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హంద్రి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్లీ నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇంకొక పెద్ద పండుగకి మళ్లీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
1: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్టంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్టంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశమున్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్ 23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా రన్నర్అప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో 10 నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వసేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ CEO రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయ్ బంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చ చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః సమారబ్ధం ద్విదివసీయ విభాగీయ శిఖర సమ్మేళనం ప్రథమ విభాగీయ శిఖర సమ్మేళనం అస్తి, యస్య పరికల్పనా ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇత్యస్య భావం సుదృఢం కర్తుం సహకారీ సంఘవాదం సుదృఢం కర్తుం చ కల్పితా అస్తి. శిఖర సమ్మేళనం కేంద్ర రాజ్యయోః మధ్యే మహత్వపూర్ణ క్షేత్రీయ ప్రాథమికతానాం విషయే చర్చాం కర్తుం కాలబద్ధ కార్యయోజనానాం వికాసాయ చ యోజయతి. జల ఆధారభూత సంరచనానాం పరియోజనానాం సమయోచిత కార్యాన్వయనం జల పంచాయత్ జనసహభాగిత క్యాచ్ ద రెయిన్ పేయజల స్రోత సుస్థిరత జల జీవన్ మిషన్ 2.0 इत्यादीनां चतुर्णां प्रमुखक्षेत्राणां विषये सम्मेलनस्य केन्द्रबिन्दुः अस्ति।

0: ఔషధ కృషి వ్యాపార ఊర్జా సహయోగ నివేశ వ్యాపార ప్రోత్సాహనం సీమా శుల్క సౌవిధ్యం వస్తు వాహన సంయోజకత అథ చ పత్తన సంబద్ధానాం విషయానాం ఉపరి విషదయత విచార విమర్శ సంజాతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి వాల్ట్ డి వేవర్ ఇత్యేషః అద్యారభ్య త్రిదివసీయాయాం భారతయాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర విషయేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం విషయేషు చ చర్చాం కరిష్యతి. ప్రధానమంత్రి డి వేవర్ ఇత్యేషః భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయస్య వ్యావసాయిక కార్యక్రమే ముఖ్య భాషణం అపి ప్రదాస్యతి. సహ ముంబై నగరం అపి గమిష్యతి యత్ర సహ వజ్రస్య నౌకాశ్రయస్య రసద ఇత్యస్య చ క్షేత్రైః సహ వివిధైః సహభాగిభిః సహ వార్తాం కరిష్యతి. విదేశ మంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా భారత బెల్జియం సహభాగిత్వం ఇతోపి సుదృఢం కర్తుం అవసరం ప్రదాస్యతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః స్వః ఆరభ్య శనివాసర పర్యంతం యుక్రెయిన్ పోలెండ్ దేశయోః త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. డాక్టర్ జయశంకరః యుక్రెయిన్ దేశస్య సమకక్షేణ ఆండ్రీ సిబిహా ఇత్యనేన పోలెండ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశమంత్రిణా చ రాడోస్లావ్ సిరోస్కీ ఇత్యనేన చ సహ ద్వైపాక్షిక విమర్శం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా ద్వైపాక్షిక సంబంధాన్ వర్ధయితుం కేంద్రితా భవిష్యతి అథ చ క్షేత్రీయ వికాస విషయేషు పరస్పర హితానాం విషయేషు చ విచారాణాం ఆదాన ప్రదానస్య అవసరమపి ప్రదాస్యతి. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య మధ్యాహ్నే పూర్వీ మధ్యప్రదేశే అతి ప్రబల వృష్ట్యై రక్తవర్ణపరా సంచేతన ప్రసారిత. బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వి శర్మా చ అద్య చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రే ప్రవిష్టవంతౌ ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: చిన్నపిల్లల్లో వచ్చే నాడీ సంబంధ జబ్బులు ఏముంటాయి, వారికి వచ్చే సమస్యలు ఏముంటాయి, దానికి కారణాలు ఏంటి, చికిత్స ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలన్నీ మనం డాక్టర్ నటరాజు గారు ఉన్నారు మనతో. వీరు ప్రముఖ చిన్నపిల్లల నరాల వైద్య నిపుణులు. వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: చిన్నపిల్లల నాడీ సంబంధ వ్యాధులు ఎలా ఉంటాయో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే ముందుగా అసలు చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒకసారి చెప్పండి.
1: సో మీరు చెప్పినట్టుగా నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మన సొసైటీలో. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం. వాళ్ళకి చాలా ఇండియాలో ప్రివెంటబుల్ డిసీజ్ చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా మనం ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళని చాలా వరకు మనం మామూలు భవిష్యత్తు చెందే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో కమ్యూనికబుల్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటుగా పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు. ప్రివెంటబుల్ డిసీజ్ మనం కనుక ఐడెంటిఫై చేసి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళని వాళ్ళకి నార్మల్గా భవిష్యత్తు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు రేపటి పౌరులు కాబట్టి మన దేశ అభివృద్ధిలో ఎంతో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
0: డాక్టర్ గారు, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక న్యూరాలజిస్ట్ ఈ నరాల సంబంధించిన జబ్బుల నిపుణులని ఏ విధంగా నిర్వచిస్తాం మనం, ఎవరిని గుర్తించాలి మనం?
1: సో మొదటిగా ఏంటంటే నాడీ వ్యవస్థ అనేది తెలుసుకోవాలి మనం. నాడీ వ్యవస్థ అనేది అంటే మన మెదడు, వెన్నుపూస, నరాలు, కండరాలు నాడీ వ్యవస్థ అంటాం. సో దీని ద్వారానే మనము ఈ నడవడం కానీ మాట్లాడడం కానీ సందర్భానికి అనుగుణంగా ఇప్పుడు స్మెల్ మనం రిసీవ్ చేసుకుంటాం, తర్వాత ఎక్కడైనా వేడి ఏదన్నట్టు పక్కకు జరిగేదానికి కానీ ప్రతిస్పందన అనమాట. సో తర్వాత మెమరీ కానీ తర్వాత కొత్త

0: నేర్చుకోవడం కానీ లాంగ్వేజెస్ కానీ ఎమోషన్స్ కూడా, మనం బాధపడడము తర్వాత నవ్వడం, ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్ సంబంధించిన నాడీ సంబంధించిన సమస్యలు అనమాట. సో దీంట్లో ఏదైనా మనకు తేడా కలిగినప్పుడు ఇటువంటి సమస్యలు ఎట్లా వస్తాయంటే గుర్తుపట్టలేకపోవడము, ప్రవర్తనలో తేడా ఉండడం ప్రధానంగా, తర ఫిట్స్ రావడము, తర పక్షపాతం రావడము. సో ప్రవర్తన సరిగా పిల్లల్లో ప్రవర్తన సరిగా లేకుండా ఆటిజం అంటుంటాం, తర మెమరీ సంబంధించిన సమస్యలు రావడము, దానివల్ల స్కూల్లో వెనుకబాటుతనం జరగడము, ఫిట్స్ రావడము, చేయి కాలు సచ్చు రావడము, సో కాలు చేతి తెమ్మిలు రావడము, ఇవన్నీ కూడా నాడీ సంబంధించిన వ్యాధులుగా మనం పరిగణిస్తామన్నమాట.
1: డాక్టర్ గారు, మనం ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అపోహతో చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, చిన్నపిల్లలకి ఏమైనా నరాల సంబంధం మీరు అన్నట్టు ఫిట్స్ లాంటివి వచ్చినా కూడా పెద్దవాళ్ళకి ఏవైతే నరాల సంబంధం చూస్తుంటారో ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటారు, వాళ్ళే కొన్ని సందర్భాలు చూసిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వేరే వేరేగా మనకు న్యూరాలజిస్టులు ఉంటారా మనం సంప్రదించాల్సి ఉంటే, ఏ విధంగా ఒకసారి వివరించండి.
0: మనకు ఒక 50 సంవత్సరాల క్రితం ఏంటంటే మెడిసిన్ అంతగా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది, డైనమిక్ ప్రాసెస్ అనమాట. అప్పుడు MBBS డాక్టర్స్ అన్ని చూసేవాళ్ళు, ఇప్పుడు చిన్న బ్రాంచెస్ వచ్చేసాయి అనమాట మనకు, బ్రాడ్ ఫ్యాషన్ MD అని, MS అని, DM, MCH, దీంతో పాటుగా న్యూరాలజీలో కూడా మనకు పిల్లలకు సపరేట్గా పెద్దలు సపరేట్గా ఉన్నారనమాట. సో పీడియాడిక్ న్యూరాలజిస్ట్ వేరు, అడల్ట్ న్యూరాలజిస్ట్ వేరు. సో ఎందుకు పీడియాడిక్ న్యూరాలజీ సపరేట్గా అంటే, చిన్నపిల్లల్లో ఉన్న ఎదుగుదల సంబంధించి కానీ, ఎదుగుదలలో వచ్చేటువంటి సమస్యలు కానీ ఐడెంటిఫై చేయడం కానీ, తర్వాత వాటిని ఎప్పుడు ఏది అబ్నార్మల్ ఏది నార్మల్ అనేసి గుర్తించేదానికి అవసరమైన పరిజ్ఞానం కానీ అనుభవం కానీ పీడియాటిక్ న్యూరాలజిస్ట్కి ఉంటుంది కాబట్టి, కరెంట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన వయసును బట్టి తర్వాత బరువును బట్టి తగినంత మందుని నిర్ధారించి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అడల్ట్ న్యూరాలజిస్ట్కి అంత అవగాహన ఉండకపోవచ్చు
1: చిన్నపిల్లలకు సంబంధించి.
0: సో గుర్తించడం చాలా కష్టం చిన్నపిల్లల్లో. మనకు చాలా వరకు చిన్నపిల్లలు చేస్తారు అనుకుంటారు, కొన్ని చేయగాలి కదా అవి ఫిట్స్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు మామూలు మూమెంట్స్ ఫిట్స్ అనుకోని మందులు ఇవ్వచ్చు. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది పీడియాటిక్ న్యూరాలజిస్ట్కి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ వయసు పెరిగే కొద్దీ మనం మార్పులు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన తర్వాత అందరు గమనిస్తారు మెడ నిలబెట్టడం కానీ, తర్వాత బోలపడడం కానీ, పాకడం కానీ, నిలబడడం కానీ, ఇవి కొన్ని మూమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, కొన్ని మైల్ స్టోన్స్. సో దీంతోపాటు కొన్ని మూమెంట్ నడిచినప్పుడు కొంచెం దూరపు అంగలేస్తారు, తర్వాత నారోగేస్తారు. సో ఈ క్రమంలో, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే క్రమంలో కొన్ని మూమెంట్స్ వస్తూ ఉంటాయి, అవి నార్మల్ అవ్వచ్చు అబ్నార్మల్ అవ్వచ్చు. ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు కూడా పీడియాటిక్ న్యూరాలజిస్ట్గా ఉంటుంది కాబట్టి, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు పీడియాటిక్ న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళకు తగిన న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉందంటారు?
0: డెఫినెట్గా ఉంది అది.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే నరాల సమస్యలు ఏముంటాయి, వాటిని ఎలా మనం గుర్తించాలి డాక్టర్?
0: మామూలుగా మనకు కడుపులో పడినప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 1 మంత్కునే స్టార్ట్ అవుతుంది కడుపులోనే, అప్పటి నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది. 1 ఇయర్కి మ్యాక్సిమం డెవలప్మెంట్లో 80% డెవలప్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు మార్పులు చూస్తూ ఉంటాం మెడ నిలబెట్టడం ఇట్లాంటివన్నీ. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్, ఎదుగుదల లోపం ప్రధానంగా చూస్తున్న చిన్నపిల్లల్లో. ఫిట్స్ కూడా ప్రధానమైనది, తర్వాత ప్రవర్తన సంబంధించి ఆటిజం కానీ. సో పెద్దలలాగానే పిల్లల్లో కూడా మనకు స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి.
1: డాక్టర్, సాధారణంగా ఫస్ట్ చిన్నపిల్లలకి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తే జ్వరం 103, 104 దాటితే ఫిట్స్ వస్తుంటుంది. చాలా మంది తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉంటారు, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది ఏమిటి, ఎలా గుర్తించాలి, అన్ని కూడా దీనికి సంబంధించిన ఫిట్సే అనుకోవాలా, దానికి ఏ విధంగా చికిత్స ఉంటుంది?
0: దీన్ని ఫెబ్రైల్ సీజర్ అంటుంటాం సార్, జ్వరంతో వచ్చిన ఫిట్స్ అనమాట. ఇది మనకు 100లో 3కి 4కి వస్తుంది అనమాట. అది జెనెటిక్ మీడియేటెడ్ అనమాట, జన్యుపరంగా ఆ ఫిట్స్, జ్వరంతో వచ్చే ఫిట్స్ జీన్స్ ఉన్న వాళ్ళకి రావచ్చు అనమాట, అందరికీ రాదు అది. సో దాంతోపాటు కొన్ని రకాల వైరస్లు ఉంటాయి, ఆ వైరస్లు కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఇట్లా ససెప్టబుల్ పీపుల్కి మాత్రమే జ్వరంతో ఫిట్స్ వస్తాయి అనమాట. సో దీనిలో 2 రకాలుగా ఉంటాయి మనకు, సింపుల్గా ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి. సింపుల్ అంటే ఏంటంటే మనకు ఒక తక్కువ సేపే రావడం, ఒక 10 మినిట్స్ లోపల వచ్చి తగ్గిపోవడం, సో అట్లా ఉంటుంది. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు జ్వరంకు ఎందుకు వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫిట్స్కు ఒక 2-3 మందులు ఇవ్వడం సరిపోతుంది. సో వీళ్ళలో ఫ్యూచర్లో 6 సంవత్సరాల తర్వాత ఒకరికి మాత్రమే ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజన్ అంటాం, ఇదేంటంటే ఈ ఎక్కువసేపు రావడం, మోర్ దాన్ 15 మినిట్స్ రావడము, ఎక్కువసార్లు రావడము. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే, ఇవి ఎక్కువగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ తేడాగా ఉన్న వాళ్ళకి, పుట్టుకతో తేడా ఉన్న వాళ్ళకి, జ్వరం లేకుండా కూడా రావచ్చు కొన్నిసార్లు. ఇట్లాంటి వాళ్ళల్లో 100లో 10 మందికి జ్వరం లేకుండా కూడా ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మామూలుగా జ్వరంతో వచ్చే ఫిట్స్ 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్యలోనే వస్తుంది అనమాట. దాని తర్వాత 1% మాత్రమే జ్వరం లేకుండా ఫిట్స్ అవకాశం ఉంటుంది. కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజన్ అన్నప్పుడు ఎక్కువసేపు వస్తాయి కదా, 15 నిమిషాలకు ఎక్కువసేపు రావడము, బ్రెయిన్ స్కాన్లో తేడా ఉండడం, ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ ఉండడము, సో ఎదుగుదల లోపం ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏమైతుందంటే ఎక్కువ

0: శాతము వాళ్ళు ఫిట్స్ ఎపిలెప్సీగా మూర్ఛగా మారేదానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: డాక్టర్ గారు, ఫిట్స్ ని తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించారు? అసలు లక్షణాలు, బేసిక్ లక్షణాలు ఏముంటాయి చెప్పండి పిల్లల్లో?
0: మామూలుగా మనకు ఫిట్స్ రెండు రకాలుగా ఉంటాయి. అందరు చూసిందంటే

0: ఉంటుందంటే స్ట్రక్ అయిపోతుంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ. ఇది చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దీన్ని ఆబ్సెన్స్ సీజర్ అంటారు అన్నమాట. ఇది స్కూల్లో టీచర్స్ గమనిస్తుంటారు, మాట్లాడుతుంటే ఇక్కడ ఏమో పిలిచినప్పుడు సమాధానం చెప్పడం స్ట్రక్ అయిపోతారు. అది రోజుకి అది 100 సార్లు జరగచ్చు. దీని మూలంగా చదువులు వెనకబడిపోతుంటారు. సో తర్వాత భయపడ్డము, ఊరికూరికే నవ్వడము, తర్వాత మెమరీ సరిగా లేకపోవడము, సో ఇవన్నీ కూడా నాన్ మోటార్ సీజర్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో. సో డెఫినెట్గా అనేది తేడా ఉంటుంది పెద్దల్లో ఉన్నదని పిల్లలకి. సో అందుకే పీడియాటిక్ న్యూరాలజిస్ట్కి దీనిపైన అవగాహన ఉంటుంది, ఎందుకు చదువులు వెనకబడుతున్నాడు, ఎందుకు స్ట్రక్ అవుతున్నాడు అనేది ఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు పీడియాటిక్ న్యూరాలజిస్ట్ని కలిసినప్పుడు దానికి సరిగా నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉంటుంది.
1: అయితే డాక్టర్, ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఇలాంటి ఫిట్స్ వచ్చినప్పుడు మనం సినిమాలలో చూపించినట్టు ఈ ఐరన్తో చేసినటువంటి తాళాలు చేతిలో పడితే వెంటనే మనకు నివారణ ఉంటుంది అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు?
0: ఫిట్స్ అంటే ఏంటంటే బ్రెయిన్లో మనకు బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా కరెంట్ సెల్స్ అనమాట. సో బ్రెయిన్ ఏంటంటే మనకు ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే అందుకు 10 నరాలు ఉంటాయి బ్రెయిన్లో. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ దానిలో కరెంట్ ఎక్కువైనప్పుడు వచ్చేది ఫిట్స్ అనమాట. అది డిపెండ్స్ ఆన్ జీన్స్ని బట్టి ఉండొచ్చు, జ్వరాన్ని బట్టి ఉండొచ్చు, హెడ్ ఇంజరీ కానీ ట్యూమర్ దాన్ని బట్టి ఎంతసేపు అనేది, ఎంతసేపు అయితే గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ యాక్టివ్ అవుతాయో అంతసేపు ఫిట్స్ వస్తాయి. సో అది 10 సెకండ్లు ఉండొచ్చు, 1 మినిట్ ఉండొచ్చు, తర్వాత 20 మినిట్స్ ఉండొచ్చు, 1 డే కూడా ఉండొచ్చు. దాని స్టేటస్ సెలబ్రిటీగా అంటాం అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది తప్పనిచ్చి చేతులు ఐరన్ పెట్టడం వల్ల ఆగిపోవడం కాదు. అది దాని డ్యూరేషనే అంతసేపు ఉండొచ్చు అంతవరకే,
1: అంతేగాని దీనివల్ల
0: దీనివల్ల కాదు. సో డిపెండ్స్ ఆన్ కాజ్ని బట్టి ఎంతసేపు అయితే గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయో, కరెంట్ వస్తుందో, అంతసేపు చేయికాలు కొట్టుకోవడం జరుగుతుంది.
1: అయితే ఇది అపోహనే అంటారు?
0: అపోహనే. అది
1: డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్, చిన్నపిల్లల్లో కొంతమంది ఉలికి పడుతుంటారు నిద్రలో, కళ్ళలో మాట్లాడడం చేస్తూ ఉంటారు, అట్లాగే పళ్ళు కోరకడం చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఏమైనా నరాల సమస్యకి ఏమైనా కారణాలు ఉంటాయి?
0: దాన్ని ఏంటంటే మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఏమంటే నిజంగా ఫిట్స్ ఉండొచ్చు కూడా, ఉలికి పడ్డం ఫిట్స్ కాకపోవచ్చు. సో బినైన్ స్లీప్ మైక్లోనస్ అంటాం అనమాట, అది కామన్గా జరిగి ఉలికి పడడం అనేది ఫిట్స్ కాదు అది. సో కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు, పళ్ళుకోవడం మామూలుగా జరగచ్చు, కొన్నిసార్లు ఫిట్స్ ఉండవచ్చు. దీనికి నిర్ధారించేదానికి మనం ఏంటంటే వీడియో ఈజన్ చేస్తాం అనమాట. అట్లా ఎవరికైతే ఆ సమస్య ఉందో మనము ఒక రోజంతా నైట్ వీడియో రికార్డ్ చేస్తాం. ఈజీ అంటే బ్రెయిన్లో సెల్స్ బ్రెయిన్లో కరెంటును రికార్డ్ చేసేది. దాంట్లో వీడియో రికార్డ్ పెట్టినప్పుడు ఒక రూమ్లో పెట్టేసుకొని రికార్డ్ చేస్తాం. ఆ మూమెంట్స్ వస్తాయన్నమాట, పళ్ళు కొరకడం కానీ లేదు అంటే ఉలికి పడడం కానీ, ఏ టైంలో ఆ ఈవెంట్ జరుగుతుందో ఆ టైంలో ఈజీ గ్రాఫ్లో గమనిస్తాం. సో ఇది నార్మల్ అయినప్పుడు ఆ గ్రాఫ్లో నార్మల్గా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా ఏదన్నా మనకు ఫిట్స్ లాగా అనిపి ఉలికి పడినప్పుడు ఈ గ్రాఫ్లో, ఈజీ గ్రాఫ్లో మన ఫిట్స్ లాగా స్పైక్స్ వస్తాయి మనకి, అట్లా వచ్చినప్పుడు అది ఫిట్స్ లాగా కానీ అబ్నార్మల్ పరిగణించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ మనకు రికరెంట్గా వస్తూ ఉన్నప్పుడు మాత్రం వీడియో ఈజీ చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట నిర్ధారించేదాన్ని.
1: అంటే ఖచ్చితమైన సమాచారం కోసం ఇట్లాంటి శాస్త్రీయ ప్రమాణాలు,
0: వీడియో ఈజీ అనేది అడ్వాన్స్డ్ వచ్చేసింది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఫిట్స్, ఎపిలెప్సీ రెండు ఒకటిగానే కనిపిస్తుంటాయి, వీటికి కారణాలు వేరే ఉంటాయంటారా?
0: ఉంటాయి. ఫిట్స్ అంటే ఏంటంటే ఒకసారి వచ్చేది అనమాట, ఇంతకుముందు చెప్పినట్టు ఫిబ్రవరి సీజన్ జ్వరంతో రావడం కానీ, కొన్నిసార్లు పెద్దలలో కూడా కొంచెం చూసే ఉంటారు గ్లూకోజ్ ఎక్కువ అయిపోయినప్పుడు, షుగర్ ఎక్కువ అయిపోయినప్పుడు, షుగర్ తక్కువ అయిపోయినప్పుడు, కొంచెం ఫుడ్ సరిగా తీసుకొని సోడియం తగ్గిపోవడం కానీ, సో తలకు దెబ్బ తగిలినప్పుడు, ఇవన్నీ సిమ్టమాటిక్ సీజన్ అనమాట. ఒకసారి వస్తుందని ఫిట్స్ అంటాం. అట్లా కాకుండా ఎటువంటి కారణము లేకుండా మాటిమాటికి అదే రావడం, దాన్ని ఎపిలెప్సీ అంటాం.
1: మళ్ళీ రిపీటెడ్గా
0: రిపీటెడ్గా వస్తుంటే కారణం లేకుండా అనమాట, ఇంతకుముందు జ్వరం లేకుండా, తర్వాత ఈయన సోడియం నార్మల్గా ఉండి, పొటాషియం నార్మల్గా ఉండి, గ్లూకోజ్ నార్మల్గా ఉండి, బ్రెయిన్ సెల్స్ దానికై దాన్ని యాక్టివేట్ అయిపోయి వస్తూ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటాం అనమాట.
1: డాక్టర్ గారు, పిల్లల్లో చాలా తరచుగా చూస్తూ ఉంటాం మనం, ఎదుగుదల లోపం ఉన్న పిల్లల్ని చూస్తుంటాము, వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి? అంటే కొంతమంది లేట్గా కొంచెం మెచ్యూర్ అవుతుంటారు ఆలోచనలాగానే, వీటిలో కొంతమంది స్టాగ్నెంట్గా ఉంటారు, ఎదుగుదల కనిపించింది మనకు, ఎలా గుర్తించాలి పిల్లల్ని, దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు?
0: మొదటగా ఏంటంటే మనం గమనించుకోవాలి, ఆ వయసు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, పక్కింట్లో అంతే వయసు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఎదుగుతున్నారా లేదా. అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ నిర్ధారించింది ఏంటంటే మెడ నిలబెట్టడం, ఫస్ట్ 3 మంత్స్లో కనిపిస్తుంది, కొందరికి 5 నెలలు పట్టచ్చు, ఒక 2 మంత్స్ అటు ఇటుగా, తర్వాత బోల్లా పాడడం కానీ అది 5 మంత్స్ పడుతుంది, కూర్చోవడం ఒక 8 మంత్స్ పడుతుంది, నిలబడడం 11 మంత్స్, 1 ఇయర్ కల్లా ఒక 2-3 అడుగులు వేస్తారు. సో మాటలు కూడా అట్లే ఉంటాయన్నమాట, 1 ఇయర్కి అమ్మా నాన్న అంటారు, తర్వాత 1 ఇయర్కి బయటికి వెళ్తుంటే అమ్మా నాన్న గుర్తించి హాయ్ చెప్పడం, ఇవన్నీ మనకు ఉన్నాయా లేదని గమనించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనకు తేడాగా ఉన్నాయో వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సమస్య అనమాట. ఇప్పుడు ప్రధానంగా అంటే ప్రీటర్న్, మీరు చెప్పినట్టు కొందరు లేట్గా నడవచ్చు, అది ఎప్పుడంటే తక్కువ బరితో పుట్టిన వాళ్ళకి, తర్వాత తక్కువ నెలలతో పుట్టిన వాళ్ళకి కొద్దిగా 2-3 నెలలు లేట్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయొచ్చు లేట్ అవుతుందనేసి. అటు కాకుండా నార్మల్ బరువుతో పుట్టి నార్మల్ నెల నిండి నాకు పుట్టిన తర్వాత కూడా వీళ్ళు నార్మల్ రాలేదు అంటే 5 నెలల వరకు మెడ నిలబెట్టలేదు అంటే సమస్య ఉన్నట్టే అనమాట. సో ఈ బ్రెయిన్లో ఏదో సమస్య ఉంది, అంటే పుట్టుకతో ఏదైనా జన్యుపరమైన సమస్య ఉంది.

0: బ్రెయిన్లో డెవలప్మెంట్ సరిగా లేదా, డెలివరీ ఎప్పుడైనా ఆక్సిజన్ అందలేదా, ఒకసారి కాంప్లికేట్ డెలివరీ అవుతుంది, కష్టమవుతుంది, బిడ్డ అడ్డం తిరగడం కానీ, మునిగి త్వరగా పోవడం కానీ, సో మెడలో పేగేసుకొని పుట్టడం కానీ, దీనివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతుంది. తల్లికి ఏదైనా బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, సో బ్రెయిన్ డ్యామేజ్ జరిగినప్పుడు, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేనప్పుడు, సో ఇవన్నీ జరిగి బ్రెయిన్ డెవలప్మెంట్ లేట్ అయిపోయి లేట్గా ఈ మైల్ స్టోన్స్ అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వెంటనే గుర్తించి ఎర్లీ ఇంటర్వెన్షన్, ఇప్పుడు వెళ్ళని నడవలేదు, నిలబడలేదు, మెడ నిలబెట్టలేదు, ఫిజియోథెరపీ చేయడం, మాట్లాడలేదు స్పీచ్ థెరపీ చేయడం, తర్వాత మనకు గుర్తించలేదు దానికి ఆక్యుపేషన్ థెరపీ చేయడం, ఇటువంటి చేయడం వల్ల ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయడం వల్ల వాళ్ళకు గెట్ అనే దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 80% బ్రెయిన్ ఫస్ట్ 1 ఇయర్ లోపల ఉంటుంది కాబట్టి ఏదైనా ఆ టైంలో ఇంటర్వెన్షన్ చేస్తేనే ఎర్లీగా నార్మల్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది, రిజల్ట్స్ ఉంటాయి. సో మాక్సిమం ఏదైనా మనకు 1000 డేస్ అంటాం అనమాట, 1000 డేస్ లోపల డెవలప్మెంట్ మనం చూడగలిగితే బాగుంటుంది. 1000 డేస్ తర్వాత మనకు అంతగా ఇంటర్వెన్షన్ చేసినా కూడా తక్కువ ఉంటుంది రిజల్ట్.
1: డాక్టర్ గారు, మరొకటి, చాలా మంది పిల్లలు చదువులో వెనుకబడుతూ ఉంటారు, దీనికి అంటే సహజంగా చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అది వేరే సంగతి, అలా కాకుండా ఈ మన ఎదుగుదల లోపం వల్ల ఉండే చదువులో వెనుకబడతాను, దాన్ని ఎలా గుర్తించాలంటారు తల్లిదండ్రులు?
0: దానికి మామూలుగా 3 రకాలుగా చెప్తాం సార్. ఫస్ట్ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అనమాట, అంటే వాళ్ళకి ఏదైనా నాడీ సంబంధ ఇష్యూస్, ఎపిలెప్సీ ఉండొచ్చు, దానివల్ల వాడే మందుల వల్ల కానీ ఫిట్స్ రావడం వల్ల జరగచ్చు, కొన్ని కొన్నిసార్లు గుండె సంబంధించిన సమస్యలు రావచ్చు. సో కొందరికి ఏంటంటే అనీమియా అనమాట, రక్తహీనత వల్ల కానీ వాళ్ళు దృష్టి పెట్టలేకపోవడం జరుగుతుంది. సో కొన్నిసార్లు సైకియాట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, అంటే యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళ పిల్లలు చదువు అంటే, డిప్రెషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కూడా చదువు దృష్టి పెట్టకపోవచ్చు, అంటే సపరేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అట్లా జరగచ్చు. కొన్నిసార్లు స్కూల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కొన్నిసార్లు, ఆ భయం వల్ల కూడా వాళ్ళు దృష్టి పెట్టలేకపోవచ్చు, కొన్ని సబ్జెక్టులు వెనకబడి ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని మనం ఇది హెల్త్ సంబంధించిన సమస్యనా, మానసిక సమస్యనా, స్కూల్లో అడ్జస్ట్ కాలేకపోతున్నారని చెప్పి మనం గుర్తించి ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళకి స్కూల్ ఎందుకు వెనుకబడుతున్నారు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మామూలుగా ఏదానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, మనకు పక్షవాతం అని అంటూ ఉంటాం, పెద్దల్లో సహజంగా వస్తూ ఉంటుంది వయసు మీరిన, చిన్నపిల్లల్లో కూడా ఈ పక్షవాతం దాని లక్షణాలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఉంటుంది సార్. మామూలుగా పక్షవాతం అంటే ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది అనమాట. మెదడులో రక్తప్రసరణ జరగకపోతే రక్తనాళాలు బ్లాక్ అవడం, దానికి ఇస్మిక్ స్ట్రోక్ అంటాం. ఇంకోటి ఏంటంటే రక్తనాళాలు వీక్ అయిపోయి పగిలిపోయి బ్లీడింగ్ అవడం సాధారణంగా జరిగేది. పెద్దలు అయితే మనం బీ ఫాస్ట్ అని కోడ్ ఉంటుంది, BEFAST. బి అంటే బ్యాలెన్స్, అది సడన్గా జరుగుతుంది అనమాట, స్ట్రోక్ అనేది తోసినట్టు ఉండడం, పడిపోవడం జరుగుతుంది. ఈ అంటే ఐ సంబంధించింది, అంటే కంటి చూపు సంబంధించిన సమస్యలు రావడం. ఎఫ్ అంటే ఫేస్ అనమాట, ఫేస్ ఒక పక్క వాలిపోవడం. తర్వాత ఏ అంటే ఆమ్ అంటే చెయ్యి సచ్చుబడ్డం, ఎస్ అంటే స్పీచ్ సంబంధించి. సో ఇవన్నీ షడన్గా జరుగుతుంటాయి అనమాట, షడన్గా బ్లాక్ అవడం జరగడం. సో ఇది టీ అంటే టైం, అంటే టైం టు రీకాల్, ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు 4 గంటల లోపల డాక్టర్ని సంప్రదిస్తే ఈ రక్తం గడ్డగట్టిందని కరిగించే మందులు ఉంటాయన్నమాట, అవి ఇవ్వడం వల్ల కరిగిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది బీ ఫాస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది అడవల్సెంట్ 12 ఏళ్ళ నుంచి వయసు నుంచి ఎవరికైనా ఇది సంబంధించవచ్చు, కానీ చిన్నపిల్లల్లో అయితే వేరుగా ఉంటుంది స్ట్రోక్ అనేది. కారణాలు కూడా వేరుగా ఉంటాయి. చిన్నపిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళు డల్గా ఉండడం, యాక్టివిటీ తగ్గిపోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, వాంతులు రావడం. సో ఇవి ప్రధాన లక్షణాలు. పెద్దల్లో అయితే బీ ఫాస్ట్ అనే కోడ్ ఉంటుంది, పిల్లలు ఇలా ఉంటుంది. సో పెద్దల్లో కారణాలు స్ట్రోక్ ఏంటంటే అందరు చూసిన డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, స్మోకింగ్ కానీ, ఇవి జరుగుతాయి. చిన్నపిల్లల్లో వేరుగా ఉంటుంది అనమాట, చిన్న జన్యుపరమైన కారణాలు ఉంటాయి, అది ప్రధానమైన కారణం. తర్వాత హార్ట్ సంబంధించిన సమస్యలు, హార్ట్లో హోల్ ఉండడం కానీ, పుట్టుకతోనే హార్ట్ తేడా ఉండడం కానీ, సో రక్తం గడ్డగడ్డ స్వభావంకు సంబంధించిన జన్యుపరమైన కారణాల వల్ల కానీ, సో ఈ కారణాలు లక్షణాలు అన్నీ వేరుగా ఉంటాయి అనమాట. సో పిల్లల్లో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పిల్లల్లో సరైనగా ఆహారం తీసుకోకపోవడము, డల్గా ఉండడం ఉన్నప్పుడు దాన్ని మనం స్ట్రోక్గా కానీ మెదడు సంబంధ సమస్య గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట.
1: డాక్టర్ గారు, చివరిగా, మనకు డిమెన్షియా మతిమరుపు సమస్య సహజంగా సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటుంది అంటారు, కానీ పిల్లలు కూడా కొంతమంది తరచుగా మర్చిపోతున్న పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం, దీనికి ఏమైనా నరాల సమస్య ఉన్నట్టుగా మనం గుర్తించాలి?
0: మతిమరుపు మామూలుగా బ్రెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకు నడక తో పాటుగా మెమరీ కూడా బ్రెయిన్ సంబంధించిన ప్రవర్తన కానీ ఇదన్నీ కూడా. సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సంబంధించిన సమస్య ఉంటుందో ఇట్లా మెమరీ సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఎర్లీగా గుర్తించగలగాలి మనం. అదేంటంటే రొటీన్గా చేసే పనిలో తేడా రావడం, అంటే మర్చిపోవడం కానీ, ఇప్పుడు కీస్ ఎక్కడ మర్చిపోవడం, లేదు అంటే వాళ్ళు స్నానానికి వెళ్ళి బట్టలు వేసుకోకుండా రావడం, వంట చేస్తే వంట చేసుకొని పోవడం జరగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఎర్లీగా గుర్తించగలిగితే మనం అడ్రస్ మర్చిపోతారు కొన్నిసార్లు, ఇవన్నీ గుర్తించగలదు. ఇవన్నీ బ్రెయిన్ సంబంధించిన సమస్యలు అన్నమాట. చిన్నపిల్లల్లో

0: కూడా ఇట్లా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫిట్స్ ఒక రకమైన కారణం కావచ్చు. బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లంలో ఒక రకమైన ఫిట్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా మెమరీ సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముందు చెప్పిన ఆప్షన్ సి సార్, మాటిమాటి ఫిట్స్ రావడం వల్ల మామూలుగా ఉండే మెమరీ అనేది లేకుండా పోతుంది. సో కొన్నిసార్లు నిద్రలో ఎక్కువసార్లు ఫిట్స్ రావచ్చు. మన నిద్ర అనేది మనకు ప్రొటెక్టివ్ మెకానిజం చెప్పాలంటే. నిద్ర వల్ల మనకి ఏమైందంటే ఎనర్జీ సేవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు నిద్రలో కూడా ఫిట్స్ వస్తుంటాయి కొందరికి. సో దాన్ని కంటిన్యూస్ స్పైక్ అండ్ వేవ్ డిశ్చార్జ్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో దాన్ని మనం ఈజీ ద్వారా నిర్ధారిస్తామన్నమాట. ఎవరైనా ఇప్పుడు స్కూల్ వెనకబడ్డారు, మెమరీకి సంబంధించిన వెనకడు ఉన్నప్పుడు మనకు ఈజీ తీసినప్పుడు ఈ నిద్రలో ఉన్నటువంటి ఈజీ అనేది ఎక్కువగా స్పైక్ ఉంటాయి. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ మెమరీ ఇష్యూస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో.
1: డాక్టర్ నటరాజ గారు, మీతో మాట్లాడుతుంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంకొంచెం లోతుగా కూడా మాట్లాడచ్చు అనిపిస్తుంది. అయితే సమయాభావంలో మనం ఇందరితో ముగిద్దాం. మరొకసారి మనం కలిసినప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం అండి. మరొకసారి ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు చిన్నపిల్లల్లో నరాల సమస్యలు, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ పి నటరాజు గారితో పరిచయం విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ధనియాల సాగు గురించి వింటారు.
1: ధనియాల సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ధనియాలను దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సాగు చేస్తారు. రబీలో పండించగలిగే అతి కొద్ది వర్షాధారిత పంటల్లో ధనియాలు ఒకటి. మేలైన వంగడాలు అందుబాటులో ఉండడం, సాగు సులభతరం కావడం వల్ల రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇక ధనియాల వల్ల ఉపయోగాల్ని గనక మనం చూసినట్టయితే, ఇవి ఆహారం జీర్ణం కావడానికి దోహదకారిగా ఉంటాయి. ధనియాల లేత ఆకుల నుండి సుగంధ తైలం లభిస్తుంది. కొత్తిమీరలో అధిక పాళ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. ధనియాల సాగుకు చల్లని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తగినంత మంచు ఉంటే పంట పెరుగుదల బాగుంటుంది. అందువల్ల దీన్ని రబీలో సాగు చేస్తూ ఉంటారు. అయితే కొత్తిమీర సాగు చేయడానికి నారుమళ్లలో ఎండాకాలం తప్ప మిగతా కాలాల్లో సాగు చేయొచ్చు. కొత్తిమీరగాయతే నాటిన నెల రోజుల్లోనే మార్కెట్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో కొత్తిమీరను సాగు చేయాలంటే షేడ్ నెట్ల కింద కానీ ఎదిగిన తోటల నీడల్లో కానీ సాగు చేసుకోవచ్చు. ఇక ధనియాల సాగుకు మురుగునీటి వసతి కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పనికిరావు. తేమను ఎక్కువ కాలం ఉంచుకోగల నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, గరపు నేలలు కూడా అనుకూలమే. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాలు సాగు చేయకపోవటమే మంచిది. తప్పనిసరిగా చేయాల్సి వస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేసుకోవాలి. ఇక ధనియాల్ని విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే, అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అక్టోబర్ కంటే ముందే విత్తితే పంట అధిక వర్షాలకి దెబ్బతింటుంది. ఆలస్యంగా విత్తితే పంట చివరి కాలంలో తేమ చాలక, తెగుళ్లు ఆశించి, ఎక్కువ చలి వల్ల పెరుగుదల తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ధనియాల్ని సరైన సమయంలో విత్తుకోవటం చాలా ముఖ్యం. ఇక ధనియాల్లో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే, పంట కాలం, దిగుబడి, నాణ్యత, పురుగులు తెగుళ్లకు లొంగిపోవడం, మొలక శాతం ఇలాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా దృష్టిలో పెట్టుకోవాలి. గుంటూరులోని ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన సాధన, సింధు, స్వాతి, సుధా, ఏపీహెచ్యు ధనియా 1, ఈ రకాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సింధు ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే, వర్షాధారంగా సాగు చేయడానికి అనుకూలమైన మధ్యకాలిక రకం. 95 రోజుల కాలపరిమితి. గింజలు గోధుమ రంగుతో మధ్యస్థ పరిమాణంతో ఉంటాయి. ఎండు తెగులు అలాగే బూడిద తెగుళ్లని తట్టుకునే రకం. ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి.

పెట్టుబడిగా వస్తుంది. తేమను ఎక్కువ కాలం నిలుపుకోగలిగిన నేలలకి అనుకూలమైన రకం. ఇక సాధన ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే అధిక దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. ఈ సాధన రకాన్ని ఆకు కోసం అలాగే గింజ కోసం కూడా సాగు చేస్తారు. 100 నుండి 105 రోజుల కాలపరిమితి కలిగిన రకం. గింజలు గోధుమ రంగుతో పెద్దగా ఉంటాయి. ఎండు తెగుల్ని బూడిద తెగుల్ని కూడా తట్టుకుంటాయి. ఎకరానికి 4 నుండి 5 క్వింటళ్ల దిగుబడిగా వస్తుంది. త్వరగా బెట్టకు రాని నేలలకి అనుకూలమైన రకం. ఇక స్వాతి ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే 80 నుంచి 85 రోజుల్లోనే కోతకొచ్చే రకం. ఆలస్యంగా లేదా త్వరగా బెట్టకు వచ్చే నేలలకు అనుకూలమైన రకం. పేనుబంక, తెల్లదొమ్మ, ఎండు తెగులు వీటన్నిటినీ కూడా తట్టుకుంటుంది. త్వరగా కోతకు వచ్చి బూడిద తెగుల్ని కూడా తప్పించుకుంటుంది. ఎకరానికి 4 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. తేలిక నేలల్లో వేసుకునేవారు, ఆలస్యంగా వెతుకునేవారు ఈ స్వాతి రకాన్ని సాగు చేసుకోవచ్చు. సుధా, ఈ రకాన్ని గనక మనం చూస్తే ఎక్కువ దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. నాణ్యమైన గింజ కలిగి గోధుమ రంగుతో మధ్యస్థంగా ఉంటాయి. 90 నుండి 95 రోజుల్లోనే కోతకొస్తాయి. ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. త్వరగా బెట్టకు రాని నేలలకి అనుకూలం. ఏపీహెచ్యు ధనియా 1, ఇది అధిక దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. 2010 సంవత్సరంలో విడుదలైన రకం. 85 నుండి 90 రోజుల్లో కోతకొస్తుంది. గింజలు మధ్యస్థంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సువాసన తైలం 0.4% వరకు ఉండి గింజలు మంచి వాసన కలిగి ఉంటాయి. వర్షాధారంగా ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడొస్తుంది. త్వరగా బెట్టకు రాని నేలలకు అనుకూలమైన రకం. ఇక 2017 సంవత్సరంలో సుగుణ, సుస్థిర, సురుచి ఈ రకాలన్నీ కూడా విడుదలయ్యాయి. సుగుణ ఈ రకాన్ని గనక మనం చూసుకున్నట్టయితే 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగిన మధ్యకాలిక రకం. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనుకూలమైన రకం. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. బూడిద తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. సుస్థిర ఈ రకాన్ని గనక మనం చూస్తే 85 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగిన మధ్యకాలిక రకం. పంట చివర వచ్చే బెట్ట పరిస్థితులను తట్టుకోగల మేలైన రకం. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనుకూలమైన రకం. గింజలు అధిక సుగంధ తైలాన్ని అంటే 0.6% వరకు తైలాన్ని కలిగి మంచి సువాసనతో ఉంటాయి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. సురుచి ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే ఇది ఎక్కువ సువాసనతో పాటు మంచి దిగుబడితో పాటు నాటు కొత్తిమీర రకాలని పోలి ఉంటుంది. ఎండాకాలంలో షేడ్ నెట్లో, తోటల్లో, నీడలో కొత్తిమీరను సాగు చేయడానికి పనికొచ్చే ప్రత్యేక రకం. కొత్తిమీరని 35 నుండి 40 రోజుల్లో కోసుకోవచ్చు. ఎండాకాలంలో 50 నుండి 75% షేడ్ నెట్ల కింద సాగు చేసినప్పుడు 3.5 నుండి 4.5 టన్నుల వరకు దిగుబడిగా వస్తుంది. ఈ రకం కొత్తిమీరలో 0.15% వరకు సుగంధ తైలం ఉంటుంది. ఈ రకం వంటకాలకు మంచి సువాసన కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ధనియాలని విత్తే విషయాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే సమయంలో విత్తన శుద్ధిని తప్పకుండా చేసుకోవాలి. 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంగోజబ్ చప్పున కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు అజోస్పైరిల్లం 100 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేస్తే దిగుబడి 15% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ధనియాలను బద్దలు చేసుకుని వేస్తే 2-3 రోజుల ముందే మొలకలొస్తాయి. విత్తనం కూడా ఆదా అవుతుంది. ధనియాలను మెత్తని దుక్కిలో గొర్రుతో సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకుని విత్తిన వెంటనే మళ్లీ 6వ రోజు గుంటక తోలడం ద్వారా మొలక బాగా వస్తుంది. ఇక ధనియాల సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎరువులు అవసరమనేది ధనియాల సాగుకు చాలా తక్కువ. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎకరానికి 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని దుక్కిలో వేయాలి. విత్తిన 30 నుండి 40 రోజులప్పుడు పైపాటుగా 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ధనియాల సాగులో అంతర కృషిని గనక మనం చూసినట్టయితే ఈ పంట నెమ్మదిగా మొలకెత్తి మొదటి నెల రోజుల్లో పెరుగుదల తక్కువగా ఉండడం వల్ల కలుపు తాకిడికి గురవుతుంది. ధనియాలు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేల మీద ఎకరానికి 1 లీటర్ పెండి మిథాల్ని పిచికారీ చేస్తే కలుపు సమస్య

0: దశ మొదటి నెల రోజుల వరకు ఉండదు. ఇది వీలు కానప్పుడు విత్తిన 30 నుండి 35 రోజుల్లో 2 సార్లు కలుపు తీయాలి. ధనియాలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా ఓతు తీసుకోవాలి. దీనివల్ల మొక్కలు సరిగా పెరగడానికి కావాల్సిన అవకాశం దొరుకుతుంది. మొదటి 45 రోజుల్లో గొర్రుతో అంతరకృషి చేస్తే తేమ ఎక్కువ కాలం మొక్కకి అందుబాటులో ఉండడమే కాకుండా మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక ధనియాలలో వేసే అంతర పంటల్ని గనక మనం చూసుకున్నట్టయితే కుసుమ, ఆవాలు, శనగ ఇలాంటి పంటల్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. 8 సార్ల ధనియాలకి 4 సార్ల చొప్పున కుసుమ, ఆవాలు, శనగ ఇలాంటి పంటల్ని వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ధనియాలలో మంచి పెరుగుదలకు, గింజ బాగా కట్టడానికి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ట్రైకాంటినాల్ లేదా 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ చొప్పున విత్తిన 40 రోజులకు అలాగే 60 రోజులకు పిచికారీ చేస్తే మంచి దిగుబడులొస్తాయి. ధనియాలు బెట్టకు గురైనప్పుడు ఆకులు ఊదారంగుగా మారి మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దీని నివారణకి సూక్ష్మ పోషక మిశ్రమాల్ని పిచికారీ చేసుకోవాలి. ఇక ధనియాలలో పంట కోత, నాణ్యత పరిరక్షణ విషయాల్ని గనక మనం చూస్తే పంట కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలపైన పంట నాణ్యత విలువ ఆధారపడి ఉంటుంది. ధనియాల పంటలో 60% గింజలు పక్వానికి వచ్చి గింజలు గడ్డి రంగుగా మారినప్పుడు కోసుకోవాలి. కోసిన తర్వాత 2-3 రోజులు పొలంలోనే ఎండనిచ్చి నూర్చుకోవాలి. నూర్చిన తర్వాత 1 వారం రోజులు నీడలో ఆరనిస్తే మంచి రంగు వాసన వస్తాయి.
1: ధనియాల సాగులోని మెళకువలు మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా వేపూరి వికాస్ గారితో పరిచయ కార్యక్రమం, జానపద గీతం, అనంతరం పంటలలో కలుపు మందుల పిచికారీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు విశేషాలు వింటారు. ఏడు 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో లాంగ్వేజ్ ఫర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, డాక్టర్ ఇన్యాసమ్మ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ నుండి రిలే.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది

0: ఇంతవరకు అచ్చుకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంటులో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పు కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే మూడు ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ది బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావన సందేశాలు సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్స్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా వేపూరి వికాస్ గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకి నమస్కారం. సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే, ఈ కొబ్బరిని ఎలా మనం ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి, అలాగే దీనికి సంబంధిత ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి విరివిగా ప్రచారం ఎలా కల్పించాలి, అలాగే దీంతో ముడిపడి ఉన్న రైతులకి ఎలా మనం ఎక్కువ రాబడి తీసుకురాగలం అనే ఇతివృత్తాలతో మనం ఈ యొక్క కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంగా ఈరోజు మనతో స్టూడియోలో వికాస్ వేపూరి గారు ఉన్నారు. నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: వీరు ఒక ఎంటర్ప్రెన్యూరు, ఇటీవల సోషల్ మీడియాలో కూడా బాగా ప్రాచుర్యం పొందినారు. ఈరోజు వీరి యొక్క సక్సెస్ స్టోరీని మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి వికాస్ గారు. సక్సెస్ కంటే ముందు ప్రతి ఒక్కరూ ఎన్నో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఉంటారు. వాటికంటే ముందు కూడా అసలు మీరు ఈ వైపుగా రావడానికి మీకు కలిగిన ఇన్స్పిరేషన్ కానీ, లేదా దానికంటే ముందు కూడా ఒకసారి మీ నేపథ్యం, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి ఆ వివరాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్తే అండి. ఫస్ట్ ఈ కొబ్బరి దినోత్సవం గురించి చెప్తాను. ఈ వరల్డ్ కోకోనట్ డే అనేది ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ అని ఒక ప్రపంచంలో ఉన్న కొబ్బరి పండించే రకరకాల దేశాల గవర్నమెంట్స్ కలిపి ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎలా ఉంటుందో అలా వరల్డ్ లెవెల్లో కోకోనట్ దానికోసం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది, ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ. వాళ్ళందరూ కలిసి సంవత్సరం మొత్తంలో ఒక రోజు కొబ్బరికి కేటాయించాలని సెప్టెంబర్ 2 దానికి కేటాయించడం జరిగింది. అండ్ ప్రతి దేశంలో కొబ్బరి పండే ప్రతి దేశంలో ఈ రోజు ఈ సెప్టెంబర్ 2 అనే రోజున కొబ్బరి రైతులు కానివ్వండి,

0: మా లాంటి ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పదనం, దీనివల్ల రైతులకి ఎంత బెనిఫిట్ అండ్ కస్టమర్కి కూడా ఎంత ఆరోగ్య బెనిఫిట్స్ అండ్ దీని హిస్టారికల్గా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఇవన్నీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి సంవత్సరం దీన్ని ప్రమోట్ చేయడం కోసం క్రియేట్ చేసింది ఈ కొబ్బరి దినోత్సవం అనేది.
1: వెరీ
0: సో
1: గుడ్ అండి.
0: ముందుగా కొబ్బరి దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు వెంకట వికాస్. 2019 కోవిడ్కి ముందు మేము కోకోనట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఒకటి మల్లవల్లిలో ఆంధ్రాలో స్టార్ట్ చేశాము. దానికి ముందు మా బేసికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్స్ట్రక్షన్లో వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం ఇండియన్ నేవీలో అలా కన్స్ట్రక్షన్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. బట్ మా ఫ్యామిలీ బిజినెస్ ఒక ఫుడ్ ఇండస్ట్రీ మీద ఉండటం, మాకు కూడా ఏదైనా ఫుడ్ రిలేటెడ్ అగ్రి రిలేటెడ్ వర్క్ చేద్దాం అనేది మొదటి నుంచి ఉన్న థాట్. సో జాబ్ మానేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థాట్ ఏంటంటే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2017 వరల్డ్ ఫుడ్ ఇండియా అని ఢిల్లీలో ఒక ఫుడ్ రిలేటెడ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఇప్పుడు కూడా ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అది. ఫస్ట్ ఎడిషన్ 2017లో నేను జాబ్ చేస్తుండగానే అక్కడికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో రావడం, ఈవెన్ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆ రోజు అక్కడ ఉండటం, అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి చెప్పింది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి అనేది అయితే ఉందో దానివల్లనే రైతుకి 1 రూపాయి ఇన్కమ్ పెంచే స్కోప్ ఉందనేది క్లారిటీ ఇచ్చారు. రైతుకి ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా డబ్బులు లాంటి ఎంత ఎట్లాగా సపోర్ట్ చేసినా కూడా గవర్నమెంట్ సపోర్ట్ కంటే కూడా ద ఓన్లీ వే, ఓన్లీ మార్గం ఏంటంటే దానికి ఇన్కమ్ పెరగడానికి వాళ్ళు పండించిన పంటకి సప్లై కంటే డిమాండ్ ఏ రోజైతే ఎక్కువ ఉంటుందో అది ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అదే బేసిక్ ఆ రోజు ఇచ్చిన అనాలిసిస్. సో సప్లై కంటే డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మా కొబ్బరికాయని తీసుకుంటే కొబ్బరికాయని కొబ్బరికాయలాగా అమ్మేస్తే 10 రూపాయలు వస్తుంది, కొబ్బరికాయని పగలగొట్టి ఎండబెట్టి ఆయిల్ తీస్తే 15 రూపాయలు వస్తుంది, అదే అలా కాకుండా డైరెక్ట్ ఫ్రెష్ కొబ్బరి పాలు తీసేసి పాలను ప్యాక్ చేస్తే 20 రూపాయలు వస్తుంది. మీరు ఎంత ఎక్కువ దాన్ని శుద్ధి చేసి రకరకాల ప్రొడక్ట్స్ దాంట్లోంచి తయారు చేస్తే ముడి సరుకుగా ఉన్న వాల్యూ కంటే కూడా ఫినిష్డ్ ప్రొడక్ట్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతుంది. ఇదే ఆ బేసిక్ ఆ రోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పెద్ద నాయకులందరూ చెప్పిన మాట. సో మేము అది పట్టుకొని మాకు మేము నాకు మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నింటిలో కూడా సింక్ అవ్వడం, రైతుకు ఉపయోగపడాలంటే ఈ కాన్సెప్టే వర్క్ చేయడం, ఈ కాన్సెప్ట్ మీద నేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది.
1: సో మీకు అలా ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలనిపించిన తర్వాత ఎందుకని మీరు కొబ్బరి వైపు మీ దృష్టి మళ్ళీ?
0: కమింగ్ టు ఫుడ్ ప్రాసెసింగ్ అని డిసైడ్ అయిన తర్వాత రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఉత్పత్తుల మీద వర్క్ చేద్దామన్న స్టేజ్లో నాకు కొబ్బరి తగిలిందండి. అది ఎలా వచ్చిందంటే కూడా సింపుల్ అనాలిసిసే. అంటే ఇది ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే రేపు నిజంగా ఏమైనా బిజినెస్ చేయాలన్నా కూడా ఈ ప్యాటర్న్ ఆఫ్ ఆలోచన ఉంటేనే అది కరెక్ట్ వే ఆఫ్ గోయింగ్ అనేసి. ఫస్ట్ మీకు రా మెటీరియల్స్ ఏమున్నాయి, నిజంగా రైతులు ఏం పండిస్తున్నారు ఆంధ్రాలో ఒక లిస్ట్ వేసుకోవడం జరిగింది. మెజారిటీ వచ్చేసి రైస్ ఉంటుంది, బట్ రైస్ మీద నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎందుకంటే గవర్నమెంటే రైస్ తగ్గియాలని చూస్తుంది. ఎందుకంటే మీకు రైతులు పండిస్తున్న రైసే కొనలేక ఇబ్బంది పడుతున్నాం. సో అవసరానికి మించిన రైస్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఎంతో వాటర్ కన్సంప్షన్, దానికి చాలా భారీగా వాటర్ కన్సంప్షన్ ఉంది. ఇది మెయిన్ ప్రాబ్లం. రైస్కి వెళ్ళడం అనేది ఇంకా ఫూలిష్ అనిపించింది మాకు, ఆల్రెడీ ఉన్నదే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రైతుకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఎక్సెస్ డిమాండ్ లేని దానికి వెళ్ళడం లాజికల్ లెస్ అనిపించి మేము ఇంకేం చూడొచ్చు అనేసి వెళ్తే ఈ మధ్య పామ్ ఆయిల్ ఒకటి వస్తుంది, బట్ పామ్ ఆయిల్ మీద మాకు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అది హెల్త్ ఫ్యాక్టర్గా నెగిటివ్ కాకపోయినా గుడ్ అయితే కాదు కానీ అందరికీ తెలుసు. అండ్ అది ఒక ఇంటర్ క్రాపింగ్కి సూటబుల్ కాదు. పామాయిల్లో పామాయిల్ తప్ప అంటే కొంతమంది ట్రై చేస్తున్నారు కానీ విరివిగా అందరూ సక్సెస్ఫుల్గా ఇంటర్ క్రాపింగ్ అవ్వగలిగేది కాదు. అండ్ అది ఒక మన నేటివ్ వెరైటీ, అంటే ఒక దేశవాళీ మన పూర్వకాలం నుంచి ఉన్న ఒక వెరైటీ కాదు అది. సో నేనేం ఆలోచించామంటే ఇంటర్ క్రాపింగ్ అంటాం యాక్చువల్లీ, ఒకే తోటలో మల్టిపుల్ తో వెళ్ళగలిగితే రైతుకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇలాంటి క్రాప్స్ ఏమున్నాయని చూసుకుంటే మాకు కొబ్బరి కనిపించింది. ఆంధ్రాలో విశిష్టత ఏంటంటే ఆంధ్రాలో మాత్రమే కొబ్బరి కింద చాక్లెట్ పండుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో చాలా లెస్ దాన్ 2-3% మాత్రం అక్కడక్కడ ట్రయల్స్ వేయడం జరిగింది. కానీ మన ఈ వెస్ట్ గోదావరి తీసుకుంటే ప్రతి కొబ్బరి తోటలో కింద కోకో ఉంటుంది. మనం ఉన్న జియోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, వాటర్ అవైలబిలిటీ కానివ్వండి, రైతుల యొక్క అడ్వాన్స్ థాట్స్ కానివ్వండి, బాగా సూట్ అవ్వడం, దానికి సంబంధించిన సిటీలో ఫ్యాక్టరీలు పెట్టడం, ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వడం వల్ల ఇవాళ ఒక ఎకరంలో కొబ్బరి కోకో ఉంటే దాని ద్వారా వస్తున్న లీజ్ ఇన్కమ్, అంటే రైతు తోటలో అడుగు పెట్టకుండా చెట్లను లీజ్కి ఇచ్చేస్తేనే ఎట్ల లేదన్నా 2 నుంచి 2.5 లక్షల ఆదాయం వస్తుంది ఎకరానికి. ఇంత హైయెస్ట్ ఇన్కమ్ దేశంలో ఏ తోటలో కూడా లీజ్ ఇన్కమ్ రావడం చాలా కష్టం. అంటే కాఫీ ఎస్టేట్స్ ఇలాంటివి ఉండొచ్చు కానీ ప్లెయిన్ ల్యాండ్స్లో పండే తోటలో అయితే అంత రాదు మీకు. సో మాకు మేము ఎలా స్టడీ చేసామంటే దీన్ని కోకోకి డిమాండ్ కావాల్సినంత ఉంది, వరల్డ్ వైడ్ ఉన్న డిమాండ్. కోకోనట్ అన్న మన కుజీన్స్కి సంబంధించి మన కొన్ని దేశాల్లో తప్ప కోకోనట్ వాడరు. చాక్లెట్ ప్రపంచంలో ప్రతి దేశంలో వాడతారు. కోకోకి డిమాండ్ ఉంది కానీ పైన కొబ్బరి తోట బతికుంటేనే కింద కోకో పండించగలుగుతారు. సో కొబ్బరికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం అనేది రాను.

0: రన్ తగ్గుతుంది డ్యూ టు జనరేషన్స్ చేంజెస్ వల్ల. సెకండ్ ఓన్లీ యూసేజ్ వచ్చేసి ఫుడ్లో తినడం, రెండోది హెయిర్కి రాయడం. ఇది కూడా కంటిన్యూస్ చూస్తుంటే మీకు యూసేజ్ అనేది తగ్గుతుంది. కానీ ప్రతి సంవత్సరం కోకో తోటల వల్ల కొబ్బరి తోటలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు 100,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 160,000 ఎకరాలు అయింది. యూసేజ్ ఏమో తగ్గుతుంది, ప్రొడక్షన్ ఏమో పెరుగుతుంది.
1: స్ట్రేంజ్గా ఆశ్చర్యకరంగా ఉంది ఈ పరిణామం.
0: అవును. సో దీన్ని మేము మైండ్లో పెట్టుకొని మేము అనుకున్నట్లు ఎక్కడ వర్క్ చేయాలనే దాని మీద నాకు ఇది బెస్ట్ డెడ్లీ కాంబినేషన్ అనిపించింది. ఎందుకు అంటే నేను ఇందా చెప్పినట్టు రైసో పామాయిల్ అయితే ఒకటో రెండు ప్రొడక్ట్స్ ఇస్తాం అంతే దాని నుంచి. కొబ్బరిలో ఉన్న ఒక విశిష్టత వైవిధ్యమైన విషయం ఏంటంటే నా జీవితకాలం సరిపోదు దాంట్లో ఉన్న ప్రతి ఐటమ్ చేసుకుంటూ ఫ్యాక్టరీ పెట్టుకుంటూ వెళ్తే. పైన కొబ్బరి పీచు దగ్గర నుంచి లోపల పెంకు వరకు, లోపల కెర్నల్ నుంచి కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి పచ్చి కొబ్బరి కానివ్వండి, డ్రై కొబ్బరి పొడి కానివ్వండి, అసలు అంచనా లేదనమాట. దానిలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి.
1: మన సామాన్య జనాలు కూడా అనుకుంటుంటారు అమృత ఫలం,
0: అమృత ఫలం అని, కల్పవృక్షం అని.
1: ఆ చెట్టులో మనకు వేస్ట్ గా పోయే ప్రొడక్ట్ కొబ్బరి మట్టల దగ్గర నుంచి చీపురు పుల్లలు ఎన్నో చేస్తుంటాయి.
0: ఫార్మర్ యాంగిల్ లో చూసినా నాకు ఇది నెంబర్ వన్ అనిపించింది. ఎకనామికల్ యాంగిల్లో నెంబర్ వన్ అనిపించింది. కస్టమర్ యాంగిల్లో ఇంతకు మించిన హెల్త్ ప్రొడక్ట్ అసలు ఏదీ లేదు. సో ఇట్లా ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది, నేనేం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీస్తే 1995లో కంపెనీ పేర్లు చెప్పను కానీ ఒక పెద్ద ఇండస్ట్రీ రాజమండ్రి ఏరియాలో ఒక ఆయన పెట్టారండి. తర్వాత చిన్న చిన్న 1 కోటి 2 కోట్లు 50 లక్షలు అట్లా ఇంచుమించు మళ్ళీ తర్వాత 2016లో ఒక పెద్ద ఇండస్ట్రీ 70-80 కోట్లతో ఆల్మోస్ట్ 15+ నాకంటే ముందు 15 మంది పైనే 50-30 లక్షల నుంచి 30-40 కోట్లు లాంటి ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రలో వచ్చాయి.
1: ప్రయత్నాలు
0: జరిగాయి కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. అక్కడ మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఫెయిల్ అవుతున్నారు, ఏంటి కారణాలు? కానీ డిమాండ్ ఉంది, సప్లై ఉంది, అవసరం ఉంది, దీని యొక్క ఫ్యూచర్ కూడా ఉంది సరిగ్గా చేయగలిగితే. కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనేది మాకు తెలియడం వల్ల నేను ఒక 2 ఇయర్స్ టైం తీసుకొని ఆంధ్ర నుంచి బయలుదేరి ఆంధ్రాలో ఎవరెవరు ఫెయిల్ అయ్యారో వాళ్ళందరిని కలవడం జరిగింది. తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 300 నుంచి 400 ఫ్యాక్టరీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఫ్యాక్టరీలు అందరం కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత ఇండోనేషియా, ఫిలిపీన్స్, థాయిలాండ్, శ్రీలంక లాంటి దేశాలకి వెళ్ళి అక్కడ ఎందుకంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు. ప్రపంచం మొత్తంలో ఎక్స్పోర్ట్ జరిగే కొబ్బరి ప్రొడక్ట్స్లో less than 3% ఇండియా షేర్. బట్ ఇండియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కొబ్బరి ప్రొడ్యూసింగ్ దేశం, కానీ less than 3% మాత్రమే.
1: ఎక్కడికి వెళ్తున్నట్టు?
0: అమెరికా, యుఎస్, కెనడా. అటు మీకు ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కుకింగ్ ఆయిల్ మీకు కోకోనట్ ఆయిల్, అటు సైడ్ కోకోనట్ పౌడర్స్ కానివ్వండి. కోకోనట్ మిల్క్ ఈజ్ మేజర్, అంటే పాలు పదార్థాలు తినని వాళ్ళని వీగన్స్ అంటారు. అదొక పెద్ద మూమెంట్ మీకు వెస్టర్న్ కంట్రీస్లో. అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే లాక్టోస్ మిల్క్ పడదు వాళ్ళకి. వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, కోకోనట్ మిల్క్. ఆల్మండ్ మిల్క్ వచ్చేసి అమెరికన్స్ లోకల్ కాబట్టి కొంతవరకు నడుస్తుంది. సోయా మిల్క్ వచ్చేసి జిఎంఓ, జెంటికలీ మోడిఫైడ్ అది, కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ దాన్ని అవాయిడ్ చేస్తానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి కోకోనట్ మిల్క్. సో ఈ మూడిట్లో కోకోనట్ మిల్క్ కి చాలా పెద్ద మార్కెట్ షేర్ ఉంది. సో మేజర్ ఎక్స్పోర్ట్స్ వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. అదంతా కూడా శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిపీన్స్, థాయిలాండ్, మలేషియా, సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటాం, ఈ దేశాలు ఎక్కువ చేస్తున్నాయి. ఇండియా less than 3%.
1: రీసెర్చ్ లో ఫైండింగ్స్ ఏం తెలుసుకున్నారు మీరు? అంటే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి. మీ ముందు పెట్టిన వాళ్ళేమో ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి, ఎందుకని ఆ ఫెయిల్యూర్స్ ఉన్నట్టు మీరు భావించారు?
0: మేము పెడదామని డిసైడ్ అయ్యాం కాబట్టి నాకు నచ్చినవే చూసాం, కానీ నాకు నచ్చినవి నేను మిస్ అవడం జరిగింది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అది జరిగింది, దానివల్ల నాకు చాలా నష్టపోయాను ఒక 2-3 సంవత్సరాల పాటు. ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే నాకంటే ముందు వాళ్ళు సరిగ్గా చేయలేదేమో, టెక్నాలజీ అందిపుచ్చుకోలేదేమో, మార్కెట్ సరిగ్గా చేయలేదేమో అనే వాళ్ళందరూ కూడా అన్న మాటలని బేస్ చేసుకుని వెళ్ళాం. కానీ నేను పెట్టిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మేము కూడా 2019లో డిసైడ్ అయ్యి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది మలవల్లో. రోజుకు 10,000 కొబ్బరికాయలు బ్రేక్ చేసి కొబ్బరి పొడి, కొబ్బరి నూనె, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కొబ్బరి పాలలోంచి నూనె తయారు చేసే ఈ ప్రాసెస్లో ఒక 2-3 ప్రొడక్ట్స్తో దిగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దిగిన 4 రోజులకే కోవిడ్ రావడం, దాన్ని తట్టుకొని మళ్ళీ నిలబడతాకే 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టడం. కోవిడ్లోంచి బయటకు వచ్చి నిజంగా ప్రొడక్షన్ తీసి బయటకు తీసుకెళ్లే లోపు మాకు తెలిసిన విషయం ఏంటంటే తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోలిస్తే మా ప్రొడక్షన్ కాస్ట్ హై ఉంది. రీజన్ ఏమిటి అంటే అక్కడున్న ఈ వెస్ట్ కోస్ట్ ఆల్ అనే వెరైటీ బ్రీడ్లో కోకోనట్ ముదురు కొబ్బరికాయలు, మీరు గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరికాయలు సల్సర్ ఏదైతే ఉంటుందో లోపల మందం అంటాం, లేదా ఈచ్ గ్రామ్ చూస్తే ఒక్కొక్క కాయ 400 గ్రాములు ప్లస్ ఉంటుంది, 450 కూడా ఉంటుంది. ఇండోనేషియా, శ్రీలంక లేదా 1 కేజీ పైన ఉంటుంది.
1: అంటే కొబ్బరి
0: కొబ్బరికాయ వెయిట్, మీరు గుళ్ళో కొట్టే కాయ వెయిట్ ఏదైందో యావరేజ్ కాయ, ఒకళ్ళు 1000 కాయలు తీసుకుంటే దాంట్లో యావరేజ్ ప్రతి కాయ వెయిట్ మీకు 400 నుంచి 500 ఉంటుంది. అక్కడ ఆంధ్రాలో యావరేజ్ తీస్తే 270 నుంచి 280 వస్తుంది. సో రీజన్ ఏంటంటే మన ఈ ఈస్ట్ కోస్టాల్ అనే జాతికి చెందిన కాయలు సైజులో చిన్నవి ఉంటాయి. మరి ఇది మన కాయ బ్యాడ్ అంటే కాదు, న్యూట్రిషనల్ పరంగా

0: పరంగా మందే నెంబర్ వన్, దీంట్లో అసలు క్వశ్చనే లేదు. ఇట్ ఆల్రెడీ ప్రూవెన్ ఎనీవేర్. మళ్ళీ మందానికి మ్యాచ్ అయ్యేది కేరళ మాత్రమే, టేస్ట్ పరంగా కానీ న్యూట్రిషన్ పరంగా కానీ. సముద్రానికి దగ్గరగా పండే వాటి వెరైటీలో వచ్చే టేస్ట్ ఇవి అనమాట. కానీ ఒక ఫ్యాక్టరీకి కావాల్సింది ఏంటంటే ఒక టన్ను కొబ్బరికాయ కొడితే ఎంత పౌడర్ వచ్చింది అనేది చూస్తేనే అది వైబిలిటీ. ఆ లెక్కను చూస్తే మంది డౌన్ అవడం వల్ల నాకంటే ముందు కూడా అక్కడే ఫెయిల్ అయ్యారు. మాకు కూడా పెట్టిన ఒక సంవత్సరానికి మాకు కూడా ఎదురు దెబ్బ తగిలింది.
1: వికాస్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, మనం కోకోనట్ నుంచి మనం ఏ ప్రోడక్ట్స్ని తీసి మార్కెట్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంది, అంటే మీ ఎక్స్పెరిమెంట్స్లో చెప్పండి ఏ పార్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ చేసి మనం మార్కెట్ చేసుకోవచ్చు?
0: బేసిక్గా కోకోనట్ ప్రాసెసింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి, ఒకటేమో ఫుడ్, ఒకటి నాన్ ఫుడ్. నాన్ ఫుడ్ అంటే మీరు పైనుంచి వస్తుంది, పైన కొబ్బరి పీచ్ డొక్క అంటాం, దాన్ని ఒలిచిన తర్వాత ఒక దాంట్లో నుంచి కొబ్బరి పీచ్ తీస్తారు. ఆ పీచ్ కు సెపరేట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సెపరేట్ కాయర్ ఇండస్ట్రీ. పీచ్ తీసే ప్రాసెస్ లో పొట్టు రాలతో ఉంటుంది, ఆ పొట్టునే మీరు కోకో పిట్ అంటారు. మూడోది వచ్చేటప్పటికి లోపల ఉన్న పెంకు, కొబ్బరి పెంకు వచ్చేసి మీకు దాని నుంచి కొబ్బరి పెంకుతో పౌడర్ చేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ కొంచెం డౌన్లో ఉన్నాయి. దాన్ని అగరబత్తీలు అవి తయారు చేస్తారు. దానికి లోపలికి వస్తే మీకు ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ వచ్చేసి కోకోనట్ వాటర్ సపరేట్ బాటిల్స్లో ఉంటుంది, మీకు అంటే కోకోనట్ వాటర్ బాటిల్స్ తగులుతుంది కనపడతా ఉంటాయి. కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్, ఆయిల్లో కూడా ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి. టాప్ క్వాలిటీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ దగ్గర నుంచి, గానుగ ఆయిల్ దగ్గర నుంచి, రిఫైన్డ్ ఆయిల్, ఇండస్ట్రియల్ స్కేల్ ఆయిల్, ఎన్నో రకాల ఆయిల్స్ ఉంటాయి. కన్ఫెక్షనరీ దగ్గరికి వచ్చేటప్పుడు వీటిలో తయారు చేసే చాక్లెట్స్ కానివ్వండి, కోకోనట్ చిప్స్ అని, ఇదంతా ఫుడ్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ మేము పెట్టినప్పుడు మా క్యాఫేకి వస్తే మీకు ఒక చాక్లెట్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్, కాఫీ దాకా, జ్యూసెస్, పిజ్జాతో సహా మేము 60 రకాల కొబ్బరితో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తాము.
1: అయితే మీకు ఈ ఆలోచనలో వచ్చినప్పుడు, ఏదైతే కరోనా ముందు సమయంలో మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, మీ ప్లానింగ్ ఎలా నడిచింది? అంటే జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయారా, లేకుంటే ఎలా మొదలు పెట్టారు? మీరు చిన్న స్కేల్లో మొదలు పెట్టారా?
0: నా లెవెల్కి నేను కొంచెం పెద్దగానే మొదలు పెట్టినట్లే, 2 నుంచి 3 కోట్ల ఖర్చు అయింది ఆ రోజుల్లోనే. ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాం, ల్యాండ్స్ అలాట్మెంట్లో వాటిలో బయట రేట్ కంటే కొంచెం మంచి రేట్కి ల్యాండ్స్ మాకు అలాట్ చేయడం, ఫైనాన్స్ తీసుకోవడం, దాంతో పెట్టడం జరిగింది. దీంట్లో మాకు బాగా గైడెన్స్ ఎవరంటే ఈ ప్రాసెస్ మొత్తంలో కోకోనట్ బోర్డు అని కొచ్చిలో ఉంటుంది మెయిన్ హెడ్ ఆఫీస్, వాళ్ళు వాళ్ళ పనే కోకోనట్ డెవలప్మెంట్, పేర్లోనే ఉంది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు. ఒక రైతుకి ఎంత సపోర్ట్ ఉంటుందో కోకోనట్లో బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు డే వన్ నుంచి మాకు సపోర్ట్ చేయడం. లోకల్గా స్టేట్ గవర్నమెంట్లో హార్టికల్చర్ అని ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కింద కూడా వస్తుంది. వాళ్ళు అంటే కోకోనట్ అంటే కోకోనట్ బోర్డు ఓన్లీ కొబ్బరికి సంబంధించింది, హార్టికల్చర్ అంటే అన్ని రకాల వ్యవసాయ పంటలకు సంబంధించిన, పళ్ళ తోటలకు సంబంధించింది ఉంటుంది కాబట్టి కోకోనట్ కూడా దానిలో ఒక భాగం.
1: అయితే మీరు ఏ పరిశ్రమకైనా మనకు ముడిసరుకు అనేది చాలా ముఖ్యం కదండి, ఈ రా మెటీరియల్ ముడిసరుకు అనేది మీరు ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు? రైతుల దగ్గర నుంచి ఏ రకాలు మీరు తీసుకోవడం జరిగింది? ఎంత మోతాదులో ఎలా మీరు దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి?
0: ఈ రోజుకి ఒక మేము ప్రౌడ్గా చెప్పగలిగే విషయం, కంపెనీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కొబ్బరికాయలు ఏదన్నా కంపెనీ కొందంటే అది మాది జరగడం అనేది మాకు సంతోషకరమైన విషయం. మనం ఇలా మాట్లాడుతుండేటప్పటికి ఈ రోజుకి మేము 1 కోటి 20 లక్షల కొబ్బరికాయలు డైరెక్ట్ రైతు దగ్గర నుంచి మా ఫ్యాక్టరీలో కొని ప్రాసెస్ చేయడం జరిగింది ఆంధ్రాలో గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన 1 కోటి 20 లక్షల కాయల్ని మా టార్గెట్ వచ్చే 2 సంవత్సరాల్లో మళ్ళీ అంత బ్రేక్ చేయాలని అట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాం. ఇదంతా కూడా కారణం ఏంటంటే మాతో టైఅప్ అయినటువంటి 50 మంది రైతులు ఉన్నారు, రైతు సంఘాలలో ఉన్నటువంటి రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్.
1: అయితే వికాస్ గారు, మన రా మెటీరియల్స్ తర్వాత ఇండస్ట్రీకి టెక్నాలజీ, మన సాంకేతికత అనేది మరీ ముఖ్యం. టెక్నాలజీ సపోర్ట్ ఎలా మీరు పొందారు? ఎటువంటి ఇండస్ట్రీస్ మీరు బయట నుంచి అన్న దిగుమతి చేసుకోవడం జరిగిందా, మన దగ్గరే లభ్యం అవుతున్నాయా, ఎలాంటి టెక్ సపోర్ట్ ఉంది మీకు?
0: మా ముందు ఫెయిల్ అవటానికి, చాలా మంది ఫెయిల్ అవటానికి కూడా ఇక్కడ ఒక రీజన్ అనేది ఉంది, అదే టెక్నాలజీ. టెక్నాలజీ అంటే మెషిన్స్ ఒకటే కాదండి, డబ్బులు ఖర్చు పెడితే మెషిన్స్ చైనా నుంచి అయినా ఇంగ్లాండ్ నుంచి అయినా మెషిన్ తెచ్చుకోవచ్చు. టెక్నాలజీ అంటే మెషిన్ కాదు, టెక్నాలజీ అంటే ప్రాసెస్. ఏ విధంగా మీరు ప్రాసెస్ చేస్తున్నారు అనేది మేజర్ ఇంపార్టెంట్. మా ముందు వాళ్ళు కొంత ఇబ్బందులు పడటానికి కారణం అది. సో అక్కడ మేము చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ గత 5-6 సంవత్సరాలు కూడా కంటిన్యూస్ ట్రావెల్, ప్రతి 3 నెలలకు ఒక బయటికి వెళ్ళడం, రకరకాల ఫ్యాక్టరీస్ చూడటం, ప్రాసెసులు చూడటం, రీసెర్చ్ పేపర్స్ చదవడం, ఇంకా అది మేము సెల్ఫ్గానే చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. దీంతోపాటు కోకోనట్ బోర్డు లాంటి, తర్వాత CFTRI అని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, CPCRI అని రకరకాల ICAR లాంటి ఆర్గనైజేషన్స్లో విభాగాలు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ తీసుకోవడం, వాటిని మళ్ళీ మేము ఇంప్రూవ్ చేసుకోవడం, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక లాంటి దేశాలతో పోటీ పడలేకపోతున్నామంటే అది కూడా రీజన్ ఇదే, టెక్నాలజీ. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఈ ఫీల్డ్లో, బట్ మా అంచనా అయితే కొన్ని సంవత్సరాల్లో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతామనే హోప్ మాకుంది.
1: వికాస్ గారు, మీ ఫస్ట్ బ్రేక్ త్రూ అంటే మీరు కొత్త ప్రోడక్ట్

0: తీసుకొని వచ్చానన్నారు కదా, అంతకుముందు ట్రెడిషనల్ గానే మీరు మీ ఇండస్ట్రీ రన్ అవుతుంది, ఈ కొత్తగా ఐస్ క్రీమ్లు ఇలా చేస్తూ మీ ప్రయత్నాల్లో భాగంగా ఫస్ట్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది మీకు? ఓకే, మనం దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి వీ కెన్ గ్రో, మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది?
1: సో కొబ్బరి పొడి, కొబ్బరి నూనె లాంటి ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రొడక్ట్స్ అంటాం వాటిని. నేను ఇందాక చెప్పినట్టు తమిళనాడులో, కేరళ, కర్ణాటకలో యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ 650 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆంధ్రాలో నేను ఒక్కడనే ఉన్నాను, నాకంటే ముందు 15 మంది ఫెయిల్ అయ్యారు. ఇలాంటి నేను ఒక్కడిని వెళ్ళి 650 మందిలో వాళ్ళు చేసే ప్రొడక్ట్సే తయారు చేసి వాళ్ళతో పోటీ పడతాం అనేది చాలా కష్టం అనిపించి, నాకంటే ముందు ఫెయిల్ అయిన వాళ్ళగా నాది కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీలానే అయ్యే రోజుల్లో మాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, మనం ఆర్ఎండీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అని, మా దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లోనే మేము తీసి ఆర్ఎండి మీద ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేయాలి. అది వాళ్ళు ఎవరి దగ్గర ఉండకూడదు, నా దగ్గర మాత్రమే ఉండాలి. అది వాళ్ళు కాపీ చేసి రీచ్ అవ్వాలన్నా కూడా 2-3 సంవత్సరాలు పట్టాలి అని చేసిందే మా కోకోమంజ్. కోకోమంజ్ అని ఎందుకు మొదలు పెట్టామంటే, ఆలోచన ఎలా వచ్చిందంటే, కొబ్బరి చెట్టు, తాడి చెట్టు ఒక జాతికి చెందిన ప్రొడక్ట్స్. ఈ రెండింటిలో కూడా ఒక పర్టికులర్లో ఎండోస్పర్మ్స్ అంటాము. ఎండోస్పర్మ్స్ అంటే తాటి చెట్టులోనేమో లేత ముంజిని ఎండోస్పర్మ్ అంటాము, కొబ్బరి చెట్టులోనేమో కొబ్బరికాయలో ఉన్న కొబ్బరి నీటిని ఎండోస్పర్మ్ అంటాం. ఈ రెండు కూడా ఒక స్టేజ్లో ఒకే టేస్ట్, ఒకే న్యూట్రిషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. మీరు తాటి ముంచు మీకు 3 నెలలకు మించి, సంవత్సరంలో 4 నెలలకు మించి దొరకదు. దొరికినా రోడ్డు మీద కొట్టించి మీరు అప్పటికప్పుడు తీస్తున్నాయి తప్ప, ఒక కెఫేలోనో, ఒక హోటల్లోనో, ఒక స్వీట్ షాప్లోనో వెళ్ళి మీరు కొనుక్కొని స్పూన్తో తినేసే మీ సెగ్మెంట్ కాదు. మీరు ఇంట్లో కూర్చొని ఒలుచుకొని తినగలగాలి. కానీ తాటి ముంజు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఫేవరెట్ ప్రొడక్ట్,
0: దొరికితే
1: ఎప్పుడైనా తింటారు. ఇక్కడ మాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మా దగ్గర ఇంత కొబ్బరి నీరు వస్తుంటుంది, ఇన్ని కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వై కాంట్ వీ మేక్ తాటి ముంజిని కొబ్బరి నీటితో ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనే కోకో ముంజు. అది ఎప్పుడైతే మేము తయారు చేసామో వితౌట్ ప్రిజర్వేటివ్స్, 2-3 రోజులకు మించి లైఫ్ ఉండదు, కూలింగ్లో ఉంటేనే అది కూడా. అట్లా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ డెవలప్ అవ్వడం, అది మార్కెట్లో గత 4 సంవత్సరాలుగా ఫంక్షన్స్లో మేజర్గా ఇవ్వడం జరిగింది. 2 లక్షల మంది దానికి ఫ్యాన్స్ అవ్వడం, ఆ స్ఫూర్తితో అది సక్సెస్ అవ్వడం వల్ల మేము కోకోనట్ కెఫే అండ్ విజయవాడ గున్నాన కాలనీలో స్టార్ట్ చేయడం, నెక్స్ట్ మంత్ గుంటూరు స్టార్ట్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ఈ కాన్సెప్ట్ని ఇంకా అదే ఇన్నోవేషన్ స్ఫూర్తితో ఎన్నో రకాల ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్ కొబ్బరి పాలతో, జనరల్గా ఏ ఐస్ క్రీమ్ అయినా పాలతో తయారు చేస్తారు, మేము పాలు తీసేసి కొబ్బరి పాలతో చేసాం. ఎన్నో రకాల ఫ్లేవర్స్, చాక్లెట్స్, పామ్ ఆయిల్ బదులు మేము కోకోనట్ ఆయిల్, కోకోనట్ షుగర్తో తయారు చేయడం, పిజ్జా మైదా బదులు కొబ్బరి ఫ్లోర్తో, కోకోనట్ ఫ్లోర్తో తయారు చేయడం, కాఫీలో కొబ్బరి పాలు బదులు షుగర్ బదులు కోకోనట్ మిల్క్, కోకోనట్ షుగర్ ఇవ్వడం. సో మీరేం తిందాం అనుకుంటున్నారో దాన్ని మేము కొంత కొబ్బరి యాడ్ చేసి అది మా కెఫేలో పెట్టడం వల్ల ఇది ఇండియాలోనే ఫస్ట్, బహుశా ప్రపంచంలో రకరకాల చోట్ల చిన్న చిన్న మోడల్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రతి ఐటెంలో కొబ్బరి ఉండి ఒక హోటల్ లాగా తయారైన ఇండియాలోనే ఫస్ట్ కోకోనట్ కెఫే మేము విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చే 3-4 సంవత్సరాల్లో దేశంలో ప్రతి సిటీలో స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము.
0: వికాస్ గారు, మీరు ఆగ్రో ప్రాసెసింగ్ నుంచి మెల్లగా ఫుడ్ ఇండస్ట్రీ వైపు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది, మీరు ఈ ఫుడ్ స్టాండర్డ్స్ ని ఎలా మీట్ అవుతున్నారు?
1: థింగ్ ఏంటంటే, ఫుడ్ సేఫ్టీ సెకండ్, ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ టేస్టీ. ఫుడ్ సేఫ్టీ అనేది డెఫినెట్ గా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే మేము అన్ఫార్చునేట్లీ ప్రిజర్వేటివ్స్ వేయదలుచుకోలేదు. అది మాకు ఒక రకంగా చాలా కష్టమైన పని, లిమిటెడ్ లైఫ్ ఉంటుంది కాబట్టి లాసెస్ ఎక్కువ ఉంటాయి, ప్రొడక్ట్ 2-3 రోజులు పాడవుతుంటుంది కాబట్టి. అక్కడ మేము కోల్డ్ లాజిస్టిక్స్ వాడుకొని ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఫుడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఐ అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, వాళ్ళ ప్రమాణాలు బట్టి వాళ్ళ రూల్స్ని మెయింటైన్ చేసుకుంటూ కంపల్సరీ ఫాలో అవుతూ మేము ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. రెండోది, అదే ఫుడ్ లైసెన్స్ వాళ్ళ ద్వారా న్యూట్రిషనల్ కంటెంట్ అనేది బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు తీర్మానించినటువంటి ఇంత న్యూట్రిషన్ ఉండాలి ఇది అనేసి, అవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ. థర్డ్, మా చేతిలో ఉన్నదే ఫుడ్ టేస్ట్, అవి రెండు మ్యాచ్ అవుతూ. ఫోర్త్, ఇంకోటి ఉంటుంది ఫుడ్ కాస్ట్, ఆ కాస్ట్ కస్టమర్ బేర్ చేస్తారు, అది కూడా మైండ్లో పెట్టుకొని ఈ మూడో దాని మీద వర్క్ చేస్తూ ఈ ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేశాము. సేఫ్టీ, క్వాలిటీ, టేస్ట్ అండ్ కాస్ట్
0: అఫోర్డబుల్ ఉండేలా.
1: అఫోర్డబుల్
0: మొత్తంగా మీరు ప్రాసెసింగ్లో అయితేనేమి, ఈ ఫుడ్ ఈ స్టాల్స్లో అయితేనేమి ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తూ ఉంటారు?
1: ఈ రోజుకి డైరెక్ట్గా అయితే 100 మెంబర్స్ పైన క్రాస్ అయ్యారు, బట్ అన్ని ఇండస్ట్రీస్ లాగా మాది డైరెక్ట్ ఒక్కటే చూడకూడదు. కొబ్బరిలో మేజర్ షేర్ ఇండైరెక్ట్ ఉంటుంది. మేము రోజుకు 15,000 కొబ్బరికాయలు బ్రేక్ చేయాలి అంటే తోటలో
0: డిపెండెంట్ ఫార్మర్
1: మినిమం ప్రతిరోజు కూడా 70-80 మంది వర్కర్స్ కొబ్బరికాయలు ఒలవాలి, 20 మంది చెట్టెక్కి కొబ్బరికాయ తీయాలి, మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది, ఆ కాయల్ని ఇలా ఊపుతూ ఏ మంచి కాయ ఏ చెడు కాయ అని సపరేషన్స్ ఒక 10 మంది, అక్కడ మీకు ఇంచుమించు 100-150 మంది మా కోకోనట్ ఇండైరెక్ట్ ఉంటారు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ 250 ఎంప్లాయ్మెంట్ అనేది మేము క్రియేట్ చేయగలిగాము.
0: మీ యొక్క జర్నీ చూస్తూ ఉంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎక్కడ మొదలుపెట్టి ఎలాంటి

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: పంటలలో కలుపు మందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఉపయోగించే కలుపు మందు లేబుల్ని పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదుని సరిగ్గా కొలత పాత్రతో తీసుకోవాలి. కలుపు మందు బయట వలకకుండా పంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తుల్ని ధరించాలి. కలుపు మందుని నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో తాకకుండా కర్రపుల్లతో బాగా కలపాలి. నాజిల్ని శుభ్రపరచడానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడినా పాడైన పంపుల్ని వాడకూడదు. ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరం మీద లేదా బట్టల మీద పడితే మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందుల్ని పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో, నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందుని పిచికారీ చేస్తే చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సిఫారసు లేకుండా కలుపు మందుల్ని ఇతర సస్యరక్షణ మందులు, ఎరువులు కలిపి ఉపయోగించకూడదు. కలుపు మందుల్ని పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటిని వాడుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందుల్ని మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిని కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందుల్ని మార్చి మార్చి వాడుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందుల్ని పిచికారీ చేయకూడదు. పంట వరుసల మధ్య కలుపు నివారణకి పారాక్వాట్ వంటి కలుపు మందులు వాడినప్పుడు డోమ్ని తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కల మీద కలుపు మందు పడి నష్టం జరిగే అవకాశం ఉండదు. గాలి వేగాన్ని అలాగే దిశని బట్టి కలుపు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటి మీద పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేయాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటల మీద కలుపు మందు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కలుపు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల్ని గనక మనం గమనించినట్లయితే, పురుగు మందుల్ని కలుపు మందుల్ని వేరువేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన పశువు

0: మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాత మాత్రమే పంటల్ని కోసుకోవాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటితో 1-2 సార్లు కడుక్కోవాలి. కలుపు మందు పిచికారీ చేసిన తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. కలుపు మందుల్ని చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులు పిచికారీ చేస్తున్న ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. కలుపు మందు డబ్బాలు ఇళ్లల్లో కానీ పొలంలో కానీ నిల్వ ఉంచితే ఇవి పిల్లలకు అలాగే ఇతరులకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వడానికి వైద్యులకి సులువవుతుంది.
1: పంటలలో కలుపు మందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి మీరింతవరకు విన్నారు. ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి FM ప్రకటించిన కార్యక్రమం. వెంటనే వింటారు.
2: ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి పౌరుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు, భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
4: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపు కి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది.

0: తద్వారాగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధిక సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్ లోన వరల్డ్ కప్ లోని విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రిలేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలో గోల్డ్ మెడల్, 35th 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్రామ్ కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారాగా నియామకం జరిగింది. అరకులోన కూడా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్ 14, అండర్ 17, అండర్ 19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతే కాకుండా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడలు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన పీఈటీలు, పీఈడీలు ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివేగం అందరికి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడాగా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నటువంటి 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజి మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది.

0: అప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ హైడ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇది 12.78 seconds తో నూతనమైన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పట్టడం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. ఇది మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అక్షి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది యంగ్ బట్టింగ్ దగ్గర వేసుకొని ఇంపాక్ట్ చేయాలి. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకునే కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే హెడ్ కోచ్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజీ గారికి 2024 అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చేసి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చులు వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ లోకి పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం అని. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ డెవలప్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెచ్చారు. అనేక మంది క్రీడా పండితులతోని, ఔత్సాహిక క్రీడాకారులతోని, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్టులతోని సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో లాంగ్వేజ్ ఫర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఇన్యాసమ్మ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్ వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై డాక్టర్ ఇన్యాసమ్మ ఆన్ ద టాపిక్ లాంగ్వేజ్ ఫర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్.

0: దట్ వాస్ ద టాక్ బై డాక్టర్ ఇన్యాసమ్మ ఆన్ ద టాపిక్ లాంగ్వేజ్ ఫర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆకాశవాణి విజయవాడ. ప్లీజ్ స్టాండ్ బై ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.

0: luce.
1: వింటున్న యుగుల గీతాన్ని మనో ఎస్ జానకి పాడారు స్వాతి చినుకులు చిత్రానికి. వేటూరి గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

0: ప్రియ వసంత గీతమా
1: వింటున్న పాటను ఎంఎం కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో చిత్రతో కలిసి పాడారు ప్రియరాగాలు చిత్రానికి.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ధి రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. వార్తల వివరాలు. ఇంధన భద్రత, జాతీయ భద్రత ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ది, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కో ఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని,

0: సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాలా సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ గంగటీ వెస్ట్ బెంగాల్ 2nd of September, దాట్ ఈస్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 అవర్స్, ఓవర్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ 2nd to 4th of September, ఓవర్ సౌత్ హిమాలయ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆన్ 2nd and 3rd September, విదర్భ 1/3. ఆల్సో దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, దాట్ ఈస్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 20 సెంటీమీటర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఉత్తర మధ్యప్రదేశ్. సో రెడ్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూడ్ ఫర్ 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్దికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు DEH కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి

డే శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబీహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో

0: అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: the civil society organizations, they are all playing a very critical role in ensuring that sustainability also takes into account the sustainability not just of the environment but also of the people involved.
1: Thank you so much, Mrs. Suresh. I'm afraid we're running out of time, but thank you for giving
0: thank
1: us
0: you.
1: An in-depth understanding of Swadeshi, sustainable consumption, and what it means for India's economic future.
0: Thank you.
2: You were listening to a discussion on promoting Swadeshi for stronger economic growth and a self-reliant India. The participants were K.G. Suresh, senior journalist, and Arjun J. Chaudhary, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: విజయవాడ కేంద్రం భామావిలాసం నాటిక రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు, పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలా త్రిపుర సుందరి, డాక్టర్ డి సమంతకమణి, రవీంద్ర, శ్రీ వేంపాటి రమేష్, పద్మ, శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య, శ్రీ వై వెంకటనాగసుబ్రహ్మణ్య శర్మ, న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరాం ప్రసాద్. వినండి భామా విలాసం నాటిక.
6: ఏం చేస్తున్నారు?
7: బుర్ర గోక్కుంటున్నాను. బుర్ర దురద తగ్గింది, మంట మొదలైంది, అందుకని గోళ్లు కొరుక్కుంటున్నాను.
6: మీ వరస నాకేం అర్థం కావడం లేదు. పిల్లని చూసొచ్చి 10 రోజులయ్యింది, వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు.
7: బాలా, ఈ సంబంధం నీకు ఓకేనా అది చెప్పు.
6: రవి, అరే రవి, ఇలారా, ఈ నంగి మనిషితో ఏదీ తేరదు గాని ఈ సంబంధం నీకు ఇష్టమేనా కాదా? ఆ పిల్ల నీకు నచ్చిందన్నావు కదరా.
7: చెప్పరా రవి.
8: ఓ పద్మ, చబ్బి చీక్స్, రోజీ లిప్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, సిల్కీ హెయిర్, డాష్ డాష్ డాష్. ఆ పద్మ, ఓనర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి.
6: ఏరా, అలా ముంగిలా నిల్చుంటావేరా?
7: ముంగిలా నిల్చోడం ఏమిటి బాలా? చూడు, ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు, కనబడ్డం లేదు. ఒరే రవి, నువ్వు నూరారా చెప్పరా బాబు.
9: మీ ఇష్టం నానా, మీ ఇద్దరు ఎలా నిర్ణయిస్తే అలా, అంతే.
7: గుడ్ బాయ్.
9: అంటే చివరికి అమ్మ మాటే మీ మాట, అది సరేనానా? మీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పొచ్చు కదా.
7: జస్ట్ నా అభిప్రాయం చెబుతున్నానంతే. అమ్మాయికి 22 ఏళ్ళు అంటున్నారు, అంటే మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. అది మంచిది కాదు. అధమం 5 ఏళ్లైనా తేడా ఉండాలి. ఇది నా అభిప్రాయం సుమా.
9: అబ్బా, పాయింట్కి వచ్చాయి నానా.
7: వినరా, వింటే నీకే దొరికిపోతుంది పాయింట్. కాపురానికి వచ్చిన మొదటి ఏడాది మొహమాటం కొద్దీ మీ అమ్మ నా మాట వింది. ఇక 2వ 7 మోజు ముచ్చట కొద్దీ అమ్మ మాట నేను విన్నాను. ఇక 3వ 7 వచ్చేసరికి మోజు లేదు, మొహమాటము లేదు. క్రమంగా నాకు జ్ఞానోదయం అయింది. 7-8 ఏళ్లు గడిచేటప్పటికీ అమ్మ ఏం చెప్తే అదే.
9: మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యమని అందరూ అంటుంటారు.
7: 10 ఏళ్లు కాపురం గడిచాక మాకు ఆ అవార్డు వచ్చింది. మీకు ఆ అవార్డు 4 ఏళ్లకే వస్తుంది. మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. 2 ఏళ్లు కాపురం చేసేటప్పటికి మీ ఆవిడ కళ్ళకి నువ్వు చంటి విధవలా కనిపిస్తావు.
9: అదే మంచిది, సరదాగా ఉంటుంది.
6: బంగారం లాంటి సంబంధం కాళ్ళ దగ్గరికి వస్తే పనికి మాలిన వంకలన్నీ పెడతారేమిటండి?
7: మర్చిపోయాను, మరి మన వాణ్ణి అందరూ వర్ధనమ్మగారి అల్లుడంటారు.
6: ఇంకా మీరు మోస్తారా? వింటున్న కొద్దీ రెచ్చిపోతున్నారు.
7: అర్థం చేసుకున్నాను.
6: ఫోన్ చెయ్యండి, పిల్ల నచ్చిందని.
7: ఎరా బాబి, మరి ఫోన్ చేసేయమంటావా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టం అయితేనే చెప్పు. నాన్న చేసుకోమన్నాడు, మాట తీసేయలేక ఒప్పుకున్నానంటావా ఆ తర్వాత?
9: అదేం లేదు నాన్న.
7: సరే అయితే.
6: ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చెయ్యండి.
7: ఇప్పుడే చేస్తాను.
9: అమ్మా అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నాన్నే భలే ఒప్పించావమ్మా.
6: నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టమైతేనే మన మాట వింటున్నట్లు చెప్తారు. ఒత్తినే మన మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కాసేపు వాదిస్తారు. ఆయనకే ఇష్టం లేకపోతే బ్రహ్మతరమా? కాదని మనం ముండికేస్తే నరికి పోగులు పెట్టేస్తారు. ఉత్త మొండి, ఏమనుకున్నావో.
7: అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందామా? ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం. అలాగే.

0: ఆవిడికి ఫోన్ ఇస్తాను, చెప్పేశాను బాల, ముహూర్తాలు పెట్టించమన్నారు. ఇదిగో నువ్వు మాట్లాడు.
1: అలాగే, ఇలా ఇవ్వండి మొబైల్.
0: ఒరే రవి, పెళ్లి చేసుకోబోతున్నావు, జీవితంలో రెండో దశలో అడుగు పెడుతున్నావు. నీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెప్తాను, విను.
2: చెప్పండి నాన్న.
0: సుఖ సంసారం అంటే ఎలా సమకూడుతుందో నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు అమ్మనే చూడు, నేను ఇంకా మొండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, అరుపులు, కేకలు, ఏడుపులు, ఉపవాసాలు, రకరకాల నిరసనలు, హోరెత్తిపోయాక ఇప్పుడైనా తప్పదు, అవునానాల్సిందే. అప్పుడు అమ్మని గయ్యాళి పెళ్ళం అంటారు. ఇలా సున్నితంగా ఒకసారి చెప్పి చూశాను, వినలేదు. సరే, నీ మాటే నా మాటని ఒప్పేసుకున్నాను. అప్పుడు గారాల పెళ్ళం అవుతుంది, ఇంట్లో మాట వీధిలోకి వినపడదు, ఆదర్శ దాంపత్యం అవుతుంది, అదే మగాడి చాకచక్యం. అర్థం చేసుకో.
2: పద్మా, పద్మా.
3: ఏ
2: ఉప్మా బాగుంది.
3: ఏదో పెద్ద పనున్నట్టు పిలిచారు ఈ మాట చెప్పడానికేనా?
2: ఆహా, బాగా చేశావు. ఆ మాట చెప్పడం కూడా తప్పేనా?
3: నేనేమైనా అడిగానా?
2: ఈ ఉప్మా బాగుంది కానీ మా అమ్మ చేస్తుంది ఉప్మా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక, అదే పోపు, అదే ఉప్పు, మరి టేస్ట్ లో అంత తేడా ఎలా వస్తుందో?
3: తినేవాడి బుద్ధిలో ఉంది తేడా. మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల పారేస్తాను.
2: అబ్బా, అంత కోపం ఎందుకు పద్మా? నేనిప్పుడు ఏమన్నానని, మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది అన్నాను, అది తప్పే? ఓకే ఓకే, తప్పు అయితే సారీ
3: అనేవి అనటం సారీ అనటం కాపురం పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. పులిహార చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు, బెదవది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి. ఏమిటా బుద్ధి, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీరు. ఈ గోల ఎందుకు గాని, మీ అమ్మగారిని రోజు క్యారేజీ పంపించమనండి.
2: పద్మా, సారీ చెప్పాను కదా. సరే పద్మా, సినిమాకి వెళ్దామన్నాను కదా, ఇంకా తయారవ్వలేదే.
3: నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి.
2: పద్మా పద్మా, ప్లీజ్ పద్మా, పద్మా డియర్, టైం అయిపోతుంది, కమాన్ క్విక్ పద్మా, రావాలి త్వరగా, యో టైం అయిపోతుంది డియర్. లే, త్వరగా తయారవ్వు.
3: నా బతుక్కి సినిమా ఒక్కటే తక్కువైంది.
2: ప్లీజ్ పద్మా, విసుగెందుకు, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో. అయ్యయ్యో, టిక్కెట్లు దొరకవు పద్మా, సినిమా బిగినింగ్ లోనే మంచి సాంగ్ చాలా బాగుంటుందట. లే పద్మా, ప్లీజ్ పద్మా.
3: నేను రాను, మీరు వెళ్ళండి.
2: అయిపోయింది. ఓ భార్యామణి, 10 సార్లు బతిమాలాను, నా పని అయిపోయింది. ఇంకో 4 సార్లు బతిమాలితే అప్పుడు చూద్దాం, కొంచెం మెత్తబడొచ్చులని నువ్వు అనుకుంటుండవచ్చు, కానీ నాకిప్పటికే నిరాశ, నీరసం పట్టేసుకుని కొంగదీసేశాయి. నీ తృప్తికి చాలని భక్తి నాది, నా శక్తికి మించిన పరీక్ష నీది, ఇదే సంసారంలో సారం.
3: ఇదిగో కాఫీ తాగండి.
2: నాకు కాఫీ ఎందుకు పద్మా, నిన్ను ఇంకోసారి బతిమాలడానికి ఓపిక తెచ్చుకోవడానికా?
3: నన్ను బతిమాలమని చెప్పానా? నేను మొదటే చెప్పాను సినిమాకి రానని.
2: చెప్పావులే పద్మా, ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. నువ్వు ఒక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్లే, ఏదో తెలియక.
3: ఇంకా మీరు అదే మాట?
2: ఏ మాట?
3: అదే, నేను జాబులో చేరడం మాట.
2: ఓ నాయనో, నువ్వు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదన్నానని ఇప్పుడు సినిమాకి లింక్ పెట్టావా?
3: పోనివ్వండి, వెధవ సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు.
2: ఇప్పుడు ఉద్యోగం అర్జెంట్ ఏమిటి, తర్వాత చూసుకోవచ్చు, ముందులే సినిమాకి వెళ్దాం. ఓసి నా పద్దు, నా ముద్దు, ఇదా నీ గోలా?
3: అదేం లేదు, సినిమా సంగతి వదిలేయండి, ఇప్పుడు వెళ్ళినా టికెట్లు దొరకవు. ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి, అది ఇప్పుడే ఇక్కడే తేలాలి.
2: ఇంకా తేలేదేమిటి, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు.
3: అదే, ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను.
2: పద్మా వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు? నేను ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాను, ఇంకా నా పెళ్ళం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను.
3: ఆహా, అదేం కాదు, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో అదే చెప్పు కింద మల్లెపూలా పడుండదని. ఇదో రకం కుట్ర.
2: నిన్ను నెత్తి మీద దేవతలో చూసుకోవాలనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వేమో చెప్పు కింద మల్లెపూవు అనుకుంటున్నావు, కర్మ.
3: నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని కడుపుమంట.
2: పద్మా, అక్షర ముక్కరాని వాళ్ళు, దమ్ముడి సంపాదించడం తెలియని వాళ్ళు, మొగుడి సంపాదనలో ఎంత పడితంత పుట్టింటి వారికి దోచిపెట్టి సంసారాన్ని దెబ్బచేసిన ఆడవాళ్లని నేనింతమందిని ఎరుగుదును. మొగుడు మీద, మొగుడు సంపాదన మీద అంత అధికారం చలాయించారు వాళ్ళు, అది ఆడతనం అంటే. మీ పుట్టింటి వారికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించనక్కర్లేదు.
3: మరింకేమిటి మీ బాధ, నా మీద నమ్మకం లేదా?
2: నీ మీద నాకు 100% నమ్మకం ఉంది, కానీ మగవాళ్ళ మీదే లేదు.
3: జెలసీ.
2: ఎస్, జెలసీ.

0: నా పెళ్ళం అందో నాదే.
1: మీది చాలా ప్రిమిటివ్ థింకింగ్.
0: బట్ దిస్ ఈస్ ది బేసిక్ ఇన్స్టింక్ట్.
1: మీది చాలా సంకుచిత మనస్తత్వం.
0: సంకోచమో వ్యాకోచమో, నీతో నేను ఇంకా వాదించలేను. నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది. ఇక

0: చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే పెళ్ళాం సంపాదిస్తే డబ్బు చేదా?
1: ఎస్, మాకు డబ్బు చేదే. పెళ్ళామే స్వీట్. పెళ్ళం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. నాకు అసూయ, జెల్సీ ఎక్కువ. నా పెళ్ళాం మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి. చాలా
0: ఆహా, అబద్ధాలాడకండి. మీకు మీకు డబ్బు చేదా? నాకు తెలియదు అనుకున్నారా? నాకు అన్నదమ్ములు లేరు, ఆస్తి డబ్బు బాగానే ఉన్నాయి. సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది.
1: పద్మ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది, కోపం కూడా వస్తుంది. పెళ్లి చూపులను నిన్ను చూసినప్పుడు టీవీ యాడ్ల వార్నర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అనుకున్నా. ఆ కంపెనీ క్వాలిటీ లేదు గాని నీ నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి.
0: గుడ్ గుడ్, అయితే ఇంక ఒప్పేసుకోండి, నేను జాబ్ లో జాయిన్ అవుతాను. రేపే మంచి రోజు, వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్లీ రాదు.
1: సారీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక నాతో చెప్పొద్దు. తెల్లారితోనే ఇద్దరం చెరువు డబ్బా పట్టుకుని వెళ్లిపోతాం. ఎప్పుడో తిరిగొచ్చి వేలాడి పడిపోతుంటాం. ఇంట్లో ఓ పండుగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. షాంపూతోనే తలరుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం, ఓ నోము ఉండదు, ఓ వ్రతం ఉండదు. చిచి,
0: జీవితంలో ఒకటి ఎక్స్ట్రా వస్తే ఒకటి కోల్పోవాల్సి వస్తుంది.
1: కొన్ని కాదు, సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ శిక్షణ పంచివ్వలేము. తెలుగు మసకబారిపోతుంది. నాలుగు తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండో అంటూ టీవీలో ఆక్రోశిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే.
0: అవునవును, ఆడలు చదువుకోక్కర్లేదు, ఉద్యోగం చేయనక్కర్లేదు. నోములు వ్రతాలు చేసుకుంటూ నాలుగు గోడల మధ్య పడి ఉండాలి.
1: ఆడది ఉద్యోగం చేయొచ్చు. ఎప్పుడు మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడైతే, చిన్న జీతగాడైతే ఆడది ఉద్యోగం చెయ్యాలి. కాని నువ్వు నీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎంత మూర్ఖంగా పంతం పట్టినా సుఖ సంతోషాలు అన్నింటినీ ఫండంగా పెట్టి జీవితాన్ని నిస్సారం చేసుకోవడానికి నేను చచ్చినా ఇష్టపడను. ఆగు పద్మా, ఆగు. ఎక్కడికి?
0: ఎక్కడికైతే మీకెందుకు, నేను ఎలా చేస్తే మీకే.
1: ఓరి దేవుడా, ఇంతసేపు గొంతు చించుకొని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకెళ్ళి ఎండలో కూర్చుందామనా?
0: మీకు అనవసరం అంటున్నాను కదా.
1: పద్మ, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చోవచ్చు. ఓ పూట కాఫీ తాగడం మానేయొచ్చు, ఓ పూట అన్నం తినడం మానేయొచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటమ్మా?
0: మీకు వ్యతిరేకంగా నేను నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో కూడా మీరే చెప్పాలన్నమాట. నాకు టూ మచ్.
1: నెలల తరబడి మాట్లాడడం మానేయడం, ముచ్చటపడి చెయ్యేస్తే దూరంగా తోసేయడం, ఏమిటిదంతా? ఇదెక్కడ పైశాచికా ఆనందం?
0: అవును, నేను పిశాచాన్ని, తెయ్యాన్ని.
1: ఇదేమిటి రూటు మార్చింది? ఏమైంది పద్మా? పద్మా, ఏమైంది పద్మా? అరే, వాంతవుతుందా పద్మా? పద్మా, అయ్యయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరాణ పడతావు ఎందుకు? చెప్పు పద్మా.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పదండి.
1: డాక్టర్ దగ్గరికి? ఒక్క వాంతి అయినందుకే?
0: ఏమో, నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది.
1: ఏమిటి, ఏంటి కన్ఫర్మ్ చేసేది? వండర్ఫుల్ పద్మ, కంగ్రాట్స్ పద్మ. అన్నట్లు పద్మా, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళనలు చెందకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చేయడం నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్ లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. పద్మా, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో.
0: చాలు చాలండి, ఇప్పుడు ఇంక ఉద్యోగం చేయటం ఎలాగో కుదరదని కదా మీ ధీమా. పదండి పదండి.
2: ఏం బాలా, ప్రయాణం బాగా జరిగిందా?
3: ఏం ప్రయాణం, ఒళ్ళు హోనం అయిపోయింది.
2: అల్లుడు ఎలా ఉన్నాడు?
3: బాగానే ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు ఇవాళ. ఏమండి అసలు సంగతి, మన అల్లుడు ఓ ఫ్లాట్ బేరం చేశాడట, 20 లక్షలు. ముందు 2 లక్షలిచ్చి రిజిస్ట్రీ చేయించుకోవాలట.
2: బాగుంది, ఇల్లు కొనుక్కోవడం మంచిదే.
3: మంచిదే, కాని వాళ్ళ దగ్గర ఎంతుందో మరి? పిల్ల మాత్రం ఇప్పుడు 1 లక్ష కావాలన్నట్లుగా తేరింది. రిజిస్ట్రీ అయిపోతే లోను పెట్టుకోవచ్చట.
2: నా దగ్గర అంతుండదేమో.
3: అలాగంటే ఎలా, అప్పో సప్పో చేసైనా ఇవ్వాలి. రవిని కూడా అడుగుదాం, వాడిప్పుడే వస్తున్నాడు.
2: ఏ, వాణ్ణి రమ్మని నువ్వు గానీ ఫోన్ చేశావా?
3: మాట్లాడే పనుంది, ఓసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాను. వాడు కూడా బయలుదేరుతూ ఫోన్ చేశాడు ఈ పాటికి వచ్చేస్తున్నాను అని.
2: వాణ్ణి అడిగితే ఏం బాగుంటుంది బాలా?
3: నిక్షేపంగా ఉంటుంది, మీరు ఊరుకోండి.
2: సరే, ఊరుకోమన్నావుగా.
3: అర్థం చేసుకోండి, ఇదిగో మన దగ్గరున్నది మనమిస్తున్నామని వాడితో అనకండే. మీరసలే వంట పట్టలేరు.
2: అర్థం చేసుకున్నాను కదా,

0: వాడేమన్నా పరాయి వాళ్ళకి ఇస్తున్నాడా? ఆడపడుచుకు ఆ మాత్రం పెట్టొచ్చు.
1: సరే నువ్వే అడుగు.
0: నేనే అడుగుతాను. మధ్యలో మీరు వెర్రిమురి మాటలేమి మాట్లాడకండి.
1: అలాగే నీ మీద ఒట్టు, నేనసలు నూరెత్తను. అడుగో, రవి మాటల్లోనే వచ్చాడు. రారా రవి, అబ్బాయి ఆడుకుంటున్నాడా?
2: వాడు ఆడుకోవడం కాదు నాన్న, మమ్మల్ని ఆడిస్తున్నాడు.
0: ఆడించడు మరి, చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివిరా.
2: అమ్మా, ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు?
1: ఎలాగూ వస్తున్నావు కదరా, కోడల్ని మనవణ్ణి తీసుకురాలేకపోయావా?
2: వాడు స్కూల్కి వెళ్ళాడు నాన్న, అమ్మేమో ఉన్న ఫలాన్ రమ్మని ఫోన్ చేసింది.
0: ఒరే నాని, నీరజ నీకు మాట మరీ మరీ చెప్పమంది. బావ ఓ ఫ్లాట్ బ్యారెన్ చేశాడట, 20 లక్షలు. ఇప్పుడు ఈ నెలలోనే 2 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఆ తర్వాత వాళ్ళకి లోన్ వస్తుందట. ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు రెడీగా లేదంటరా. నువ్వేమైనా సర్దుతావేమోనని అనుకుంటుంది.
2: అయ్యో, నా దగ్గర మాత్రం ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా?
0: అలాగంటే కాదురా, దానికి అసలే సిగ్గు మొహమాటం. ఆ అప్పుగానే ఇమ్మంటుంది. మనం మాత్రం ఆడపిల్లకు అప్పుగా ఇస్తామా? అంత దరిద్రం కట్టుకుపోయిందా? నీవిప్పుడు 50 వేలన్నా ఇచ్చావంటే మిగిలిన దానికి వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే.
2: సరేలమ్మా, చూస్తాను.
0: చూస్తానంటే కాదురా, నీమీదే గంపెడాస పెట్టుకుంది.
2: అలాగే అన్నాను కదా, నేను ఒకసారి బయటకు వెళ్ళొస్తానమ్మా.
0: అమ్మయ్యా, ఓ పని అయిపోయింది, ఇక మిగిలింది మీ వంతు.
1: వెర్రి బాగులోడు, ఇక్కడ అవునేశాడు. పెళ్ళాం ఏమంటుందో.
0: పెళ్ళాం ఏమంటుంది? లక్షల ఖర్చు పెట్టి చదివించాం, బోల్డ్ సంపాదిస్తున్నాడు. ముష్టి 50 వేలంటే వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినంత కూడా కాదు. పెళ్ళాం ఏమంటుందండి? అయినా పెళ్ళానికి నచ్చ చెప్పుకుని ఒప్పించుకోలేడు చవడ సన్నాసి.
1: బాలా, మగాడికి అన్ని దశలలోనూ ఆడదే దిక్సూచి. ఆ దిక్సూచి చూపించే దిశలో ప్రయాణించే మగాడు సుఖపడతాడు. కనుక మనవాడిప్పుడు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లి ఆశలు కాదు, పెళ్ళాం ముచ్చట్లు.
0: మనవు మళ్ళీ పుట్టేశాడండి, పుట్టేసి నాకు మొగుడై కూర్చున్నాడు.
1: బాలా,
0: మీరింకమ్మ వస్తారా? నాన్న, ఆదిత్యా.
3: అమ్మా.
0: తాతయ్య నీకేమిచ్చారా?
3: ఏమీ ఇవ్వలేదమ్మా.
0: మరి అత్తయ్య గారు అబ్బాయి కిరణ్ కి ఏమిచ్చారు?
3: 3 చక్రాల సైకిల్ కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చారు.
2: ఎందుకు పద్మ, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పడం?
0: ఇది మరీ బాగుంది. నేను నూరు పోసేదేమిటి? వాడు మాత్రం గ్రహించుకోలేడా? పిల్లల మధ్య వాళ్ళ కళ్ళ ముందే పక్షపాతం చూపిస్తుంటే వాళ్ళకి ఆ మాత్రం అర్థం అవదా? ఏరా నాన్న, తాతయ్య నిన్ను పొలం తీసుకెళ్లారా?
3: లేదమ్మా, తాతయ్య కిరణ్ ని భుజాల మీదకి ఎక్కించుకుని కబుర్లు చెప్తూ పొలం తీసుకెళ్లారు. తాతయ్యకి అత్తయ్య పిల్లలంటేనే ప్రేమ.
0: విన్నారా విన్నారా, చిన్నపిల్లలు మనకంటే తొందరగానే గ్రహిస్తారు. ఈ నేళ్లు వచ్చినా మీకు ఇంకా తల్లి మాటే కరెక్ట్ అనిపిస్తుంది.
2: చూడు పద్మ, సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ల కంటే పెళ్ళాం తమ్ముళ్ళు చెల్లెళ్లే బాగా చనువుగా ఉంటారు. అలాగే కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లల్నే ఎక్కువ చేరదీస్తారు, గారం చేస్తారు, భుజాల మీద ఎక్కించుకుంటారు. అన్నదమ్ముల పిల్లల కంటే అక్క చెల్లెల పిల్లలే చనువు అవుతారు. ఇది సహజ మనస్తత్వం.
0: ఓహో, మీరు మీ నాన్నగారు ఇలాంటి సూత్రీకరణలు బాగానే చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే మీరు మాత్రం అన్నింటికి అతీతం, అంతా విరుద్ధం. అది సరే, మీ అమ్మగారేమిటి మిమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్లి గుసగుసలాడారు, దేని గురించో?
2: ఏమీ లేదు, మా చెల్లెలు ఇల్లు గురించి.
0: మొన్ననే కదా 50 వేలు ఇచ్చారు, 6 నెలలు అవ్వలేదు మళ్లీ డబ్బా.
2: 50 వేలేమిటి పద్మ, 25 వేలే కదా ఇచ్చాను.
0: ఓహో, మీరు నాతో అలా చెప్పారు 25 వేలని, కానీ 50 వేలు ఇచ్చారన్నమాట. ఆ మాట మీ చెల్లెలే నాతో చెప్పిందిలేండి.
2: మా చెల్లెలు అలా చెప్పిందా? నేను 25 వేలు ఇచ్చాను పద్మ, మా అమ్మ ఇంకో 25 వేలు ఇచ్చి 50 వేలు నేనే ఇచ్చినట్లు చెప్పిందేమో.
0: అయితే ఆ 25 వేలు మీ నాన్నగారి తెలియకుండా మీ అమ్మగారు ఇచ్చారన్నమాట. మొత్తం మీద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అంతా కలిపి మొత్తం 125 వేలు ముట్ట చెప్పారు. అదయింది కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బా?
2: అదే ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కట్టింది, ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు కట్టాలట.
0: ఓహో, అయితే ఇప్పుడు ఎంత వేశారో మీ వాటాకి?
2: 50 వేలు ఇస్తే బాగుంటుంది అంటుంది మా అమ్మ. నేను బేరమన్నాను, పోనీలే 25 వేలైనా ఇవ్వు ఎలాగల అంది.
0: అసలు మీ బావ దగ్గర ఏముందని ఇల్లు బేరం చేశాడు?
2: ఏదో కొంచెం కష్టమైనా ఇప్పుడే కొనుక్కోవాలి, అప్పు చేసినా నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు ముందు అసలే కొనలేము అనుకుంటారు కదా, అలాగే కదా మనం కొనుక్కున్నాం.
0: మాట మార్చకండి, మనం దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, చేసిన అప్పు తీర్చుకుంటున్నాం. అంతేగాని మీ వాళ్ళ మీదో మా వాళ్ళ మీదో పడలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి కోరిక, ముందు ముందు కట్టుకోలేమని కంగారు కాదు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి. మీ బావ ఎంత సొంత డబ్బుతో మొదలు పెట్టాడో మరి.
2: పద్మ, నేను ఆ ప్రశ్నలు ఏమీ వేయలేదు, వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, అయిన వాళ్ళం కదా అని అడుగుతారు. అడిగారు కదా అని మనం మరీ అంత లోకుగా మాట్లాడకూడదు.
0: ఈ ఇల్లు పూర్తయ్యేసరికి
4: ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 35 మీ నాన్న.

0: గారు ఎలాగూ ముట్టు చెప్తారు. అలా ఇచ్చి ఇచ్చి చివరికి మిగిలేది ఏమి ఉండదు అక్కడ. అప్పులు మిగల్చకుండా ఉంటే అదే గొప్ప. అది కాకుండా మిమ్మల్ని కూడా గుంజునంత గుంజాలని చూస్తున్నారు, అర్థం చేసుకోండి.
1: పద్మా వదిలే, ఇలాంటి డిస్కషన్ లో నాకు ఇష్టం ఉండదు.
0: చూడండి, మీ దగ్గర డబ్బే లేదని ఫోన్ చేయండి.
1: చేస్తానులే.
0: అదేం కాదు, ఇప్పుడే చేయండి. అంతకీ కావాలంటే గృహ ప్రవేశం నాడు గిఫ్ట్ గా ఇద్దాం, 5,000 or 10,000.
1: రైటే పద్మ, కాని ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను మాట తప్పలేను, ఇవ్వక తప్పదు.
0: ఎందుకు తప్పదు? ఇది 2వ ఇన్స్టాల్మెంట్, ముందు 50,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్లీ 25,000 ఇమ్మంటున్నారు. ఇంకా 8 వాయిదాలో ప్రతిసారి మిమ్మల్ని తెమ్మంటూనే ఉంటారు. ఇప్పుడు కాదనిస్తే ఇంక అడగరు, వాళ్ళు ఇచ్చేది ఎలాగూ మానరు. ఇప్పుడే ఫోన్ చేయండి, ఆ మాటని ఇప్పుడు ఇవ్వటం కుదరదని.
2: నవమాసాలు మోసికన్నాను, 1,000,000 పోసి చదువు చెప్పించాం కదరా, మా మాటకి పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వరా నువ్వు?
0: అందులో మీ అమ్మా నాన్న స్పెషాలిటీ ఏముంది? సృష్టిలో అందరూ చేసే పని అది. కూలీనాలి చేసుకున్న వాళ్ళు కూడా పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నారు.
2: అంత జీతం తెచ్చుకుంటున్నావు, తోడు పుట్టిన దానికి సాయం చేసి ఇల్లు నిలబెట్టడం నీకు కూడా బాధ్యత కాదా? అది నీకు కూడా జయం కదా. ఈవేళ పెళ్ళాం వచ్చి వీల్లేదు అంటే గంగిరెద్దులా తలూపుతావేమిట్రా చవట సన్నాసి.
0: పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇన్నేళ్లు వచ్చాక తల్లి చెల్లి అంటూ 1,000,000 దోచిపెట్టాలంటే ఏ పెళ్ళాము ఒప్పుకోదు.
2: ఆడపడుచుకు పెడితే జయం, అది దోచిపెట్టడం అనుకుంటే ఎక్కిరారు.
0: అవును మరి, ఇక్కడ రూపాయలు చెట్టు ఏమీ లేదు అడిగినప్పుడల్లా దులిపి పోసేయడానికి.
2: ఎరా చవలమ్మ, నీ పెళ్లినాడు నీ పెళ్ళానికి 5 ఎకరాల పొలం, 40 తులాల బంగారం వాటా వస్తుందన్నారు. పెళ్ళి 8 ఏళ్లయింది, పంట సిస్తూ 1 రూపాయి అయినా ఇచ్చారా?
0: చిచ్చి, మీరింత దిగజారిపోతారనుకోలేదు. నా పుట్టింటి ఆస్తి నా కోసం, నా పిల్లల కోసం, అంతేగాని మీ అమ్మ కోసం చెల్లి కోసం కాదు.
2: ఆ డబ్బు మీద నీకూ అధికారం ఉంటుంది, నీకేం సంబంధం లేదంటే పెళ్లి మాటల్లో ఎందుకు అనుకోవాల్సి వస్తుంది?
0: నాకిచ్చేది మా అమ్మ పోయాక ఇస్తారు, పెళ్లినాడే ఇచ్చేయాలని ఎంత గతి లేని వాళ్ళైనా ఆశించరు.
2: నీ పెళ్ళాం ముష్టి డబ్బు నాకెందుకురా? ఆ పంట డబ్బు మేమేమైనా నువ్వైనా ఎప్పుడైనా ఎత్తావా? మరి నీ జీతం నుంచి వెదవది 25,000 ఇవ్వడానికి ఇంత అల్లర పెడుతుందా నీ పెళ్ళం?
0: మీరింత సంస్కారహీనులు అనుకోలేదు, ఇంత నీచారికి దిగజారుతారు అనుకోలేదు, మీలో ఇంత కుళ్ళు కుట్ర పెరిగిపోయాయి అనుకోలేదు. మీతో ఇన్నేళ్ల కాపురంలో నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు, నేను కోరుకున్నట్టుగా నన్నేమి చేయనివ్వలేదు. మీ తల్లి చేతిలో మీరు తోలుబొమ్మ, నన్ను కూడా మీరు బొమ్మలా ఆడించాలనుకుంటున్నారు, నన్ను బానిసగానే భావిస్తున్నారు. మీ చేత గానితను మూర్ఖత్వం మొండితనం భరిస్తూ నేను ఇంక బతకలేను, నాకీ జీవితం అక్కర్లేదు, ఈ దిక్కు మాలిన బతుకు నాకు అక్కర్లేదు అక్కర్లేదు.
1: పద్మా పద్మా, ఏంటిది పద్మా? ఆగు, నా మాట విను పద్మా, ప్లీజ్. అయ్యో పద్మా, ఎందుకు? ఆగు ఆగు,
0: నన్ను ఆపకండి, నేను చచ్చిపోవాలి.
1: పద్మా ప్లీజ్,
0: నన్ను ఆపకండి
1: ప్లీజ్. పద్మా నా మాట విను పద్మా, పద్మా పద్మా పద్మా పద్మా.
3: అమ్మా అమ్మా, మా అమ్మ కాలిపోతోంది, మా నాన్న మా అమ్మని కిరోసిన్ పోసి కాల్ చేస్తున్నాడు. మంటలు మంటలు, రక్షించండి రక్షించండి రక్షించండి.
4: సైలెన్స్, ఆర్డర్ ఆర్డర్.
1: మిస్టర్ రవీంద్ర, మీరు మీ భార్య శ్రీమతి పద్మని ఒంటి మీద కిరసనాలు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేశారని, దానికి ప్రత్యక్ష సాక్షి మీ కుమారుడు ఆదిత్య కేకలు పెట్టినట్లు ఆ కేకలు విని అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. దీనికి మీ జవాబు ఏమిటి?
5: యువరానా, నేను హత్య చేశాను, నా భార్య మనసు నులిమి చంపేశాను. ఆమె ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితం మీద ఆమె పెంచుకున్న ఆశల్ని, ఊహల్ని అన్నింటినీ చంపేశాను. కానీ యువరానా, కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్యా ప్రయత్నం నేను చేయలేదు. యువరానా తనే నిప్పంటించుకుంది. నేను ఆ మంటలో ఆర్పి ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం చేయించాను. అయినా నేను హంతకుండా యువరానా, నేను హంతకుండానే ఒప్పుకుంటున్నాను. యువరానా,
1: ఆమె ఒంటికి నిప్పండించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
5: అభిప్రాయ భేదం వచ్చింది, ఆ కోపంలో విచక్షణ కోల్పోయింది. యువరానా,
1: ఏమిటి? ఒకసారి అభిప్రాయ భేదం వచ్చినందుకు అంత తీవ్ర నిర్ణయానికి వచ్చిందా?
5: ఒక్కసారి కాదు యువరానా, అనేక సార్లు. నేను నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలనుకున్నాను, అందుకు నేను చేసిన పనులని ఆమె ఆమోదించలేదు. తన ఇష్టం కోసం ఆమె చేసిన ప్రయత్నాలను నేను వ్యతిరేకించాను. ఏ విధంగానైనా ఆమె అనుకున్నట్లుగా జరగలేదు. ఒకసారి తర్వాత ఒకసారి, మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు కోపం వచ్చి ఘర్షణలు జరగగా చివరికి ఇప్పుడు పట్టరాని ఆవేశంతో ఈ పని చేసింది. యువరానా
1: మూర్తి గారు, మీ అమ్మాయి అవసరాలు తీర్చడానికి ఆ భారం మీరు భరించవచ్చేమో గాని మీ అబ్బాయి మీద పడేయటం కరెక్టేనంటారా?
6: ఆడపిల్లలకి పెళ్లిళ్ళై వాళ్ళు కాపురానికెళ్ళాక కూడా కూతురు, పిల్లలు, వాళ్ల అవసరాలు, యోగక్షేమాల మీద మమకారం

0: ఉంటుంది కదా యువరానర్, వాళ్ల అవసరాలు మేం తీర్చలేకపోయినా ఆ భారం కొడుకులు కూడా భరించాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అంత మాత్రాన కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు రావాలనుకో కదా, చాలా చింతిస్తున్నాను.
1: లేదు మూర్తి గారు, మీరు అమాయకత్వం నటిస్తున్నారనిపిస్తోంది.
0: వాళ్ల మధ్య కలతలు వస్తాయని నాకు తెలుసు యువరానర్, కానీ ఇంత తీవ్రంగా ఉన్నాయని ఊహించలేదు. నేను నా వివాహం అయిన దగ్గర నుంచి నా భార్య మనోభావాలకి అనుగుణంగానే నడుచుకున్నాను. వాడి విధానాన్ని సరిదిద్దవలసిన వాణ్ణి. వాడి కుటుంబ కలహం విషయం నాకు పూర్తిగా తెలియకపోయినా దానికి పూర్తి బాధ్యత నేనే వహించాలి. యువరానర్, నా తప్పును అంగీకరిస్తున్నాను.
1: శ్రీమతి బాల త్రిపుర సుందరి గారు,
2: చిత్తం యువరానర్.
1: ఒక తల్లిగా మీ కొడుకులు కూతుళ్లు సుఖపడాలనుకుంటారా?
2: చిత్తం యువరానర్, అనుకుంటాను.
1: మరి మీ కోడల్ని మీరు విరోధంగా చూస్తే ఆమెకు కోపం వస్తుంది. మీ కొడుకు మీ మాట సమర్థిస్తే ఆమెకు ఇంకా కోపం వస్తే అది మీ కుమారుడు సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వదంటారా?
2: వాడి సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వాలని ఎందుకనుకుంటాం యువరానర్?
1: అనుకోకుండానే కోడలు ఇష్టానికి వ్యతిరేకంగా మీ కూతురు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు తెమ్మని మీ కొడుకుని ఒత్తిడి చేశారా?
2: అలా డబ్బు తెమ్మని నేను ఒకటికి రెండు సార్లు చెప్పిన మాట నిజమే. వాడు అతిమహమాటానికి పోయాడు. డబ్బు లేదని మాకు ఖండితంగా చెప్పలేకపోయాడు. అటు పెళ్ళానికి నచ్చ చెప్పలేకపోయాడు.
1: ఇంకా మీరు దాచడానికి, మీ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మీ అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి మీ కోడలు ఇష్టపడడం లేదంటున్న కొద్దీ మీలో పట్టుదల పెరిగింది. మీ కొడుకుని సతాయిస్తూ రెచ్చగొట్టారు. మీ అబ్బాయికి మనశ్శాంతి లేకుండా చేశారు. అతనికి కుటుంబ సౌఖ్యం లేకుండా చేశారు. చివరికి మీ కోడలు ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకొచ్చారు. మీ కొడుకుని నేరస్తుని చేశారు. మీ కొడుకు మానసిక స్వేచ్ఛను మీరు హరించారు. చెప్పండి.
2: అవును, అతిగా పెద్దరికానికి పోయి అందరూ నా పెత్తనంలోనే ఉండాలని గయ్యాళిగా ప్రవర్తించాను.
1: ఏమ్మా పద్మ, నిన్ను కిరుస్నాలు పోసి నిప్పటించి అత్యాయ ప్రయత్నం చేయలేదు అంటున్నాడు నీ భర్త. చేశాడని సాక్ష్యం చెబుతున్నాడు నీ కొడుకు. నువ్వేమంటావు?
3: క్షమించండి యువరానర్, నా భర్త నా మీద హత్యా ప్రయత్నం చేయలేదు. నా కొడుకు పసివాడు. నేను ఒంటికి నిప్పంటించుకోవడం వాడు చూడలేదు. ఆయన నా ఒంటి మీద మంటలు ఆర్పుతుండగా వాడు వచ్చాడు. ఆయనే అంటించుంటాడని ఊహించుకున్నాడు అంతే.
1: నీ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం అని ఎందుకు అనుకున్నారు? కొన్నాళ్ళు ఓర్పు వహిస్తే నీ భర్త నీ దారికి రావచ్చు కదా.
3: మా పెళ్ళయి 8 ఏళ్ళైంది యువరానర్. నా భర్తకి తల్లి మీద నుంచి భార్య మీదకు మనసు మళ్ళవలసిన వయసు దాటిపోయింది. కానీ ఆయనకు మనసు రాలేదు. 8 ఏళ్ళు ఓపిక పట్టాను. ఎప్పుడు తల్లిని సంతోష పెట్టాలనే తాపత్రం ఆయనకి. ఇక విసుగొచ్చి ఓపిక నశించింది యువరానర్. ఓ ఆవేశంలో ఆయన మీద కోపం వల్ల ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనుకుంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. చావవలసిందాన్ని బ్రతికాను. ఇది నాకు పునర్జన్మ యువరానర్. మళ్లీ నాకు ఆశ చిగురిస్తోంది మే ఇద్దరూ అన్యోన్యంగా ఉంటామని.
1: అందరూ సమస్యని అర్థం చేసుకున్నట్లే కనిపిస్తారు. అందరూ తమ తమ లోపాలని గుర్తించారు. వాటిని సవరించుకుని సుఖ జీవితాలను అనుభవిస్తారని ఆశిస్తున్నాను.
4: మీరింతవరకు భామా విలాసం నాటిక విన్నారు. రచన శ్రీ భమిడిపాటి అనంత శర్మ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇందులో పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలాత్రిపుర సుందరి, డాక్టర్ డి శమంతకమణి, రవీంద్ర, శ్రీ వేంపాటి రమేష్, పద్మ, శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య, శ్రీ వై వెంకటనాగసుబ్రహ్మణ్య శర్మ, న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరామ్ ప్రసాద్. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నరసీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖ ప్రియరాగం, ఆదితాళం, లఘుకాలం, పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం, శ్రీ జానకి, శ్రీ రఘువర శ్రీరామ, శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం.

0: కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా మూగ మనసులు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వింటారు.
2: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

ఇంకా ఏమాత్రం చోటు లేదని మధుపాత్ర కెదలు ఇంకా

0: పోతాను, అనురాగ నగరకే పోతాను, పోతాను.
1: చివరిగా బంగారు గాజులు చిత్రానికి పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు.

మీరింతవరకు ఆ పాత మధుర చిత్రగీతాలు విన్నారు. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఉదయం 6 గంటలకు సూక్తి సుధ. సమర్పణ శ్రీనారాయణం శేషుబాబు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, సన్నతి గీతాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం, శ్రీ ఎడపాటి ఎర్రన కవి గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. పద్యనాటకాల్లో పురుషులు, స్త్రీ పాత్ర పోషణ, శ్రీ అయినంపూడి శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. పరిచయంకర్త శ్రీ పివి రామ్ గోపాల్. అనంతరం లలితగీతం వింటారు. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గాత్రం వింటారు. 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో లక్ష్మణ మూర్ఛ తోలుబొమ్మలాట వింటారు. సమర్పణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఎదుగుతున్న పిల్లలకు పోషకాహారం ఆవశ్యకత, డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు. ఇంకా లలిత గీతాలు, విటమిన్ B12 ప్రాముఖ్యత గురించిన విషయాలు, విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 4:30 8వ తరగతి విద్యార్థులకు వాక్యం మే ప్రయోగ్ హిందీ పాఠం వింటారు. అధ్యాపకులు శ్రీమతి ఎంపిఎస్ శోభారాణి, విద్యార్థి పి కృష్ణతేజ. 4:45 భజనావళి కార్యక్రమంలో శ్రీ సింహాద్రి వెంకటరెడ్డి బృందం వారిచే ఆలపించిన భజనలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా జి నిర్మలాదేవి గారి ప్రసంగం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం గురించి చిన్నల తరపి ప్రకాశం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్ మరియు ఎఫ్ఎం రేడియోలలో ప్రసారం చేయబడుతోంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా ప్రసారాలు యథాతథంగా కొనసాగుతాయి. వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ హరిప్రసాద్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ ఎల్ సౌజన్య గారి కుటుంబం కథానిక వింటారు. 10:00 ప్రాంతీయ జానపద మరియు లలిత సంగీత జాతీయ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14 దాటి 10 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 kHz మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మీటర్లపై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.